శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ మాసం 3వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 47 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం భక్తిరంజని. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వర

తమోమిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశర.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకల శాత పద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ శరణం.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్ట.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతౌ

శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ స్తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ స్తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత

ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు సూక్తి ముక్తావళి.

క్లేశ విభ్రాంతిచే ప్రాయంబాయను బట్టకట్టెతల చెప్పన్ రోత సంసారమే చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వర. వైరాగ్యం అనే పేరు వినగానే తెలుగువారికి ఈ దుర్జటి పద్యం జ్ఞాపకం వస్తుంది. విగతమైన రాగభావం వైరాగ్యం. భావం దేహానికంటే మనస్సుకు ఎక్కువగా సంబంధించింది. చింత చచ్చినా పులుపు చావలేదని ఒక సామెత ఉంది. వయసు మళ్ళినా వలుపు తగ్గకపోతే ఈ సామెత వాడతారు. దుర్జటికి చింత చచ్చింది కానీ పులుపు చావలేదు. అందుకే ఈశ్వరుణ్ణి అంతగా ఎలుగెత్తి ఆక్రందిస్తూ నివేదించాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నది ఉపనిషద్వాక్యం. బంధభావం రాగం, బంధ విముక్తి భావం వైరాగ్యం. మనస్సు ఒక తాళం చెవి లాంటిది. ఒకవైపు తిప్పితే తాళం పడుతుంది, మరోవైపు తిప్పితే తాళం విడుతుంది. మనస్సును సుఖాల వైపు మళ్లిస్తే రాగం, మోక్షం వైపు తిప్పుకుంటే వైరాగ్యం. వైరాగ్యం కలిగితే మనస్సు భయాందోళనకు దూరమై అభయంగా మారుతుంది. భర్తృహరి వైరాగ్య శతకంలో ఈ అంశాన్ని ఎంతో రమ్యసుందరంగా చెప్పాడు. భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలి

అంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవాభయం. వైరాగ్యం అందని మానిపరండు కాదు, సాధనతో కుదిరే కూసు విద్య. అంచెలంచెలుగా వైరాగ్యాన్ని మానవులు సాధించవచ్చు. తృష్ణాక్షయం అందులో మొదటి మెట్టు. ఇంద్రియ సుఖం తృష్ణ, అది ఎండమావుల వంటిది కూడా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీరానికి ఇంద్రియాలు సాధనాలు. అయితే ఇంద్రియాల కోసమే శరీరంతో మనిషి జీవించరాజు. ధర్మసాధనమైన శరీరాన్ని రక్షించటానికి, దాని లక్ష్యాన్ని సాధించటానికి ఇంద్రియాలను వినియోగించుకోవాలి. ఇంద్రియ సుఖాలను క్రమంగా జయించగలిగితే తృష్ణపై విజయం సాధించవచ్చు. రెండో మెట్టు అంతరింద్రియమైన మనస్సును ఇంద్రియాల వైపు నుండి ఆత్మానందం వైపు మళ్లించుకోవటం. ఇంద్రియాల వలన మనస్సు సుఖదుఖాలను పొందుతుంది. సుఖదుఖాలు నిత్యమైనవి కావు. వాటి సుఖాలు బుద్భుతప్రాయాలు. వాటి అనిత్యత్వాన్ని తెలుసుకుని నిత్యమైన ఆత్మానందం ఒకటే గమ్యమానము అయిందని తెలుసుకుంటే మనస్సు శమ దమ భావాలను పొందగలుగుతుంది. దమమంటే బహిరింద్రియ నిగ్రహం, శమమంటే అంతరింద్రియ నిగ్రహం. పిండి వంటలు ముందుంచినా ఆకలిగొన్నవాడు వాటి మీద కోరిక పోకుండా నిగ్రహించుకోగలిగితే, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపితే దమం సాధించినట్లన్నమాట. కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాది భావాలు మనస్సును ఆవరించటానికి పూనుకున్నప్పుడు వాటి నుండి మనస్సును రక్షించుకోగలగటం శమం. శమదమాదులు కుదిరిన తర్వాత అంతర్విచారం మొదలవుతుంది. మనస్సు బుద్ధిని ఆశ్రయించి సదసద్వివేకాన్ని సాధించి జ్ఞానానందాన్ని పొందుతుంది. శంకర భగవత్పాదులు అన్నట్లు శివోహం అన్న చిదానందానుభవాన్ని పొందుతుంది.

నేను శరీరాన్ని కాను, ఇంద్రియాలను కాను, అహంకారాన్ని కాను, పంచ ప్రాణాలను కాను, బుద్ధిని కాను, పుత్ర కళత్ర క్షేత్ర విత్తాదులను అసలే కాను. సాక్షి, నిత్యుడు, శివస్వరూపుడు అయిన ప్రత్యేగాత్మను నేనే అన్న అనుభవం చిదానందానుభవం. వైరాగ్య ఫలం జ్ఞానం, జ్ఞానం మానవ పూర్ణఫలం. వైరాగ్యం వృద్ధులకు మాత్రమే సంబంధించింది అన్న అపోహ చాలామందిలో ఉంది. శుకుడు, ప్రహ్లాదుడు, ప్రవరుడు మొదలైన వారు చిన్న వయసులోనే వైరాగ్యం సాధించారు. సంసారంలో నివసిస్తూనే వైరాగ్యాన్ని పొందినవారు సన్యాసాన్ని తీసుకుని వైరాగ్యాన్ని పొందిన వారి కంటే శ్రేష్ఠులు. వైరాగ్యం మనిషి సాధించే చిత్త పరిపాకం, మానవ మేధకు మధుర ఫలం.

0: సూక్తి ముక్తవళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు పొలం కబుర్లు.
1: శుభోదయం రైతు మిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లు.

పొద్దుతిరుగుడులో తాలు గింజలను తగ్గించడానికి మార్గాలు అన్న విషయానికి వస్తే, పొద్దుతిరుగుడు పంటలో పూలు బాగా వచ్చినా కూడా ఆ పూలల్లో తాలుగింజలు ఎక్కువైతే దిగుబడి బాగా తగ్గిపోతుంది. తాలుగింజలు ఏర్పడటానికి చాలా కారణాలున్నాయి. రకాలు, పోషక లోపాలు, మొక్కల సాంద్రత, నీటి యాజమాన్యం, తేనెటీగల సంచారం వంటివి ప్రభావం చూపుతాయి. మొక్కల సాంద్రత అధికమైనప్పుడు చిన్న పూలు ఏర్పడి తాలుగింజలు వస్తాయి. విత్తిన 15 రోజులకు కుదురుకు ఒక మొక్కను మాత్రం ఉంచాలి. పువ్వు పరిమాణం మధ్యస్థంగా ఉండే రకాలను వాడితే పువ్వు మధ్యలో ఏర్పడి తాలుగింజల సంఖ్యను తగ్గించవచ్చు. పోషకాల లోపం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. పువ్వులో గింజలు ఏర్పడినా కూడా అందులో పప్పు అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను సమతుల్యంగా వాడాలి. భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందిస్తే గంధకం కూడా లభించి గింజ బరువు పెరగటానికి ఉపయోగపడుతుంది. బోరాన్ లోపం వల్ల తాలుగింజలు వస్తాయి. బోరాక్స్ను వాడినప్పుడు పుప్పొడి ఉత్పత్తి బాగా జరుగుతుంది. మొగ్గ దశలో ఒకసారి, పువ్వు విచ్చుకునే దశలో మరోసారి లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ చొప్పును కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 45 రోజుల వరకు చేనులో కలుపు లేకుండా చేయాలి. కలుపును నిర్లక్ష్యం చేస్తే తాలుగింజల శాతం అధికమవుతుంది. మొక్క తొడిగే దశ, పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశలలో నీటి ఎద్దడి లేకుండా నీరు పెట్టాలి. పొద్దుతిరుగుళ్ళలో తేనెటీగల సంచారం వల్ల పరపరాగ సంపర్కం పూలల్లో జరిగి గింజలు ఏర్పడతాయి. వీటిని ఆకర్షించడానికి చేను చుట్టూ 2 లేదా 3 వరుసలు ఆవాలు వేసుకోవాలి. పూత దశలో రసాయన పురుగు మందులు వాడకూడదు. వీటి సంచారం తక్కువగా ఉన్నప్పుడు ఉదయం 8 నుండి 11 గంటల మధ్య పూలను మెత్తని గుడ్డతో సున్నితంగా రుద్దాలి. పూత దశలో ఈ విధంగా రోజు విడిచి రోజు 2 వారాల పాటు చేయాలి. తేనెటీగలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో సంకర రకాలను సాగు చేయడం మేలు. వీటిలో 50 నుండి 90% వరకు స్వపరాగ సంపర్కం గుణం ఉంటుంది. ఈ విధంగా పొద్దుతిరుగుడు పంటలో వివిధ యాజమాన్య పద్ధతులు పాటించి తాలుగింజల సమస్యను అరికట్టవచ్చు. ఇక వరిలో ఎరువులు మరియు నీటి యాజమాన్య విషయానికి వస్తే, వరిలో ఖరీఫ్లో అయితే ఎకరాకు 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. నత్రజనిని 3 సమఫాలుగా నాటడానికి ముందు దమ్ములోను, దుబ్బు చేయు దశలోను, అంకుర దశలలోను వేయాలి. 36 నుండి 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వాడితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను సగం దమ్ములోను, సగం అంకురం ఏర్పడే దశలోనూ వేయాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువులను వాడినట్లయితే 20 నుండి 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైరులను పెంచి నేలలో కలయదునటం వల్ల భూసారం పెరగటమే కాకుండా సుమారు 20 నుండి 25% నత్రజని, భాస్వరం, పొటాషులను ఆదా చేయవచ్చు. జీవన ఎరువులైన నీలిపచ్చ నాచు, అజొల్లా, అజోస్పైరిల్లం, పాస్ఫో బ్యాక్టీరియా మొదలైనవి వాడటం వల్ల నత్రజని, భాస్వర మోతాదులను 10 నుండి 20% తగ్గించుకోవచ్చు. రబీ సీజన్లో అయితే ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసినట్లయితే జింక్ లోపాన్ని అరికట్టవచ్చు. అట్లే నీటి యాజమాన్యం విషయానికి వస్తే, నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే 50 సెంటీమీటర్ల వరకు నీరు నిలబెట్టాలి. మూన తిరిగిన రోజుల నుండి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు నీరు ఉండాలి. ఎక్కువ నీరు ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు కాబట్టి చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల నీరు ఉంచాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి. ఇక వయ్యారి బామ కలుపు నిర్మూలన గురించి తెలుసుకుందామా? వయ్యారి బామ ఒక హానికరమైన సమస్యాత్మక కలుపు మొక్క. ఒక్కొక్క పార్ట్

0: సర్దేనియం మొక్క దాదాపుగా 10,000 నుండి 50,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. వయ్యారి బామ వల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే, మానవులకు, జంతువులకు మరియు మొక్కలకు హాని కలుగజేస్తుంది. పంట పొలాల్లో 40% దిగుబడిని, పశుగ్రాస పంటల్లో 90% దిగుబడిని తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్ల నుండి స్రవించబడే కొన్ని రకాల రసాయనాలు పైరు మొక్కలను పెరగనీయక దిగుబడిని తగ్గిస్తాయి. కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కలలో వివిధ రకాల వ్యాధుల వ్యాప్తి చెందటానికి కారణమవుతుంది. ఉదాహరణకి వేరుశనగ పంటల్లో కాండం కుళ్ళు తెగులు వచ్చినట్లు. వయ్యారి బామ యాజమాన్యం విషయానికి వస్తే, సాధారణంగా పార్థీనియంను చేతితో పీకివేయడం చేస్తూ ఉంటారు. ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నప్పుడు ఈ పద్ధతి సాధ్యం కాదు. బంతితో పంట మార్పిడి చేస్తే తర్వాత వేసే పైరులో పార్థీనియం ఉధృతి తక్కువగా ఉంటుంది. పార్థీనియంను పూతకు రాకముందే పీకివేసి తగలబెట్టడం గానీ లేదా కంపోస్ట్ తయారు చేయడం గానీ చేయాలి. అట్లే జీవ నియంత్రణ పద్ధతుల విషయానికి వస్తే, జైగోగ్రామా బైకోలరేటా అనే క్రైసోమిలిడ్ జాతికి చెందిన పెంకు పురుగులు పార్థీనియం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈనెలు మాత్రమే వదిలి పూర్తిగా ఆకులను తినే ఈ పెంకు పురుగులు పార్థీనియం కలుపు నివారణలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. పార్థీనియం మొక్కలను కొన్ని రకాలైన ఆకుమచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగుళ్లు ఆశిస్తాయి. ఈ మొక్కలను మనం గమనించినప్పుడు వాటిని పీకి వేయకుండా ఉంచాలి. దీనివల్ల మిగిలిన పార్థీనియం మొక్కలకు ఈ తెగుళ్లు ఆశించి నాశనం చేస్తాయి. కాబట్టి మైకోప్లాస్మా అనే తెగులు ప్రత్యేకంగా ఈ పార్థీనియం మొక్కను ఆశిస్తాయి. కసివింద అంటే కేసియా సెర్షియా అంటారు. వెంపలి, స్టైలో, క్రోటాన్స్ పార్సిఫ్లోరస్, తోటకూర, సీడ ఆక్యూటా మొదలగు కలుపు మొక్కలు పార్థీనియం కలుపు మొక్కలతో పాటు పెరుగుతాయి. ఈ మొక్కల నుంచి స్రవించబడే కొన్ని రసాయనాలు పార్థీనియం మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. ఇక రసాయనిక పద్ధతుల విషయానికి వస్తే, రసాయనిక పద్ధతి ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించడం జరుగుతుంది. 2-4D 2 గ్రాములు 1 లీటర్ నీటికి పంట మొలకెత్తిన 15 నుండి 20 రోజులకు పిచికారీ చేయాలి. గ్లైఫోసేట్ 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపు మొలకెత్తిన 15 నుండి 20 రోజులకు పిచికారీ చేయాలి. లేదా పారాక్వాట్ 7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపు మొలకెత్తిన 15 నుండి 20 రోజులకు పిచికారీ చేయాలి. ఈ మూడిటిలో ఏదో ఒకదానిని పిచికారీ చేయవచ్చు. ఈ విధంగా వయ్యారి బామ కలుపు నిర్మూలన చేసుకోవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ఉంటుంది. పనసతో విలువైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ఎలా చేయాలో వివరం వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. వార్తల వివరాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్దికి రాష్ట వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, STP ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైక్లింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో

0: పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
1: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్దికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందుకు పోవడం,
1: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.

0: హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 70 కి పైగా విధులకు హాజరుకాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः भारतीय विमान चालकेन कैप्टन स्मिथ मछार इत्यनेन सह दूरभाष माध्यमेन संवादं कृतवान्. सः चालकेन कृतस्य आक्रमणस्य प्रतिरोधं कुर्वता तेन फ्लाई दुबई विमाने दुबईतः तल अवीव नगरं प्रति गच्छताम् 80+ यात्रिणां प्राणाः रक्षिताः. कैप्टन मछार इत्यनेन प्रधानमंत्रिणे स्वस्य अनुभवस्य विस्तृत विवरणं प्रदत्तम्. सममेव घटनाक्रमे तस्मै साहस कुतः प्राप्तमिति कथितम्. प्रधानमंत्री तस्य साहसं प्रशंसितवान्, तस्य शीघ्र स्वास्थ्यलाभाय शुभकामनाः च अयच्छत्. श्रीमोदी अवदत् यत् संपूर्ण राष्ट्रं तस्य स्वास्थ्यलाभाय प्रार्थनां करोति. प्रधानमंत्री अवोचत् यत् कैप्टन स्मिथः साहसेन यथा समयं उचित निर्णयेन क्षमताया धैर्येण च जनानां प्राणान् अरक्षत्. प्रधानमंत्री स्मिथस्य साहसस्य प्रशंसां कुर्वन् अवदत् यत् देशः गर्वेण वक्तुं शक्नोति यत् भारतीयाः प्राणान् रक्षितुं स्वजीवनं संकटे स्थापयितुं सज्जाः भवन्ति. वार्तालापस्य समये भावुकः स्मितः अवदत् यत् प्रधानमंत्री नरेन्द्र मोदी तस्य सर्वाधिकः आदर्शः अस्ति, अथ च प्रधानमंत्रिणः दूरभाष संवादं प्रति गौरवानुभूतिः प्रकटिता.
3: आपकी हिम्मत ने, आपके

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత నో ఎంట్రీ కథానిక రెండవ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నందూరి బాబురావు. ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి కొన్ని విశేషాలు. 7:45 ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఈ ఉదయం 8:35 శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయలిన్ వాద్యం ఉంటుంది. ఆ తర్వాత 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం అంతర్జాతీయ వార్తా సమాహారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: తర్వాత 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుండి వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు 12:10 నుంచి ఉంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 తిరిగి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన కంజుపిట్ట పెంపకంలో మెళకువల గురించి డాక్టర్ బి పుణ్యకుమారి, ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యానిమల్ జెనెటిక్స్ బ్రీడ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారి ప్రొఫెసర్ వీరి ప్రసంగాన్ని మేము ప్రసారం చేయబోతున్నాం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వీక్లీ రౌండప్, ఇంకా కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. వార్తల తర్వాత 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనంతరం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. అనంతరం తిరిగి చిత్రకుసుమాలు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు. ఈరోజు రాత్రి 9:15 స్పాట్ లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుంచి రిలే. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన భలే మాస్టారు సినిమా నుంచి అన్ని పాటలుంటాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. ఇక కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగించారు.

ఇస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానో సైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన SCI 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో SCI పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.
జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్

0: ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం మహిళల్లో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 15 సెకండ్లు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత నో ఎంట్రీ నాటిక రెండవ భాగం, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. ముందుగా చరిత్రలో ఈరోజు. ఈరోజు అక్టోబర్ 3 ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు తెలుసుకుందాం.

1791 ఇదే రోజున కలకత్తా మ్యాగజైన్ ఓరియంటల్ మ్యూజియం భారత ఉపఖండంలోని మొదటి మాసపత్రిక ప్రచురించడం ప్రారంభించిన రోజు ఈ రోజన్నమాట. ఇక 1831 ఇదే రోజున బ్రిటిష్ వారు మన దేశంలో మైసూర్ను స్వాధీనం చేసుకున్నారు. అది 3 అక్టోబర్ మైసూర్ని స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఇది మైసూర్ జిల్లా అన్నమాట ఇక్కడ. కాబట్టి కర్ణాటక రాజధాని బెంగళూరుకి నైరుతి దిశలో 146 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట మైసూర్. కాబట్టి ఇది మైసూర్ బట్టలు బాగా ప్రాచుర్యం. ఇక్కడ వాళ్ళు వ్యాపారం నిమిత్తం వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1860 ఇదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం 17 ఆగస్టు 1860 పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ పోలీస్ కమిషన్ తన నివేదికను 1860 అక్టోబర్ 3 సమర్పించడం జరిగింది. భారతదేశంలో పోలీస్ సంస్థల గురించిన వివరాలు సేకరించడం, పోలీస్ వ్యవస్థలో కొన్ని సంస్కరణలు చేయటం, ఉన్న వాటిని అభివృద్ధి చేయటం గురించి సలహాలు ఇవ్వటం ఈ పోలీస్ కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ అన్నమాట ఇది 80. దీనిలో నేటికి అమల్లో ఉన్నటువంటి పోలీస్ చట్టం 1861 ఏర్పడింది. ఈ రోజునే దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. 1955 ఇదే రోజున మద్రాస్ ఉన్నటువంటి పెరుంబూర్లో ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది మొట్టమొదటి రైలు పెట్టె, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా విడుదలైందన్నమాట ఈ రైలు పెట్టెలు. అది ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది 1957 ఇదే రోజున. ఇక 1జన్మదినాలు తెలుసుకుందాం. ఈరోజు జన్మించిన కొంతమంది గురించి తెలుసుకుందాం. 1903 ఇదే రోజున స్వామి రామానంద తీర్థ జన్మించిన రోజు. వీరు స్వాతంత్ర సమరయోధులు. అంతేకాకుండా హైదరాబాద్ సంస్థాన విమోచనానికి ఎంతగానో పాటుపడ్డ మహనీయుడు, మహానాయకుడు అని చెప్పాలి. వారి జన్మదినం ఈరోజు. ఇక 1949 జేపీ దత్ జన్మించిన రోజు. వీరు భారతీయ చలనచిత్ర దర్శకులు. అలాగే 1968 ఇదే రోజున సినిమా రచయిత, నిర్మాణకుడు, దర్శకులు ఎన్ శంకర్ గారి జన్మదినం ఈరోజు. అవండి కొంతమంది జన్మదినాలు. ఇక మరణదినాలు కొంతమంది తెలుసుకుందాం. 1923 ఇదే సంవత్సరంన కాదంబిని గంగూలీ వీరు మరణించిన రోజు. వీరు భారతదేశపు మొట్టమొదటి పట్టభద్రులైన మహిళ, అంతేకాకుండా మొదటి మహిళా వైద్యురాలు వీరు, కాదంబిని గంగూలీ. అలాగే 1992 అక్టోబర్ 3 దిగవల్లి వెంకట శివరావు గారు మరణించిన రోజు. వీరు స్వాతంత్ర సమరయోధులు, సాహిత్యాభిలాషి, ఇంకా అడ్వకేట్ కూడా. దిగవల్లి వెంకట శివరావు గారు, ఈయన అనేక చారిత్రక అంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు. స్వాతంత్ర సమరయోధులుగా ఆయన జీవితం ఎంతో గొప్పదని చెప్పచ్చు. ఓకే, ఇంకా 2006 ఇదే రోజున ఈవి సరోజా వీరు మరణించిన రోజు. 1950-60 పేరొందినటువంటి తమిళ తెలుగు సినిమా నటి, అంతేకాకుండా నాట్య కళాకారిణి వీరు.

0: భారతీయ పురావస్తు శాస్త్రవేత్త చరిత్రకారులైనటువంటి స్వరాజ్ ప్రకాష్ గుప్తా గారు 2007 ఇదే రోజున మరణించారు. అదండి, ఓకే అండి, ఇంతవరకు మనం చరిత్రలో ఈరోజు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు నాటిక విందాం.
2: ఆకాశవాణి నో ఎంట్రీ నాటకం 2వ భాగం. రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నండూరి బాబురావు.

0: ఎన్నిసార్లు తలుపు తట్టాలి?
1: వీక్లీలో సీరియల్ చదువుదాం అని ఇప్పుడే కూర్చున్నా, ఇంతలో మీరు తలుపు తట్టారు. అయినా ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది. లోపలికి రండి. అరే, అక్కడే ఆగిపోయారేమిటి?
0: మాధురి నిద్రపోయిందా?
1: లేదు, కామిక్స్ పుస్తకంలో బొమ్మలు చూస్తోంది. ఏమిటి, ఏదో వాసన వస్తోంది.
0: వాసన వాసన, మన మున్సిపాలిటీ మహత్యం, వారం రోజులకు కూడా శుభ్రం చేయరు.
1: రోడ్డు మించి కాదు, మీ దగ్గరే వాసన వస్తోంది. తాగొచ్చారా?
0: నేనా? నేను ఎప్పుడైనా తాగొచ్చానా కల్పన?
1: ఎప్పటి సంగతి ఏమో గాని ఇప్పుడు మాత్రం తాగొచ్చారు, నిజం చెప్పండి.
0: చక్రవర్తి మరీ బలవంతం చేస్తే అసలు ముందు నేను ఒప్పుకోలేదు కల్పన. అతను బాధపడతాడని మొహం మాటపడి కొంచెం దాగాను అంతే.
1: ఆయన చాలా మంచివాడు అనుకున్నాను. ఈ విధ అలవాటు ఉందని తెలిస్తే మిమ్మల్ని చస్తే వెళ్ళనిచ్చేదాన్ని కాదు.
0: అతనికి అలవాటు ఏం లేదు, పుట్టినరోజు కదా, అందుకని సరదాగా కాదుకూడదంటే బాధపడతాడని.
1: తాగకపోతే ఆయన బాధపడతాడు, తాగినందుకు నేను బాధపడుతున్నాను.
0: ఇది మొదటిసారి, ఆఖరిసారి, ఇంకెప్పుడూ తాగను.
1: ఆయన మళ్ళీ బలవంతం చేస్తే?
0: బలవంతం చేసినా తాగను. నువ్వు పెద్దగా అరవకు, మాధురి వస్తుంది.
2: డాడీ, ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?
0: నేను చక్రవర్తి అంకుల్ ఇంటికి వెళ్ళానమ్మా, లేట్ అయింది. రేపు గ్యారంటీగా తీసుకువెళ్తాను. నువ్వు హోంవర్క్ చేసావా?
2: చేశాను డాడీ, లెసన్స్ కూడా చదివాను. ఇందాక ఇంగ్లీష్ హోంవర్క్ చేస్తుంటే గుర్తొచ్చింది, ఇవాళ మా ఇంగ్లీష్ టీచర్ స్పెల్లింగ్స్ అడిగింది.
0: ఏమేమి అడిగింది?
2: డిఫికల్ట్, రిక్రియేషన్స్, బ్యూరో. బ్యూరో స్పెల్లింగ్ ఎవరు చెప్పలేదు డాడీ. ముఖేష్ చెప్పలేదు, అరుణ చెప్పలేదు, పవన్ గారు చెప్పలేదు, నేను ఒక్కదాన్నే చెప్పాను.
0: గుడ్, వెరీ గుడ్.
2: మా టీచర్ కూడా గుడ్ అంది డాడీ. నీకు బ్యూరో స్పెల్లింగ్ వచ్చా?
1: నాన్నని విసిగించకు మాధురి, నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి.
2: ముందు డాడీని బ్యూరో స్పెల్లింగ్ చెప్పమను, చెప్తేనే నేను నిద్రపోతాను.
0: మమ్మీ చెప్పేది వినిపించడం లేదు, వెళ్ళి పడుకో.
2: నువ్వు స్పెల్లింగ్ చెప్తేనే నేను వెళ్తాను.
0: మొండి పట్టు మంచిది కాదు మాధురి, వెళ్ళి పడుకో.
2: నీకు బ్యూరో స్పెల్లింగ్ రాదు కానీ.
0: చెప్పండి, అట్లాగా ఉందా?
1: ఈ ఆరేళ్లలో మీరు ఎప్పుడున్నా దాన్ని కొట్టారా?
0: కొట్టలేదు.
1: ఇప్పుడు ఎందుకు కొట్టారు?
0: విసుకిస్తుంటే కొట్టగా ఏం చేస్తారు?
1: ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు దగ్గరకు వస్తే కొట్టారు.
0: మాట్లాడకు. చిన్నపిల్లని పెందలాడే నిద్రపుచ్చాలని తెలీదు, అర్ధరాత్రి దాకా మేల్కొనింటే
1: మన గుట్టు బయటపడుతుంది.
0: నువ్వు దానిలాగే విసుకుతున్నావు కల్పన. చక్రవర్తి బలవంతం చేశాడని చెప్పాను కదా, ఊరికే సాగదీకు, బాగుండదు.
1: నేనేమన్నాను అంత కోపం? రండి, స్నానం చేసి రండి, భోజనం చేద్దాం.
0: నాకు ఆకలి లేదు, నువ్వు చెయ్యి.
1: నాకు ఆకలి లేదు.
0: నేను తినకపోతే నువ్వు మానేయడం దేనికి?
1: మీరు భోజనం చేయకుండా నేను ఎప్పుడన్నా చేశానా?
0: ఆ విధవ సెంటిమెంట్లే వద్దని లక్ష సార్లు చెప్పాను.
1: ఇక ఈ సంగతి వదిలేయండి. మీరు కోపం తెచ్చుకోనంటే ఓ మాట చెప్తాను.
0: చెప్పు.
1: మీరు ఇక్కడ సోఫాలో పడుకోండి, నేను అది బెడ్రూమ్ లో పడుకుంటాం.
0: దేనికి?
1: నాకు ఆ వాసన గిట్టదు.

0: గుడ్ ఈవినింగ్ సార్, ఏం తెమ్మంటారు?
1: మన బ్రాండ్ మారదు, మామూలే. అది రెండు సోడాలు.
2: ప్రతిసారి అదేనా? జిన్ను చెప్దాం.
1: ఓ గుడ్ గుడ్, ప్రగతి పథంలో పురోగమిస్తున్నావు. ఏ జిన్ను చెప్దాం?
2: ఏదో ఒకటి చెప్పు.
1: ఎప్పుడు రుచి చూసావు?
2: మొన్న మన కామర్స్ లెక్చరర్ సుధాకర్ పార్టీ ఇచ్చాడు. వాళ్ల మేనల్లుడికి కూతురు పుట్టిందట.
0: అవును సార్, ఆ రోజు ఈయన ఇంకొక ఆయన కూడా వచ్చారండి.
1: మందుగాళ్ళు అంతే, ఏ చిన్న కారణం దొరికినా పార్టీ చేసుకుంటారు. మేనల్లుడికి కూతురు పుట్టినా పార్టీ చేసుకుంటారు, నైరుతి ఋతుపవనాలు రెండు క్షణాలు ముందు వచ్చినా పార్టీ చేసుకుంటారు.
0: ఏం తెమ్మంటారు సార్?
1: మా గురువు గారు చెప్పాడుగా, ఏదో ఒక జిన్ను, రెండు కూల్ డ్రింకులు, తిండి సామాగ్రి మామూలే.
0: ఎస్ సార్.
1: ఈ మధ్య మందు బాగా పట్టిస్తున్నావా?
2: అదే లేదు, ఈ నెలలో ఇదే ఆరోసారి.
1: నేను ముందే చెప్పాను, మందు గని పెట్టిన వాడు మహానుభావుడని. మొదటిసారి వచ్చినప్పుడు చీచి అన్నావు, వెధవ కంపెనీ విసుక్కున్నావు, నీతులు చెప్పావు. ఇవాళ జిన్ను కావాలని నువ్వే ఆర్డర్ ఇచ్చావు.
0: ఇంకేమన్నా కావాలా సార్?
1: ఇప్పుడేం వద్దు, తర్వాత కనిపించు.
0: ఓకే సార్.

0: మందులో ఏదో రుచి కనిపిస్తోంది, అందుకే ఈ మధ్య చాలాసార్లు బారుకొచ్చాను.
1: మందు మహిమ కొనియాడ నీకు నిరాశగా ఉంటే తాగు, ఆశావాది అయిపోతావు. భయం భయంగా బెదురుగా దిగులుగా ఉంటే తాగు, ధైర్యం వస్తుంది. ఏడుపులో ఉంటే తాగు, దానిని మరిచిపోతాం.
0: యు ఆర్ రైట్.
1: ఓ, అప్పుడే క్లాసు ఖాళీ చేశావే, నాకంటే సూపర్ ఫాస్ట్ గా ఉన్నావే.
0: ఆ సీసైటు
1: నరేంద్ర బాబు, నువ్వు లెక్కన విజృంభిస్తే ఫుల్ తాగెట్టున్నావు. చాలా, ఇంకో క్వార్టర్ చెప్పనా?
0: చెప్పు.
1: ఇంకో క్వార్టర్.
2: అలాగేనండి.
1: రేపటి నుంచి నరేంద్ర మిస్టర్ నేనే నీ దగ్గర మందు పాఠాలు నేర్చుకోవలసి వచ్చేటట్టుంది. అవును, మీ అమ్మాయి పుట్టినరోజున మందు కొట్టి వెళ్తే మీ ఆవిడ ఏమి అనలేదా?
0: ఎందుకు అనలేదు? కసిరింది, కోప్పడింది, నీతులు చెప్పింది, పక్కలు దూరం చేసింది.
1: మా ఆవిడికి అన్నీ అలవాటైపోయాయ్యా. చాలా రోజులు చెప్పింది చెప్పింది చెప్పింది, చివరికి విసుగు పుట్టి మానేసింది. ఇప్పుడు నో ప్రాబ్లం, నో ప్రాబ్లం.
0: వాళ్ళు చెప్పినట్టు వినాలంటారు, ఒక సరదా పాడు లేకుండా.
1: అవును, బాగా చెప్పాం మిస్టర్. మనం ఏమన్నా తాగబోతున్నామా మందు మానేయడానికి? ఎప్పుడో అడపదడప తప్పితే
0: మరీ లేట్ అవుతోంది. వెళ్దా?
1: వెళ్దాం, తొందర ఉంది, వెళ్దాం.
0: కొంచెం పని ఉంది.
1: ఏమిటా పని? నువ్వు బాలికి రావడం తప్ప వేరే పని ఏముంది మిస్టర్ నరేంద్ర?
0: మా అమ్మాయిని రేపు కొత్త స్కూల్లో చేర్పించాలి. ఉదయాన్నే వెళ్ళి అడ్మిట్ చేయించి కాలేజీకి రావాలి.
1: ఓకే, నే ఇష్టం. అరే, నా పర్సు మర్చిపోయాను.
0: నెవర్ మైండ్, పర్వాలేదు, నేను ఇస్తాను.
1: స్నానం చేసి ప్యాంట్ మార్చాను, పర్స్ ఆ ప్యాంట్ లో ఉండిపోయాను.
0: నో ప్రాబ్లం, బిల్లు ప్రతిసారి నువ్వే ఇస్తున్నావు, ఈసారి నేను ఇస్తాను.
1: ఎదుటి వాడి ఖర్చు మీద నేను ఎప్పుడు తాగను, దట్స్ మై పాలసీ. కానీ ఈసారి మాత్రం నీకు తప్పదు.
0: ఓకే ఓకే.

0: ఇది మా ఇల్లు కాదు.
1: ఇది మీ ఇల్లే బాబా, ఇది ఇందిరా కాలనీ. అదిగో బోసుబమ్మ, అక్కడి నుంచి మూడో ఇల్లు మీదే.
0: మా ఇంటి ముందు కరెంట్ స్తంభం ఉండాలి.
1: ఉంది బాబా, ఉందే.
0: జోగుల నన్ను బోల్తా కొట్టించాలని చూడక, కరెంటు స్తంభం మా ఇంటికి కుడివైపు ఉంది, ఇది ఎడమవైపు ఉంది. ఇది మా ఇల్లు కాదు.
1: మీదే బాబా. కావాలంటే మీరు తలుపు తట్టండి, అమ్మగారు వస్తారా?
0: మమ్మీ కొట్టిన నువ్వేనా? ఇల్లు మాది కాదండి, వాదిస్తానండి.
1: ఇది మీ ఇల్లే బాబా. మధ్యాహ్నం కరెంట్ వాళ్ళు వచ్చి ఈ స్తంభం పీకి ఎడమ వైపు పాతారు, అంతే.
0: ఈ స్తంభం నిజమండా?
1: నిజం బాబా. నా రెచ్చ మెదొట్టు అందుమలన డబ్బులు పోతాయి, మెదడు చెడిపోతు.
0: ఎంత మాట అన్నారా జోగులు, నాకు మెదడు చెడిపోయిందా?
1: శశా, నేనా మాట లేదు బాబా, మామూలుగా చెప్పాను అంతే.
0: ఇందాక బార్కు వచ్చి డబ్బులు తగలేస్తానని మామూలుగా చెప్పు, ఇప్పుడు మెదడు చెడిపోయిందని మామూలుగానే చెబుతున్నా. కాసేపు ఆగితే పిచ్చి వేదని అంట. దొంగ రాసుక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
1: నోరు జారదు బాబా, నేను దొంగనే గాను రాష్ట్రీయుని కాదు.
0: నన్ను నానమ్మ మాట్లాడి నాకే వార్నింగ్ ఇస్తారా? జాగ్రత్త, ఎలక్ట్రిసిటీ వాళ్ళు పాతిన కరెంటు సమ్మం పీగేసే నిన్ను పాదేస్తాను
1: బాబా. పెద్దోడు పని వదిలేస్తున్నా, నేను చెయ్యతే మీ పరువే పోతాయి.
0: మాట్లాడక చంపేస్తాను.
2: ఏమిటండి గొడవ?
0: చూడు కల్పన, వీడు ఎంత మాట్లాడినాడు, నేను డబ్బంతా తగలేస్తున్నానంట, నాకు మెదడు చెడిపోయిందంట.
1: నేను అనలేదు అమ్మగారు, మా ఊరిలో లోకం తీరు చెప్పాను అంతే.
2: వాదన అనవసరం. రిక్షా ఎంతకి మాట్లాడారు?
0: మూడు రూపాయలకి.
2: అతనికి డబ్బిచ్చి పంపించండి, లోపలికి వెడదాం.
0: 2 రూపాయలు 5 ఇస్తాను.
1: ఇదిగోండి 2 రూపాయలు, వస్తాను అమ్మగారు.
2: రిక్షా అతనితో గొడవ ఎందుకండి?
0: నేను గొడవ వాడే ఇష్టం మాట్లాడాడు. నాకు మెదడు లేదంటే
2: సర్లే, పదండి. పక్కింటి వాళ్ళు చూస్తున్నారు.
0: చూసే చూడండి, నేను ఎవరైనా లెక్క చేయను.
2: నన్ను మాధురిని కూడా లెక్క చేయకండి.

0: హలో గురుగారు. మూతలేని ఖాళీ శిష్యలా ఉన్నారేమిటి?
1: ఏమి లేదు, బాగానే ఉన్నానే.
0: బాగుంటే ఫస్ట్ తారీఖున మా ఇంటికి ఎందుకు వస్తారు? ఏ బార్లోనూ కూర్చుంటారు గాని.
1: చిన్న సమస్య వచ్చింది.
0: డబ్బు కూడా వేనా?
1: అవును, కిందటి నెల చేసిన అప్పులన్నీ తీర్చాను. ఇప్పుడు బ్యాలెన్స్ నిల్. ఇంకా 30 రోజులు, ఎలా గడుస్తాయో ఏమో.
0: సమస్య అనగానే డబ్బు గొడవేనని తెలుసు నాకు. మైండ్ రీడింగ్ కొట్టిన పిండి. ఎంత కావాలి?
1: కనీసం 500. వచ్చే నెలలో ఇస్తాను.
0: వచ్చే నెలలో లంకెబిందులు దొరుకుతాయా? మీ పెరట్లో బంగారు నిక్షేపాలు బయటపడతాయా?
1: ప్లీజ్ జోకులొద్దు, డబ్బు చాలా అవసరం. 500 సర్దు.
0: సర్లే, ఏదో సామెత చెప్పినట్లుంది. 30 రోజులు పనిచేసినా జీతం 3 నిమిషాలు కూడా మన చేతిలో ఉండదు. 100 నోటు చూసి అప్పుడే 2 గంటలయ్యింది. మన కామర సుధాకర్ ఇంటికి వెళ్ళావా?
1: బాగుండదు, కొత్తగా వచ్చాడు కదా.
0: కొత్త వాళ్లే మనకి అప్పిస్తారు నరేంద్రబాబు, పాత వాళ్ళు ఇవ్వరు. వాళ్లకి మన తరాఖా తెలుసుంటుంది కాబట్టి.
1: నేను అతన్ని అడగనులే, నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పాలి.
0: ఐడియా వడ్డీల కృష్ణుడు.
1: ఏమిటి, కొత్త సినిమా వచ్చిందా?
0: కాదు, వడ్డీల కృష్ణుడు అంటే సిటీలో 4-5 లక్షల వడ్డీలకిచ్చి కులాసాగా బతుకుతున్న మహావ్యక్తి. అతని దగ్గరికి వెళ్దాం. నేను ఇదివరకు చాలాసార్లు తెచ్చుకున్నాను.
1: అతని పేరు నేను ఎప్పుడు వినలేదే.
0: వినకపోతేనే మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోతగ్గ మనిషి, అవసరంలో ఆదుకునే మహానుభావుడు. చాలా కాలం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి అవేం లాభం లేదనుకుని వడ్డీల రంగంలో దిగిపోయాడు.
1: అబ్బో, చాలా చరిత్ర ఉందే.
0: మరేమనుకున్నావు? 12 మంది ప్రొఫెసర్లు 10 ఏళ్లు కష్టపడితే గాని అతని జీవిత చరిత్ర సమగ్రంగా రాయలేరు.
1: మరి అలాంటి వాడు మనకెందుకు ఇస్తాడు? ఏదైనా వస్తువు అడుగుతాడేమో.
0: అక్కర్లేదు, వడ్డీల కృష్ణుడు మనుషులను చూసి అప్పివ్వడు, వాళ్లు చేసే ఉద్యోగాలను బట్టి అప్పిస్తాడు.
1: వడ్డీ ఎంత?
0: ఎంత? 100కి 10 రూపాయలు.
1: అబ్బా, టూ మచ్.
0: నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే మానే. అతనికి ప్రజాసేవ గొడవ లేదు, వడ్డీలకి ఇవ్వడం తప్ప.
1: సరే, ఏం చేస్తాం, వెళ్దాం పదా.

దార్శనిక భారత్ కార్యక్రమం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమమే దార్శనిక భారత్. ఇందు ఈ కార్యక్రమంలో భాగంగా యూపీఐ డిజిటల్ చెల్లింపుల విప్లవం, ఆర్థిక సాధికారతకు కొత్త పునాది అనే అంశం గురించి ఈరోజు విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల చరిత్రను మార్చిన పరిణామాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఒకటి. 2016లో ప్రారంభమైన యూపీఐ డిజిటల్ చెల్లింపులను కేవలం బ్యాంకులు లేదా పెద్ద సంస్థలకు పరిమితం కాకుండా సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా సులభంగా ఉపయోగించగలిగే వ్యవస్థగా మార్చింది. యూపీఐని ఒక ప్రత్యేక ఉత్పత్తిగా కాకుండా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకత. ఏ బ్యాంక్ కస్టమర్ అయినా అనేక అనుసంధానమైన యాప్ల ద్వారా చెల్లింపులు చేయగలిగేలా ఇంటర్ ఆపరబుల్ వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల డిజిటల్ చెల్లింపుల పరిధి వేగంగా విస్తరించింది. యూపీఐ 10 సంవత్సరాల్లో అపూర్వంగా విస్తరణ చెందింది. గణాంకాలు ఈ మార్పు స్థాయిని స్పష్టం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ తాజా అధికారిక సమాచారం ప్రకారం 2016-17లో యూపీఐ ద్వారా సుమారు 2 కోట్ల లావాదేవీలు జరిగితే 2025-26లో ఈ సంఖ్య 24,162 కోట్లకు చేరింది. అంటే దాదాపు 12,000 రెట్ల పెరుగుదలన్నమాట. అదే సమయంలో లావాదేవీల విలువ కూడా 0.07 లక్షల కోట్ల నుంచి సుమారు 0.314 లక్షల కోట్లకు పెరిగిందన్నమాట. ఇక 2025-26లో యూపీఐ భారతదేశంలోని రీటైల్ డిజిటల్ చెల్లింపుల్లో సుమారు 85% వాటాను కలిగి ఉంది. ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల పరిమాణంలో భారతదేశం వాటా దాదాపు 49% ఉందని కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే 2026 మార్చి నాటికి 703 బ్యాంకులు యూపీఐలో ప్రత్యక్షంగా అనుసంధానమయ్యాయి. అంతేకాకుండా ఈ సంఖ్యలు కేవలం సాంకేతిక వ్యవస్థ విస్తరణను తెలియచేయవు. ఈ డిజిటల్ చెల్లింపు భారతీయుల రోజువారీ ఆర్థిక జీవితంలో భాగంగా మారిందనే విషయాన్ని కూడా సూచిస్తాయి. యూపీఐకి ముందు చిన్న మొత్తాల చెల్లింపుల్లో నగదుపైనే ఎక్కువ ఆధారపడడం సాధారణం. కానీ యూపీఐ ద్వారా ఒక చిన్న దుకాణంలో కొనుగోలు చేసిన వస్తువు నుంచి వ్యక్తిగత బదిలీల వరకు అనేక రకాల చెల్లింపులు తక్షణమే చేయగల పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని చెప్పాలి. ఇక మనం చూసుకున్నామంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025-26లో జరిగిన యూపీఐ లావాదేవీల్లో చిన్న మొత్తాల చెల్లింపులకు గణనీయమైన వాటా ఉంది. ఉదాహరణకు వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల్లో 86%, మరి 86% అంటే 500 రూపాయల కంటే తక్కువ విలువ కలిగినవే ఇందులో ఉన్నాయి. యూపీఐ ప్రభావాన్ని కేవలం చెల్లింపుల వేగంతో కొలవలేం. ఇది ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలను మరింత డిజిటల్, ఇంకా సులభమైన విధానంలో నిర్వహించడానికి మౌలిక వసతిగా మారిపోయింది. చిన్న వ్యాపారికి కస్టమర్ నుంచి చెల్లింపు స్వీకరించడానికి ప్రత్యేకమైన ఖరీదైన వ్యవస్థ అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపు తీసుకునే అవకాశం ఏర్పడింది. వినియోగదారుడికి నగదు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వ్యాపార

లావాదేవీలకు డిజిటల్ కార్డు ఏర్పడడం, ఇది వల్ల అధికారిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానానికి సహాయపడుతుంది. ఇంకా మనం చూసామంటే ఇది ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, వ్యాపారులు, బ్యాంకులు, ప్రభుత్వం మధ్య డిజిటల్ అనుసంధానాన్ని బలోపేతం చేసింది. భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వ తాజా సమాచారం ప్రకారం భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ జీడిపిలో సుమారు 12 నుంచి 14% వాటాను కలిగి ఉంది. రాబోయే దశాబ్దంలో ఇది 20% చేరుతుందని కూడా అంచనా వేస్తున్నారు. యూపీఐ భవిష్యత్తులో కేవలం చెల్లింపు సాధనంగా కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా మరింత విస్తరించే అవకాశం ఉంది. దేశంలో డిజిటల్ వాణిజ్యం, చిన్న వ్యాపారాలు, సేవల రంగం, ఫిన్టెక్ ఆవిష్కరణలు విస్తరించే కొద్దీ వేగవంతమైన ఇంటర్ ఆపరబుల్ చెల్లింపుల అవసరం కూడా పెరుగుతుంది. అదే సమయానికి యూపీఐకి అంతర్జాతీయ విస్తరణ ఇది కూడా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం 2026 గణాంకాల ప్రకారం 8 దేశాల్లో యూపీఐ ఆమోదించబడబోతోంది. అంటే భారతదేశంలో రూపొందినటువంటి డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతికి అంతర్జాతీయ స్థాయిలో కూడా వినియోగం ఏర్పడుతోంది. అందువల్ల యూపీఐ ప్రభావాన్ని 3 స్థాయిల్లో మనం చూసుకోవచ్చు. వ్యక్తిగత స్థాయిలో చెల్లింపులు వేగంగా సులభంగా కూడా మారిపోయాయి. ఇక వ్యాపార స్థాయిలో చూస్తే గనక చిన్న వ్యాపారులకు కూడా డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చేసాయి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయిలో కూడా విస్తృతమైన డిజిటల్ లావాదేవీలకు ఒక సాధారణ ఇంటర్ ఆపరబుల్ మౌలిక వేదిక ఏర్పడిపోయింది. 2016 కొన్ని కోట్ల లావాదేవీలతో ప్రారంభమైన యూపీఐ ప్రయాణం 2025-26 నాటికి 24,162 కోట్ల వార్షిక లావాదేవీల స్థాయికి చేరింది. ఇది ఒక చెల్లింపు విధానం పెరిగిన కథ మాత్రమే కాదు, భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంత లోతుగా ప్రజల దైనందిన జీవితంలోకి ప్రవేశించిందో చూపించే పరిణామం. భవిష్యత్తులో భారత్ మరింత డిజిటల్ వేగవంతమైన సమగ్ర ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్నప్పుడు యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ప్రయాణానికి కీలకమైన పునాదిగా నిలిచే అవకాశం ఉంది. ఇంతవరకు దార్శనిక భారత్ కొన్ని వివరాలు విన్నారు.

ఆకాశవాణి ఈనాటి ప్రభాత రెక్కల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఈ పాట విందాం.

విన్న పాట డార్లింగ్ సినిమా కోసం కృష్ణకుమార్ లెసిలే పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతానికి జీవ ప్రకాష్ కుమార్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట కార్తీక్ పాడిన పాటది. ఈ పాట ఈ సినిమా నుంచి. వివి రామాంజయులు గీత రచన, కృష్ణ చైతన్య సంగీతం సమకూర్చిన పాట ఇప్పుడు వినండి.

విన్న పాట శైలజ రెడ్డల్లుడు సినిమా నుంచి. పాట విన్నారు సిద్ధి శ్రీరామ్ లిప్సికా పాడిన పాటది. తర్వాత మరొక పాట విందాం.

0: 2008 Olympics quota. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. The front page news of all the dailies today is on the historic hockey and archery wins in the Asian Games in Japan, with Indian hockey team celebrating the win to qualify for the Los Angeles Olympics. The Times of India headline says, "Poor gold, India equals its best day at any Asiad with haul of six." Recounting the mid-air incident, PM Modi shares unforgettable conversation filled with pride and emotion with hero pilot who saved lives on social media platform X, cites the Statesman. Hindustan Times refers to the Russian President Putin hailing Prime Minister Modi having very good ideas aimed at mutually acceptable solution for ending Ukraine war. In a move to standardize official cartography and enhance public awareness of the sensitive border region, India adds 28 sites in Ladakh to official map, states the Asian Age. And finally, the Pioneer writes, Vande Bharat Express sets 100 km per hour record over the highest and first cable stayed Chenab Railway Bridge. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. India calls for WTO-compliant measures to address trade distortions, dumping and predatory pricing. G7 countries agree to release 100 million barrels of diesel and crude oil as prices climb record high in United States. United Nations welcomes India's Green Energy Corridor Phase 3, says it will strengthen India's position as global leader in solar energy. Union Cooperation Minister Amit Shah to lay foundation stone for 255 crore rupees dairy plant in Ujjain today, with processing capacity of 3 lakh litres of milk per day. And in Asian Games, Indian archer Kumkum Mahor clinches gold in recurve event, Indian men's hockey team to clash for gold against Malaysia. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
3: విజయనగరం జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించిన రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె పండుగ మూడవ దశ పనులు, విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఫైర్మెన్లకు అత్యాధునిక శిక్షణ ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్టంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆధునిక అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండల్లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమరం గ్రామంలో 28 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గజపతినగరం నియోజకవర్గానికి 34 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు మొత్తంగా 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వెల్లడించారు. గతంలో పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టామని, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు 3.0 ద్వారా మరింత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హౌస్ హోల్డ్ సర్వే నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కలతో పోలిస్తే గత 15 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు మెరుగుపడినప్పటికీ సర్వే లాగిన్లో పలుచోట్ల పాఠశాలలు, విద్యుత్ సరఫరా, బస్సు సౌకర్యాలు, ఇళ్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులను మందలించారు. నిర్లక్ష్యం వహించిన వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లకు షోకాస్ నోటీసులు, ఛార్జి మెమోలు జారీ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సర్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందుగానే అత్యంత పారదర్శకంగా విజయవంతంగా పూర్తి చేశారని యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా సాంస్కృతిక, చారిత్రక, కళా, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు 2026ను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని సిరిమాను సంబరానికి 2 రోజుల ముందు విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా పట్టణంలోని 11 వేదికల్లో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, కళా ప్రదర్శనలు, సైన్స్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, సంగీత నృత్య సాహితీ కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు వంటివి నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లాస్థాయి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ వేదికలకు ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా కానిస్టేబుళ్లలో స్ఫూర్తిని నింపారు. తొలుత వారి నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను కనబర్చిన క్యాడెట్స్ కు జ్ఞాపికలు అందజేశారు. పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు ఈ సందర్భంగా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాడెట్స్తో, వారి తల్లిదండ్రులతో మంత్రి మమేకమై మాట్లాడారు. మరింతవరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయోలిన్ వాద్యం వింటారు. ముందుగా రామకథాసుధ, మధ్యమావతి రాగం, ఆదితాళం, త్యాగరాజు వారి కీర్తన.

ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖర్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు వాట్సాప్ చేశారు. హాయ్ మేడం అంటూ వాట్సాప్ చేస్తున్నాను అంటూ మనకు వాట్సాప్ చేశారు వీరు శ్రోతలు. చిరునవ్వుతో సినిమా నుండి మాకు పాట వినిపించమని కోరారు. వీళ్ళు పెద్దాసన విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి నవీన్. వాళ్ళ ఊర్లో అందరి కోసం ఈ పాట అడిగారు. ఓకే, ఈ పాట మీకోసం.

తర్వాత శ్రోత, చౌటప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరు భారతీయుడు సినిమా నుంచి పచ్చని చిలుకలు తోడుంటే అనే పాట వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. వారి కోసం ఈ పాట విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెల్లువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, ఓ మనిషి తిరిగి చూడు అన్న సినిమా నుంచి టైటిల్ సాంగ్ వినిపించండి అంటూ మనకు శేషయ్య ఉప్పరపల్లి సిద్దోటం కడప జిల్లాది సిద్దోటం మండలం ఉప్పరపల్లి నుంచి మనకు మెసేజ్ చేశారండి. వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట

0: ఇలాంటి
1: తర్వాత వాట్సాప్ చేశారు శ్రోతలు. రంగూన్ రవుడి సినిమా నుంచి పాటు కావాలని భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇల్లందు 14వ బస్తీ నుంచి మరి కోరుతున్న శ్రోతలు. జాన్విక, సోనీ, అజయ్, రమేష్ లోత్, అంజలిబాయ్, రాజనందిని, భారతీబాజీ, జ్యోతిబాయి, భారతిలాల్ పరదేశి, అలాగే లక్ష్మీ, ప్రహ్లాద్, భారతి, భరత్, విశ్రుత్, హనుమాన్ లోడ్, వీరందరి కోసం ఈ పాట, సోనీ కోసం కూడా.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

కార్యక్రమంలో తర్వాత శ్రోత వాట్సప్ మంజరికి నమస్కారం అంటూ కొంగుచాటు కృష్ణుడు అనే పాట అందాలి అదిరే పిల్ల అనే పాట కొంగుచాటు కృష్ణుడు సినిమా నుంచి వినిపించండి అంటూ మనకు వాట్సప్ చేశారు శ్రోతలు. వీరెవరంటే సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోనాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరారు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: తర్వాత అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సూర్యకా, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజ్ రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులందరి కోసం నువ్వు నేను సినిమా నుంచి ప్రియతమ అనే పాట వినిపించమని మెసేజ్ చేశారు. వారి కోసం ఈ పాట

వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కేశవరావు. వీరు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు మెసేజ్ స్టార్ట్ చేసేసి జీన్స్ సినిమా నుంచి మాకోసం పాట వినిపించండి హాయ్ రబ్బా అనే పాట అన్నారు. మరి ఒకే శ్రోతలు మీరు కోరిన ఈ పాట మా కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్స్ అందరూ

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట గడుసమ్మాయి సినిమా నుంచి పాట వినిపించమని మనకు మెసేజ్ చేశారు శ్రోతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, ఇంకా రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, చిలక జోసెఫ్ సినిమా నుంచి పాట కావాలని. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కోరుతున్న ఈ పాట ఇప్పుడు మీకోసం.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి.

0: తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
1: వాట్సప్ చిత్రమంజరిలో చివరిగా తొలి ముద్దు సినిమా నుంచి చిట్టిగుమ్మ పదవి అనే పాట మా కోసం వినిపించనట్టు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్న ఈ పాట.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వాట్సాప్ చిత్రమంజరి విన్నారు. తర్వాత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
3: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం దుబాయ్ నుంచి బయలుదేరిన ఓ విమానంలో జరిగిన భద్రతా ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరానికి బుధవారం బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ-1073 గాల్లో ఉండగా కాక్పిట్లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కో పైలట్ అనుమానాస్పద రీతిలో విమానాన్ని నేలకూల్చేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా ప్రధాన పైలట్గా ఉన్న భారత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచర్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారని, వీరిలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కో పైలట్ ప్రధాన పైలట్పై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో విమానం కొద్దిసేపట్లోనే సుమారు 34,000 అడుగుల నుంచి 16,000 అడుగుల ప్రాంతానికి వేగంగా దిగింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచర్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విమానాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. తనకు స్పృహాశక్తి తగ్గుతున్న సమయంలో విమాన కాక్పిట్ తలుపును తెరవగలగడంతో ప్రయాణికులు, విమానంలో ఉన్న ఇతర సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు కాక్పిట్లోకి వెళ్లి దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని ఇజ్రాయెల్కు తీసుకెళ్లకుండా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండింగ్ అనంతరం పైలట్లిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించారు. అనంతరం ప్రయాణికులందరినీ మరో ఫ్లై దుబాయ్ విమానంలో టెల్ అవీవ్ నగరానికి పంపించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. సౌదీ ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే ప్రధాన పైలట్పై కో పైలట్ దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడికి గల కారణం, కో పైలట్ ఉద్దేశం విమాన నియంత్రణను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నం జరిగిందా, ఏదైనా ఉగ్రవాద సంబంధం ఉందా వంటి అంశాలపై తుది నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. ఓవైపు కత్తిపోట్లకు గురైన భారత్ పైలట్ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించి పెను ప్రమాదాన్ని తప్పించాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతీయ పైలట్ ధైర్య సాహసాలను కొనియాడారు.
4: Happened is a tremendous act of heroism that prevented another 9/11 act of heroism. Happened is a tremendous act of heroism that prevented another 9/11 style crash of an entire airplane. What we know is that this plane that was heading from Dubai to Israel, as they approached Israel, one of the co-pilots stabbed or hit with an axe the other pilot, an Indian pilot, the pilot that was hit, bleeding profusely, fighting for his life, managed to unlock the pilot's door, but the plane was going into a nosedive. When they heard the screaming, a passenger, an Israeli passenger, sitting in row 18, rushed to the cockpit, trying to open it. When the plane started to nosedive, he was thrown aside in that area where the stewards are, the flight attendants are.
3: ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచర్ను హీరోగా అభివర్ణించారు. విమాన కో పైలట్ ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని, అతను ఉగ్రవాది లేదా మానసికంగా అస్థిరమైన వ్యక్తి అయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
5: At length about this event, and it seems as though the co-pilot was perhaps a terrorist or

0: perhaps a whack job, and he stabbed the pilot. The pilot was in very bad shape, and I guess he still is in very bad shape, but he had the sense to, amazing, to, in a way he was a hero, to open the door. You know, those doors are solid steel. You can't get them open from outside. He was able to fall back and get the door open and scream.
1: ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో ప్రాణాలకు తెగించి పోరాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మాచర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల్ని కాపాడేందుకు భారతీయులు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమాపేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలకు అవకాశం ఏర్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి, అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపారు. ఇరాన్ తరపున హార్మోన్ జలసంధిని తెరవడం, ప్రాంతీయ ఘర్షణలను తగ్గించడం, అణ్వాయుధాల తయారీ అంశంపై చర్చలను ముందుకు తీసుకువెళ్లడం వంటి అంశాలను ప్రతిపాదించారు. అయితే హార్మో జలసంధి సంక్షోభం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాతో ఇరాన్ మరోసారి పరోక్ష చర్చలు జరిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఈ చర్చలకు సంబంధించి అమెరికా స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సమాధానం రావచ్చని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ఇరాన్తో యుద్దం, హార్మో జలసంధి గురించి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమ ఎదుట లొంగిపోతుందని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ వారం రోజుల్లో హార్మో జలసంధి నుంచి అమెరికా ఎక్కువ చమురును వెలికి తీసిందని చెప్పారు. ప్రముఖ టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో మీటింగ్ అనంతరం వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్దాన్ని పెంచుతూ వస్తోంది. ఇరాన్ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసి పెడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్, హాంకాంగ్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 10 సంస్థలు, వ్యక్తులపై కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడంతో పాటు ఆయుధ సంపత్తిని పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని మరింత క్షీణింపచేయాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా తెలిపింది. ఇక ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. నిలిపివేసిన విమాన మార్గాలను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. గతంలో అందుబాటులో ఉన్న విమాన మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు అడ్డంకులను తొలగించడానికి తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఇరాన్ ఉపయోగిస్తోందని ఇరాన్ పౌర విమానయాన సంస్థ అధిపతి అబూజర్ షిరౌడి తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్దం ఈ వారం కూడా అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా నిలిచింది. యుక్రెయిన్లోని కీవ్, జపోరిజియా, ఒడెసా, సుమి, కార్కివ్ తదితర ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివాస కార్యాలయ భవనాలు దెబ్బతున్నాయి. అదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు శుద్ది కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది. ఇక మాస్కో నగరంలోని వాల్డాయ్ ఫోరంలో గురువారం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. యుక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలను పెంచొద్దని ఆయా దేశాలను కోరారు. ఏ ఐరోపా దేశంపైనా దాడి చేసే ప్రణాళికలు రష్యాకు లేవని, వాటితో శాంతియుత సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. అయితే కల్నిన్ గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. అలాగే తమపై యుక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కల్నిన్ గ్రాడ్ రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధించడానికి నాటో కూటమి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అది ప్రపంచ దేశాలకే ప్రమాదకరమన్నారు. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలోని యుక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారాలపై యుక్రెయిన్ జరిపిన దాడుల వల్ల తమ జీడీపీలో సుమారు 1% నష్టం వాటిల్లిందన్నారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే యుక్రెయిన్తో ఇంకా యుద్దం కొనసాగుతోందన్నారు. ఇక నాటో మిత్రదేశాలకు వ్యతిరేకంగా రష్యా శత్రుపూరిత చర్యలను కొనసాగిస్తోందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మార్క్ రుటే ఆరోపించారు. యుక్రెయిన్కు 32 దేశాల నాటో కూటమి అందిస్తున్న మద్దతును నిలువరించడంలోనూ రష్యా విఫలమవుతోందన్నారు. లిథువేనియా ప్రధానమంత్రి మిండోగాస్ సింకేవిషియస్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో మార్క్ రుటే మాట్లాడుతూ యుక్రెయిన్కు నాటో మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
2: Russia continues its reckless campaign of hostile actions against NATO allies. It is trying to weaken our

0: resolve and stop our support for Ukraine. But Russia is failing. It is failing on the battlefield in Ukraine, and it is failing to undermine our unity and support for Ukraine. Our message to Moscow is clear. We will do even more for Ukraine and not less.
1: చైనాతో భారతదేశ సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభించాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించదని, సుదీర్ఘకాలం సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగడం ఏ దేశ ప్రయోజనాలకు అనుకూలం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందం చర్చలపై కూడా జయశంకర్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఒక అవగాహనకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. భారత్లో చిన్న ఉత్పత్తిదారులు, చిన్న పరిశ్రమలు అనేక సంఖ్యలో ఉన్నాయని ఆయన వివరించారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసంతో పాటు ఉత్పత్తి విధానం, సామాజిక నిర్మాణం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. వాణిజ్య చర్చలను విజయవంతంగా పూర్తి చేయడానికి కొంత సహనం, ప్రతి అంశంపై లోతైన చర్చ అవసరమని పేర్కొన్నారు.
2: Today I think we have reached a situation where there is more or less an understanding on the trade agreement, but as my trade minister has said on more than one occasion, the issue is now what has changed on the American side. So on the American side, reciprocal tariffs were struck down. So there's now a new basis for tariff imposition, which is 301. And the 301 process is still in the works. It's still unfolding. So issue for us is, you know, at what point do you close out an agreement which is very, very far advanced? But the period that it took to reach it, I mean, that did create bumps last year for the relationship. So presumably, if that agreement is closed out, that would be one point which would contribute to a better relationship.
1: Alage ugravada samasya bharatku atyanta mukhyamaina amsamani videshanga mantri spashtam chesaru. Ee vishayamlo america vaipu nunchi tagina sthayilo avagahana saanubhuti ledani aina abhipray paddaru. Russia ukraine yuddham, iran gulf prantamloni garshanalu ప్రపంచ దక్షిణ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపాయని జయశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇంధన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంధన మార్కెట్ చాలా ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇంధనం అంశాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తే మార్కెట్లోని సంక్లిష్టతలు మరింత పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ధరలను స్థిరీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ పొరుగుదేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ హెల్మెండ్ ప్రావిన్సుల్లో పౌర నివాసాలపై పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. మరో 11 మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో కునార్లోని సుల్తాన్ జిల్లా, హెల్మండ్లోని గర్మిసర్ జిల్లాల్లో 3 నివాసాలు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 24 కాందహార్ పక్తియా కోస్ట్ ప్రావిన్సుల్లో జరిగిన వైమానిక దాడుల్లో కూడా 4 పౌరులు మరణించినట్లు ముజాహిద్ తెలిపారు. తాజా దాడులను ఖండించిన ముజాహిద్, పాకిస్తాన్ తన దేశ రాజకీయ ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. నేపాల్లో గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు కొండచెరీలు విరిగిపడిన ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 గల్లంతయ్యారు. కేవలం కొండచెరీలు విరిగిపడిన ఘటనల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 5 గల్లంతయ్యారని నేపాల్ అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు నేపాల్లోని పర్వత ప్రాంతమైన మనాంగ్ జిల్లాలో మౌంట్ హిమ్లుంగ్ బేస్ క్యాంపును హిమపాతం తాకడంతో 4 మరణించారు. మరో 12 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. శరద్ ఋతువు, పర్వతారోహణ సీజన్ ప్రారంభానికి ముందు తాళ్లను ఏర్పాటు చేయడం, టెంట్లను సిద్దం చేయడం వంటి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న సమయంలో హిమపాతం సంభవించింది. ఆ సమయంలో బేస్ క్యాంపులో మొత్తం 27 మంది ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారత్కు చెందిన మరో 5 ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్కు చెందిన ప్రదేశాల సంఖ్య 78 చేరింది. కొత్తగా చేర్చిన వాటిలో బాగ్ గుహల బౌద్ధ చిత్రాలు, చంబల్లోయలోని దేవాలయాల సముదాయం, గుప్తుల కాలానికి చెందిన ఉదయగిరి గుహలు, గినోర్గఢ్ గిరిజన వారసత్వం ఉన్నాయి. అలాగే భారత దక్షిణాఫ్రికాలను అనుసంధానించే శ్రేణి అంతర్జాతీయ ప్రతిపాదనగా సత్యాగ్రహ ప్రదేశాలు కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం.

0: కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ లో రాధిక సుమన్ ఇంకా పాడిన సాంగ్ అయితే విన్నారు ఆది మూవీ నుంచి. తీసుకున్నారా? అదే సారీ, మెసేజ్ చేసేసారా? ఇంతకీ ఏంటి, స్వీట్స్ ఎక్కువగా తినొద్దని చెప్పినా మన అమ్మమ్మ నాన్నమ్మలు పెట్టే స్వీట్స్ తింటే చాలా బలం వస్తుందని అమ్మ వాళ్ళు అదే చేస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి, మన ప్రాచీన స్వీట్స్ మనకి బలాన్ని అందించేవి. చూద్దాం మరి ఎవరెవరు మెసేజెస్ దాంతోపాటు స్వీట్స్ కూడా పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు. అఫ్ కోర్స్ నేను ప్లే చేసిందే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ ప్లే చేయకముందే చాలా మంది వెంట వెంటనే మెసేజెస్ అయితే చేసేసారు, కాబట్టి నేను అనుకున్న స్వీట్ తోనే చాలా మందికి స్వీట్స్ అయితే కోయిన్సైడ్ అయ్యాయి. కొల్లిపాడు నుంచి మౌలాలీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఓకే. మూల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ అవును. నెక్స్ట్ ఇంకా మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్ మెసేజ్ చేశారు. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత, లిఖిత ఇంకా కుటుంబ సభ్యులు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, ఓకే. మల్లికార్జున గారు, అభిరామ్ గారు, కేశవ్ నగర్ ధర్మవరం నుండి, నువ్వుల లడ్డు అది కూడా ఉంది. పుట్టపాక నుండి పొలిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, ఎస్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ నుంచి నువ్వుల లడ్డు అంటూ, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతిజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బృందావనం పద్మశ్రీ గారు, శ్యామ్ గారు, సాయిరామ్ తనూజ, హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుంచి, అవునా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎవరు మెసేజ్ చేశారు, సునంద గారు మెసేజ్ చేశారా, ఓకే. విజయవాడ నుంచి జాన్సన్ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఫేమస్ అయింది, పాతకాలంలో ఉందా ఏమో మరి నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయితే పాతకాలంలో ఉన్న స్వీట్ ఇప్పటికీ కూడా చాలా బలాన్ని అందిస్తుంది అని చెప్పాను. భాస్కర్ గారు పెడన నుంచి బెల్లం ఖజురాలు తేనె, అదేంటి లడ్డూలో ఇవన్నీ ఉపయోగిస్తారా, ఓకే ఇప్పుడు మెసేజ్ అయితే అందింది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సూర్యకుమారి గారు పాలకుల నుండి, నెక్స్ట్ ఇంకా హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి, జాగరీ లడ్డు, సత్తు లడ్డు అంటూ, కొబ్బరి ఉండ ఇది కొత్తగా, అదే ఇప్పుడు ఉన్న మెసేజెస్ లో కొత్తగా వింటున్నాను, ఓకే. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి గౌరీ గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఏడుగొండల గారు నంది వెలుగు గ్రామం అండి, మరి ఓకే గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చోళుల కాలంలో నిర్మించిన బృహదీశ్వర ఆలయం గురించి ఎంతగానో వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొనగండ్ల రామణారావు గారు, కవిత గారు మెసేజ్ చేస్తున్నారు, బెంగళూరు నుండి బెల్లంతో చేసిన వంటకాలు. ఎస్, బెల్లంతో చేసిన వంటకాలు అఫ్ కోర్స్ ఐరన్ అయితే అందిస్తాయి, దాంతోపాటు ప్రోటీన్ కూడా కావాలి కదా, అందుకే సున్నుండ తీసుకో అదే అదే

సోనూ నిండలు ఎక్కువగా చేస్తారు అని చెప్పేసి ఆది మూవీ నుంచి సాంగ్ అయితే కొంచెం సింకైట్గా ప్లే చేశాను. మరి ఈ సున్నుండలతో పాటు నువ్వులుండలు కూడా ముఖ్యంగా బాండీ కానీ, బాండీలో ఆయిల్ కానీ, ఆయిల్ కింద ఫైర్ కానీ అవసరం లేకుండా వీటిని ఈజీగానే తయారు చేయొచ్చు అని చెప్పి అన్నా కదా. కాబట్టి నువ్వులుండలు, సున్నుండలు వీటిలో చూసుకుంటే కూడా వీటిలో కూడా ఎక్కువగా బెల్లంనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఐరన్ ని అందిస్తుంది, ఇంకా ప్రోటీన్ కి సంబంధించిన మినుములు, నువ్వులు మన వంటికి 100 గ్రామ్స్ కి దాదాపు 20 to 25 అరౌండ్ అంతవరకు అందిస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటిని ఉడికించాం కదా, సో డైరెక్ట్ గా తీసుకుంటాం కాబట్టి ప్రోటీన్ కంటెంట్ అంతే ఉంటుంది తగ్గకుండా. మరి హరివిల్లో మన మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా. పనస పండు ఇప్పుడు కనబడదు ఎందుకంటే సమ్మర్ లోనే వస్తుంది. మరి పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది? పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది? తెలిస్తే కనుక మెసేజ్ చేసి HU66244 86662888 అంతగా ఆలోచించక్కర్లేదు, సెర్చ్ కూడా చేయక్కర్లేదు, పాట వింటే ఆన్సర్ సమాధానం వచ్చేస్తుంది.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారవిల్లో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పనస పండును రాష్ట్ర పండుగ గుర్తించిన రాష్ట్రం ఏది? కడన జోగానందర కాలనీ నుంచి అపల్ రాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు కడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, బెంగళూరు నుండి మారుతి లిఖిత మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కోలా ఏడుకొండల గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ గారు కేశవ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ గారు, హేమ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్, పొదిలి నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి రాధారమణి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుండి, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి. క్వశ్చన్ మారింది, ఇప్పుడు అడిగింది ఏంటంటే జాక్ ఫ్రూట్ పనస పండు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పండు, స్టేట్ ఫ్రూట్. భాస్కర్ గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కలమందలమాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ గారు నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష గారు, డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పల్లవి గారు పీలేరు నుండి మెసేజ్ చేస్తున్నారు, అనమయ్య జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మెసేజ్ చేశారు సునంద గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ తెలంగాణనా? తెలంగాణ అయితే కాదు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం అంటూ కొనకండ్ల రమణారావు గారు, ఎస్, గోవింద అంటూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఇంకా వడియంపేట అనంతపూర్ నుంచి నాగజల లక్ష్మి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు, గుడ్ మార్నింగ్ అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెల్ల పందిరి మోనిషా గారు మధురై తమిళనాడు నుంచి, ఊరు చెల్లపంది రామరా, ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కేరళం ఇంకా తమిళనాడు ఈ రెండు స్టేట్స్ కి స్టేట్ ఫ్రూట్ గా ఉంటుంది జాక్ ఫ్రూట్ పనస పండు. 10:36 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మన హరివిల్లో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, లీలియం ఫ్లవర్స్ అది కూడా ఏంటి, ఏదో విన్నట్టుగానే ఉంది. ఎస్, లిలీ ఫ్లవర్ కి దగ్గరగానే ఉంటుంది, కానీ లిలీ ఫ్లవర్ ఎంత ఉంటుంది, ఒక ఫింగర్ ఎంత ఉంటుంది కదా, కానీ ఈ లీలియం ఫ్లవర్స్ చెయ్యంత ఉంటుంది అనమాట. మరి ఇంతకీ ఈ లీలియం ఫ్లవర్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి? లీలియం ఫ్లవర్స్ భారతదేశంలో ప్రముఖంగా ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662-4111 కి.

10:47 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం హరివిలిలో. ఇంతకీ లీలీ ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో? ఇది మన క్వశ్చన్. మరి లిల్లీ, లీలియం కొంచెం పేర్లోనే సిమిలారిటీ కొంచెం ఉంది కదా. పువ్వు చూడటానికి కూడా అలాగే ఉంటుంది, కానీ లిల్లీ అనేది మన ఫింగర్ ఎంత ఉంటుందో అంత సైజులోనే ఉంటుంది. విచ్చుకోవడం కూడా అంతే, కానీ లీలియం అనేది అరచేయంత విచ్చుకుంటుంది. ఇందుకీ ఈ లీలియం ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి తెలుసుకుందాం.

పేడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. చెల్లపంది రామర్ ఇంకా మోనిషా గారు మధురై తమిళనాడు నుండి. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు. కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజావలి గారు. కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు. అవునండి, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు లీలియం ఫ్లవర్స్ అంటూ. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి. కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి పేరైతే మెసేజ్ చేయలేదు. గన్నవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అయ్యో, మీరు గన్నవరం అని మళ్ళీ స్పెషల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. తిరుపతి నుంచి గన్నవరం శ్రీనివాస్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి గౌరీ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ప్రసాద్ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ కిషోర్ గారు నంద్యాల జిల్లా, ఓకే, నంద్యాల నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు మెసేజ్ చేస్తున్నారు. నమస్తే అండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డానియల్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్

జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ నమస్తే, శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. గుడ్ మార్నింగ్ అండి. సో నెక్స్ట్ మెసేజ్ ఇంకా బోర్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ వచ్చేసింది. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి లీలియం ఫ్లవర్స్ ని ఎక్కడ ఎక్కువగా పండిస్తారు అన్న కదా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అయిన 7 స్టేట్స్ లోనూ పండిస్తారు. ముఖ్యంగా అందులో మణిపూర్ లో ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ అన్నింటిలోనూ ఎక్కువగా పండిస్తారు. అయితే మణిపూర్ లో ఇంకా ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్ తో పాటు లద్దాఖ్ ప్రాంతంలో కూడా ఈ లీలియం ఫ్లవర్స్ అనేవి చాలా చాలా ఫేమస్. మరి గమనించారా ఎందుకు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ స్టేట్స్ అన్ని కూడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో నెలకొని ఉన్న రాష్ట్రాలన్నమాట. కాబట్టి లీలియం ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఇంకా అలాగే ఈ పర్వత ప్రాంతంతో పాటు అవి కొంచెం చల్లగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూల్ క్లైమేట్ అనేది ఎక్కువగా ఉండాలి అనమాట. సో ఆ కూల్ క్లైమేట్ ఎక్కువగా ఉండేది అలాగే పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో ఆ లీలియం ఫ్లవర్స్ అనేవి అక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట సంగతి.

మరింకా హరివిల్లో చివరి క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం తెలిసే కనుక మెసేజ్ చేసి 8266244కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సమయం 10:57 దాటి 58 నిమిషాలు కావస్తుంది. మరి అడిగిన ప్రశ్న, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అన్నా కదా, దానికి సంబంధించిన మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. తడగ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు. ఎస్, కరెక్టా రాంగ్ అనేది లాస్ట్ లో ఇంకా రివీల్ చేసేస్తాను. బెంగళూరు కర్ణాటక నుండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కిరణ్ కుమార్ గారు తిరుమల నుంచి మెసేజ్ చేస్తున్నారు. మూడవ శనివారం, ఓ పెరటాసి మూడవ శనివారమా, ఓకే. తిరుమలలో ఉంటున్నా కూడా మన కార్యక్రమం వింటున్నారు. మరి మన శ్రోతలందరి తరఫున, మన అందరి తరఫున స్వామివారికి నమస్కారం అయితే అందించేయండి. నెక్స్ట్ ఇంకా మధురై నుండి మోనిషా గారు, చెల్లపంది రామర్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుండి. ఎవరెస్ట్ అయితే మన దేశంలో లేదు, మరి మన దేశంలో ఉన్న హైయెస్ట్ పీక్ గురించి అడిగాను. దేవసేన గారు తిరుపతి నుండి. సైనికాపురి కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాస్ గారు. కృష్ణమేరి గారు కుటుంబ సభ్యులు. మల్లికార్జున అభిరామ్ గారు ధర్మవరం నుండి. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుండి. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముతిజావలి గారు. బండార త్రిమూర్తుల గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుండి. హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి. నెక్స్ట్ ఇంకా రాఘవేంద్ర కాలనీ నుంచి తిమ్మప్ప గారు కుటుంబ సభ్యులు. కిషోర్ గారు నంద్యాల నుండి, నంది వెలుగు నుండి ఏడుకొండల గారు. తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు సంహిత గారు. విజయవాడ నుంచి జాన్సన్ గారు. మార్కాపురం నుంచి మస్తాన్ గారు. ఇంకా వలీ ఫాతిమా గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, పేరైతే మెసేజ్ చేయలేదు, చదవాల్సిన పని లేదా. మరి తిరుపతి నుండి దాక్షాయణి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ నుండి. అనంతపురం నుంచి అనురాధ గారు. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి సులోచన గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వరల్డ్ లో 3వ ప్లేస్ లో ఉంది. అనంతపురం నుంచి నాగేంద్ర గారు, శ్రీ విద్య గారు.

గారు. అవును, నెక్స్ట్ మెసేజ్ ఇంకా కేటూ పీక్ అయితే కాదు, కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు బెంగళూరు నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంచన్జంగా అనమాట. సో ఇంకా ఆన్సర్స్ అయితే రివీల్ చేసేసాను నేను, ఇంకా ఎవరెవరు మెసేజ్ చేసేసారో. ఇంకా నేనైతే సైనింగ్ అవుట్ చెప్పే టైం కూడా వచ్చేసింది, సమయం 11 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్చాంధ్ర, నిత్య జీవితంలో డీప్టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై ప్యానల్ చర్చలు జరగనున్నాయి. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో 2014-19 సంవత్సరాల మధ్య గ్రామ కంఠం కింద పరిగణించి భూ సమీకరణ నుంచి ఇచ్చిన మినహాయింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా లేదన్న విషయాన్ని పునఃపరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పట్లో కొందరికి నిబంధనలకు విరుద్దంగా మినహాయింపులు ఇచ్చారని రాజధాని రైతులు కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలన జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు ఆహ్వానించింది. 6 వరుసలతో కూడిన 189.93 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారితో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 12 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కాని వచ్చేసాను. 11:09 దాటిందనమాట మన స్టూడియోస్ లో సమయం. మరి సినిమా కబుర్లో ఈ రోజు బోలెడని సినిమా కబుర్లను అయితే మోసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ 5 వరకు కూడా ఫుల్ టు బిందాస్ గా షో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కనిష్క ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ట్యూన్ అయి వింటూ ఉండండి. ఈ రోజు సినిమా కబుర్లో ముందుగా అయితే మీ అందరి కోసం మన కపుల్ న్యూ కపుల్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక రిలేటెడ్ అప్డేట్ అయితే షేర్ చేసేస్తాను. రాహుల్ సంకృత్య డైరెక్షన్ లో వస్తున్న రాబోతున్న పాన్ ఇండియా రణబాలి మూవీ ఏదైతే ఉందో అక్టోబర్ 16th రిలీజ్ కావాలి.

పోతుంది అనమాట. ఆల్రెడీ 18th సెంచరీ లుక్స్ చూసే ఉంటారు వాళ్ళ లుక్స్ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాయని. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పొచ్చు. 1876 to 1878 టైంలో రాయలసీమలో వచ్చిన కరువు పరిస్థితులు అండ్ అప్పటి జీవన విధానం మనకి సినిమాలో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రణబాలి నెవర్ ఫర్గాట్ ద ట్రూత్ అని 4 పార్ట్స్ డాక్యుమెంటరీని మూవీ థీమ్ మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ 3 పార్ట్స్ రిలీజ్ అయిపోయాయి. సో దాని గురించి కూడా చెప్తాను. అసలు 4 పార్ట్స్ డాక్యుమెంటరీ ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం గీతా గోవింద మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ 11:21 మన స్టూడియోస్ లో సమయం రణబాలి మూవీ రిలేటెడ్ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దీన్ని ఫోర్ పార్ట్స్ గా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు మూవీ టీమ్. రణబాలి నెవర్ ఫర్గట్ ద ట్రూత్ అనమాట దీని పేరు. అండ్ ఫోర్ పార్ట్స్ కి కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారు. ది ఫెమినైన్ వి ఫర్గట్, ది హిస్టరీ వి ఫర్గట్ అండ్ ది మెన్ వి ఫర్గట్ అని 3 పార్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారనమాట. అండ్ రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఈ డాక్యుమెంటరీకి సంబంధించింది ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ డేట్. అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో మెయిన్ గా రణబాలి కథకు సంబంధించిన రీసెర్చ్ అండ్ కొన్ని రా టాక్స్ అప్పటి సిచ్యువేషన్స్ రిలేటెడ్ మూవీ మేకర్స్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నది అండ్ చూపించాలి అనుకుంటున్నవి రిలీజ్ చేస్తున్నారనమాట. 2 ఇయర్స్ రీసెర్చ్ అంట, మామూలు సంగతి కాదు కదా. సో ఆ రీసెర్చ్ అంతటిని కూడా మనం ముందు పెట్టాలి అనేది ఆ మూవీ మేకర్స్ ప్లాన్. అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం మూవీ కబుర్లో బోల్డ్ అని మూవీస్ గురించి. రైట్ నౌ మీ అందరి కోసం చెలో మూవీలో నుంచి సాంగ్ అయితే వచ్చేసింది. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. యాజన్ నిజార్ ఈ సాంగ్ కి పాడగా లిప్సికాతో పాటు మహతి స్వర్సాగర్ మ్యూజిక్ కంపోజిషన్ కృష్ణ మాదినేని లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్.

నచ్చా మూవీలోంచి సాంగ్ అయితే వేశారు. ఎంటర్టైన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ మనం ఉన్నాం సినిమా కబుర్లో. మరి సినిమా కబుర్లో నెక్స్ట్ ఏ సినిమా గురించి ఎవరి గురించి చెప్పబోతున్నాను కొంచెం ఏంటైతే ఈ సాంగ్ తెచ్చేదనని చెప్పాలి. నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి మూవీస్ లో ఆల్రెడీ త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ అయితే చూసేసాం. త్రివిక్రమ్ డైలాగ్స్ కి వెంకటేష్ యాక్టింగ్ ని అస్సలు చాలా మంది ఫేవరెట్ గా భావిస్తూ ఉంటారు. చాలా మూవీస్ డైలాగ్స్ గుర్తు పెట్టుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు అనమాట. ఆఫ్ కోర్స్ ఈ మూవీస్ లో చాలా మంది ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట. త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఇంకా మూవీ ఇంకొక మూవీ రాబోతుంది. అది ఏంటి అంటే ఆ మూవీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే త్రివిక్రమ్ గారు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు AK-47 అనే మూవీతో. మూవీ పేరు AK-47 అనమాట. ఇంతకీ AK-47 అంటే ఏంటో గెస్ చేయగలరా? ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. టైటిల్తోనే తెలిసిపోతుంది ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. యాక్చువల్లీ అక్టోబర్ 2కే రిలీజ్ అవ్వాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకొంచెం లేట్ అవడంతో అక్టోబర్ 9కి రిలీజ్ ప్లాన్ చేశారనమాట. ఏదైతే ఏముంది దసరా హాలిడేస్ లో ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యే మూవీని అయితే అందించబోతున్నారనమాట. మరి ఇందులో వచ్చేసి కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నారా రోహిత్ గారు, ఇలా చాలానే మనకి తెలిసిన యాక్టర్స్ కనిపించబోతున్నారనమాట. రావు రమేష్ గారు, సత్య, వెన్నెల కిషోర్ ఇలా మెయిన్ లీడ్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారనమాట. అది సంగతి. ఇప్పుడైతే నారా రోహిత్ యాక్ట్ చేసిన మూవీలోంచి, సోలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ స్టేట్ యూనిట్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మాటే వినదుగా అంటూ టాక్సీ వాలా మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ సాంగ్ విన్న తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గురించి చెప్పబోతున్నాను అనమాట. మరి ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్, జేక్ బిజాయిస్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించగా కృష్ణ కాంత్ లిరిసిస్ట్ అనమాట. అండ్ ఏంటి సంగతి అంటే రణబాలి షూటింగ్ కంప్లీట్ అయ్యాక రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే మూవీ, జనార్దన్ అనే మూవీ కోసం మంగళూరులో ఒక షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. బిజీగా ఉన్నాడు మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. 2027 స్టార్టింగ్ మంత్స్ లో ఈ మూవీ రిలీజ్ కి ప్లానింగ్ అంట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి కీర్తి సురేష. టైటిల్ గ్లిమ్స్ లో ఆల్రెడీ విజయ్ లుక్ చూసారా? ఒకవేళ చూడకపోతే కనుక ఎలా ఉంటుందంటే ఒక మాస్ రౌడీ లుక్ లో ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ అని చెప్పి ఈ మూవీ టీం చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీలో జనార్దన అనే ఒక పాత్ర చుట్టూ జరిగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అని చెప్పి టీం చెప్పడం కూడా జరిగింది. ది బయోగ్రఫీ ఆఫ్ ద వూండెడ్ మ్యాన్ అని ఒక టైటిల్ గ్లిమ్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చారనమాట విజయ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్. అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి మూవీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది పెళ్లి చూపులు మూవీలో ఉంచి. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి భారతీయ FM 101.3 అండి. నేను మీ ఆర్జే కనిష్క.

శ్రీకృష్ణ అండ్ సాకేత్ పాడిన పాట వినేశారు. ఇంటెలిజెంట్ మూవీలోంచి మనం ఫైనల్ గా మాట్లాడుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమా కబడ్లో థమనసిస్ మ్యూజిక్ కంపోజిషన్ చంద్రబోస్, ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనమాట. జనరల్ గా ఏదైనా మూవీ టీమ్ కి ప్రాఫిట్స్ బీభత్సంగా వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? మూవీ టీమ్ కి ఏమైనా గిఫ్ట్స్, ఎనీ అదర్ స్మాల్ క్యాంపెయిన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. కానీ డ్యూయల్ బంద్ 2 అనే ఒక సినిమా, మరాఠీ సినిమా ఉందనమాట, వాళ్ళు 10 కోట్లు పెట్టి తీసిన సినిమాకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయంట. సో ప్రాఫిట్ వస్తే ఇలా ఇప్పుడు దాకా ఇలా ఎవరైనా చేశారా అంటే ఎవరు చేయలేదు. ఇంకా వీళ్ళు మాత్రమే ఇలా చేయగలరేమో అనిపించింది. మహారాష్ట్ర మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మూవీ మేకర్స్, సో మహారాష్ట్రలోని ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం ఇచ్చారట ఈ ప్రాఫిట్ని. అండ్ ఇలా వీళ్ళు ఈ యొక్క ప్లానే కాదు, ఇంకొక వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే 250 మంది పిల్లలకు రోజు 2 పూటలా కూడాను భోజనం పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు అని మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. నిజంగా ఇలా ఇలా ఇలా వాళ్ళ ప్రాఫిట్ని ఒక చేతితో ఇట్లా ఇచ్చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ తెలుసుకున్న వాళ్ళకి. ఇంకా సినిమా కబుర్లు, మరి ఇది ఈనాటి సినిమా కబుర్లు. నెక్స్ట్ మనమైతే లాస్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం,

ప్లే చేసేస్తూ బై బై చెప్పేద్దాం సినిమా కపిటల్ కి. నెక్స్ట్ మీకు తెలుసాలో ఈ విషయాలు మీకు తెలుసా లేదో వినడానికి రెడీగా ఉండండి 12 o'clock 2 minutes తర్వాత వింటూ స్టే ట్యూన్డ్. చిత్రలహరి మూవీలోంచి సాంగ్ వినేస్తున్నారు ఇప్పుడు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాష్ట ప్రభుత్వ అధికారులు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహించారు.

ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో ఈరోజు శ్రీనివాస గోవింద పాదయాత్రను నిర్వహించారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. టీటీడీ పరిపాలనా భవనం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు గోవింద పాదయాత్ర నిర్వహించారు. భజన బృందాలు, కోలాటాలు, చెక్కభజనలతో అన్నమయ్య సంకీర్తన ఆలాపన చేశారు. పిండి దీపంతో జ్యోతిని వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంటులో ప్రణవి శరత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: తనకు శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అలీబాబా ఒక్కడే దొంగ ఈ మూవీలోంచి సాంగ్ వినేశారు. వింటూ ఇది చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనీష్ కానీ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో గణేశుడి గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. మరి ఈ సాంగ్ ని పాడింది నిహాల్ అండ్ కోరస్ సాయి శ్రీకాంత్ మ్యూజిక్ కంపోజ్ చేయగా జిల్లేలా ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనమాట. మరి ఈ సాంగ్ వినేశాక గణేశుడి గురించి ఏం చెప్పబోతుంది కనిష్క అంటే, ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం మనం. అంటే గణేశుడు ఉత్సవాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే 1893లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. బ్రిటిష్ కాలంలో భారతీయుల్ని ఒక చోట గుమ్మి కూడదని చెప్పేసి నిషేధించారు. సో దాంతో ప్రజలందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావాలి, ఎలాగైనా తెచ్చి దేశభక్తిని రగిలించాలి అన్న ఒక్క థాట్ తో ఈ ప్లాన్ చేశారనమాట తిలక్ గారు. అప్పటి వరకు కూడా ఇంట్లో చేసుకునే ఈ గణపతి పూజను ప్రజలంతా ఒక చోట చేరి కలిసికట్టుగా వీధుల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సార్వజనిక ఉత్సవంగా జరుపుకునేలాగా మొదలు పెట్టారన్నమాట. మరి అలా స్వాతంత్ర్య పోరాట వేదికగా మారిన ఈ వేడుకలే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చేసుకుంటున్న అత్యంత అద్భుతమైన గణేశుని ఉత్సవాలన్నమాట. సో ఆ ఉత్సవాలకి మూల కారణం అని చెప్పచ్చు. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది జై చిరంజీవ మూవీలోంచి. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. నేను మీ ఆర్జే కనిష్ కానీ మరి ఈ సాంగ్ ని పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ చంద్రబోస్. లెట్స్ జస్ట్ వింటూ స్టే ట్యూన్డ్.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
4: స్టూడియోస్ లో సమయం 12:29:47 దాటిపోయింది అనమాట. మరి ఎగ్జాక్ట్ గా 12:30 కి మీ అందరికీ తెలుగులో వార్తలైతే వినిపించేస్తూ ఉంటాం. వింటూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు.

0: ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్టపతి అన్నారు.
1: ఫాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ ఇండియా. వన్స్ వి వేర్ ది అండర్ డెవలప్డ్ ఎకానమీ, ఫ్రమ్ దేర్ వి మూవ్ ఆన్ టు ది డెవలపింగ్ ఎకానమీ. From there, we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఒహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో, ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు.

0: ప్రధానమంత్రికి అందించిన బహుమతులు జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం ఒక స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్, ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గమ్ గమ్ గణేష్ ఆ మూవీలో నుంచి సాంగ్ వినేశారు. గణేషుడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మన గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయినాయి, ఏ సిచ్యువేషన్స్ లో స్టార్ట్ అయినాయి అనేది షేర్ చేశాను కదా. మరి నెక్స్ట్ గణేషుడిని విదేశాల్లో ఏ పేరుతో కొలుస్తారు, ఏ దేవుడిగా, అంటే అభయాన్నిచ్చే దేవుడిగానా విజయాన్నిచ్చే దేవుడిగానా ఎలా కొలుస్తారనే విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్గా మనం చూసుకుంటే కనుక జపాన్, థాయిలాండ్, ఇంకా ఇండోనేషియా, కంబోడియా, టిబెట్ అండ్ చైనాలో గణేషుణ్ణి పూజించడం చేస్తూ ఉంటారనమాట. కానీ పేరు డిఫరెంట్గా ఉంటుంది. సో అదేంటో చెప్తాను. డెఫినెట్ గా జపాన్ లో గణేషుణ్ణి ఏమంటారు అనేది నెక్స్ట్ ఈ పాట తర్వాత మీతో షేర్ చేస్తాను. రైట్ నౌ మీ అందరి కోసం శ్రీను కేర్ ఆఫ్ అను మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ స్టే ట్యూన్డ్.

బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.

భగవాన్ కేసరి మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. జపాన్ లో గణేశుడిని ఏమని పూజిస్తారో తెలుసా? కంగ్ టెన్ ఆర్ షోటెన్ అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. మానవ శరీరం, రెండు ఏనుగుల తలలను కలిగిన, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట రూపం. అండ్ పురుష మరియు స్త్రీ శక్తికి ప్రతీకగా ఉంటాయి ఈ రూపాలు. ఆలింగనం చేసుకున్న రూపం ఏదైతే గణేశుడివి ఉంటాయో అవి ఆనందం, అన్యోన్యత, విజయాలను ప్రసాదించే దేవుడిగా భావిస్తారట జపాన్లో గణేశుడిని. అండ్ థాయిలాండ్లో వచ్చేసి ప్రాఫికానేట్ లేదా ప్రాఫికానేసువన్ అనే ఒక రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటితో గణేశుడిని కలుస్తూ ఉంటారు. అండ్ కళ, చదువు, మీడియా, వ్యాపార రంగానికి అధిపతిగా కొలుస్తారట. అక్కడ కూడా కిరీటం, నగలు మన గణేశుడు లాగానే కనిపిస్తూ ఉంటాడు గణేశుడు. అండ్ ఇండోనేషియా అండ్ కంబోడియాలో వచ్చేసి గణేశ లేదా ప్రెహెఫసాక్ అనే పేర్లతో పిలుస్తారనమాట. అండ్ జ్ఞానానికి ప్రతీకగా, ప్రతికూల శక్తులను నుంచి మనల్ని రక్షించే దేవుడిగా కొలుస్తూ ఉంటారట. నల్లటి రాతి లేదా శిలలతో, ప్రాచీనమైన శిలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం, అంటే వాటితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను మనం చూడొచ్చు.

ప్రాచీన శైలిలో ఉంటాయన్నమాట ఈ శిలా విగ్రహాలు. అది సంగతి. అండ్ టిబెట్ లో వచ్చేసి చైనా, టిబెట్ అండ్ చైనాలో త్యోగిగ్ అనే డప్కో గణాల అధిపతిగా కూడా మన గణేశుణ్ణి పూజిస్తూ ఉంటారు. చెడు శక్తులను తొలగించే శక్తివంతమైన రక్షక దేవుడిగా, ఇంకా సంపదను ప్రసాదించే దైవంగా కూడా ఆరాధిస్తుంటారు గణేశుడిని అక్కడ. అది సంగతి. మీకు తెలుసాలో మీకు తెలుసా అంటూ చాలా విషయాలు మీతో షేర్ చేశాను. మరి ఇప్పుడు మీ అందరి కోసం లాస్ట్ అండ్ ఫైనల్గా మోస్ట్ పాపులర్ సాంగ్, కూలీ నెంబర్ 1 మూవీలోంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట వచ్చేస్తుంది ఇళయరాజా మ్యూజిక్ అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిసిస్ట్ ఉన్న ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు యువతిపై దాడి చేసిన అనంతరం అతను అదే ప్రాంతంలోని ఓ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పిటిషన్ వేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసుందరమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో 212 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

విశ్వనాథన్ సన్స్ మూవీలో నుంచి సాంగ్ అయితే వినేశారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ ధీరాలోకి ఎంటర్ అయిపోయాం మనం. 1:08 అయితే ఎగ్జాక్ట్ గా మన స్టూడియోస్ లో సమయం. మనం ఏ మొక్క, కాయ, పువ్వు, గింజ తీసుకున్నా ఏదో ఒక ఔషధ గుణాలు అయితే ఉంటూనే ఉంటాయి. వీటిల్లో మెయిన్ గా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, మనకి పడుతుందా లేదా అని తెలుసుకోవాలి. అసలు పడుతుందా లేదా ఎలా తెలుసుకుంటాం కనిష్క అంటే కనుక ఎలర్జిక్ రియాక్షన్ అని చూసుకోవాలన్నమాట. మనం ఒక 1 or 2 డేస్ తిని చూసి మన బాడీలో అండ్ మన డైలీ లైఫ్లో ఏమైనా చేంజ్ వస్తుందా, లైక్ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇంకా మూడ్లో కానివ్వండి, కొన్ని మూడ్ని చేంజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి తెలుసా. సో అలాగా ఏమన్నా నెగిటివ్ రియాక్షన్స్ ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్గా కొంతమందికి పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు, చేతులు ఇలాంటివి ఫుడ్స్ కొన్ని తిన్నప్పుడు. సో ఇలాంటి రియాక్షన్స్ ఉన్నాయా మన ఫ్యామిలీలో, ఫ్యామిలీ హిస్టరీ అంటారు కదా. సో అలా ఎవరికైనా కానీ బాగోడా ఒక పర్టికులర్ ఐటమ్ తింటే హెల్త్ ఇష్యూ వస్తుందా అనేది తెలుసుకొని మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాటి గురించి ఆలోచించి పెట్టుకోవాలన్నమాట మనం ఏదైనా డైట్ తీసుకునేటప్పుడు. నాకు రీసెంట్గా తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యాజ్ పర్ ఆయుర్వేద మన అమ్మమ్మ తిన్న ఫుడ్ మనం తింటే మనం హెల్దీగా ఉంటామని చెప్పి విన్నాను. అంటే ఈ వర్డ్ నెక్స్ట్ జనరేషన్స్కి వర్తించకపోవచ్చు, బికాజ్ ఇప్పటి వారు మనం లోకల్ ఫుడ్ని పక్కన పెట్టి ఏవేవో తింటూ ఉన్నాము, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము, లేకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, ఇంపోర్ట్ చేసుకొని తింటూ ఉంటాము. సో అలా ఉన్నాయి. కానీ ఇదివరకటి వాళ్ళు ఎలా తినేవాళ్ళు, మెయిన్ గా వాళ్ళ చుట్టుపక్కల లోకల్ ఫుడ్స్ ని తినేవాళ్ళు. ఆ లోకల్ క్లైమేట్ కి తగ్గట్టుగా అవి పెరిగేవి అండ్ మనకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో వాటికి బాగా తెలుసు అనమాట. సో చాలా లోకల్ ఫుడ్స్ అంతరించిపోవడం స్టార్ట్ అయిన ఎరా మనది చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ విత్తనాలని సురక్షిస్తూ ఇంకా సంరక్షిస్తూ వాటిని రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా మహిళలకు, రైతులకు ఇంకా ఎంతో ప్రేమగా విత్తనాలను దాచిపెడుతూ ఉన్నారు విత్తన మాత. వీరి గురించి మాట్లాడుకుందాం ధీరాలో, సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనం కరెక్ట్ ఫుడ్డే తింటున్నామా లేదా ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఒకవేళ ఆలోచించినా కొంచెం ఎక్కువ ఆలోచించేస్తారేమో అనిపిస్తూ ఉండిద్ది నాకు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. రాహిబాయ్య అంటారు వీరి పేరు, రాహిబాయ్ సీడ్ మదర్ ఆఫ్ ఇండియా. వీరి స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచే దానికోసం ప్రయత్నిస్తూ చాలా సంవత్సరాలే గడిపారనమాట. వీరి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా ధీరాలో. రైట్ నౌ మన స్టూడియోస్ లో సమయం 1:19 దాటి 20 నిమిషాల వైపు ప్రయాణిస్తుంది సమయం. మరి ఎగ్జాక్ట్ గా 1:20 కి ప్రాంతీయ వార్తలు అయితే వింటారు, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడం మరింత ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్లో విజయం సాధించే గోల్ చేసి కీలక పాత్ర పోషించిన లాల్ రెమ్సీ యామినిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల హాకీ జట్టు ఛాంపియన్గా నిలవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బిల్డర్లు, డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ది ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్లు, ఐఐటి ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పాన్ ఐఐటితో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: I believe that it is backed by 3S mantra. I'm sure by now you would have heard and or you would have understood it. The 3S is, first is speed, second is service, third is stability. If you look at the pace at which Andhra Pradesh is moving, I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase results. So we are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ,
2: ZPHS క్వీన్ మేరీస్ హై స్కూల్లో రెనోవేషన్ వర్క్స్ 35 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ప్రారంభించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి మాకు 7 నియోజకవర్గాలు కలిపి 5 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 5 కోట్లు ఒక ప్రణాళిక పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధానంగా విద్య, ఆరోగ్యము, క్రీడలు, గ్రంథాలయాలు వాటికి నిధులు కేటాయించాలనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మళ్లీ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయటం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నక్సలిజం అంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. 1967లో నక్సల్ బరిలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దాదాపు 5 దశాబ్దాల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2014 నాటికి 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ఫలితంగా మావోయిస్టుల లొంగుబాట్లు సంవత్సరానికి 421 నుంచి 6558కి పెరిగాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒక్క జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మిగలలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
3: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: तिरुपति जिला श्री सिटीलो ईरोजु अग्नि प्रमादम जरिगिंदि. మాత్రలు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవాయాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు ఈ యాత్ర సాగి అక్టోబర్ 8 వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత్ పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మధ్యాహ్నం 1 గంట సమయానికి 127 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్లు గెలిచిన జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంటుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
4: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఐశ్వర్య మూవీలోంచి సాంగ్ ఉన్నాయి సార్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ. మరి మల్లేశ్వరి మూవీలోని ఈ పాటను శంకర్ మహాదేవన్ అని చిత్ర పాడారు సిరివెన్నెల లిరిసిస్ట్. మనమైతే ఉన్నాం ధీరాలో రహీబాయి సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. వీరు స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామీణ మహిళలకి రైతులకి స్వదేశీ విత్తనాల ప్రాముఖ్యతను అండ్ సేంద్రియ పద్ధతుల్లో సంప్రదాయ వ్యవసాయం ఎలా చేయాలి అనేది

వారికి వివరించడం, నేర్పించడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారనమాట. సో వారి గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. 120కి పైగా దేశవాళీ విత్తనాలు బ్యాంక్ని ఆవిడ నిర్మించడం జరిగిందనమాట. అంతేకాదు భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం కూడా జరిగింది 2020లో. ఇంకా మాట్లాడుకుందాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి, ధీరాలు. రైట్, మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. శ్రీనివాస కళ్యాణ మూవీలోంచి వచ్చేస్తుంది ఈ సాంగ్. మికిజే మేయర్ మ్యూజిక్ అండ్ సునీత అండ్ కోరస్ పాడారు. శ్రీమణి ఈ సాంగ్ కి లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటాంజీ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కాని మహర్షి మూవీ నుంచి సాంగ్ నేసేవర్ 1:47 మన స్టూడియోస్ లో సమయం ధీరా ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. రహీబాయ్ గారు ఆవిడ చేస్తున్న సేవలను గుర్తించి 2020 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా సత్కరించడం జరిగిందనమాట. 120కి పైగా దేశవాళి విత్తనాల బ్యాంక్ ను నిర్మించారు రహీబాయ్. అది కూడా ఎలాంటి అధికారిక విద్య లేకుండా, ఎలాంటి ప్రభుత్వం లేదా మద్దతుదారులు ఎవరైతే సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా 20 సంవత్సరాల పాటు ఒంటరిగా ఎంతో మంది ఎగతాళి చేస్తున్న పట్టించుకోకుండా ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా వారు దీన్ని నిర్మించారని చెప్పాలి. డబ్బుతో కొనలేనిది దాన్ని ఆవిడ కాపాడారు. అండ్ దేశం భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావితరాల కరువు నుండి రక్షించారనే చెప్పాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది బలగం మూవీలోంచి. మరి వింటూ స్టేట్ ఇంటూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నీ బాసుగాల.

రహీ బాయ్ సోమా పోప్రే వీరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. విత్తన మాతగా, సీడ్ మదర్ ఆఫ్ ఇండియాగా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే అన్ని సీడ్స్ ని మన కోసం దాచిపెట్టి, అంటే భావి తరాల కోసం ఎంతో ఆలోచించి ఆవిడ ఈ సీడ్ బ్యాంక్ ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈవిడేమైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా అంటే లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేదనమాట. ఎలాంటి ఉద్యోగం చేస్తున్న లైక్ వాళ్ళ ఉద్యోగ విధుల్లో పార్ట్గా చేస్తున్నారా అంటే కాదు. ఈవిడ ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతమంది వెనక్కి లాగేవాళ్ళు ఉంటున్నా కానీ ఆవిడ ఎలాగైనా సరే ఈ లోకల్ ఫుడ్ని, లోకల్ వంగడాలు విత్తనాలని, స్వదేశీ వంగడాలు విత్తనాలని కాపాడే ఉద్యమాన్ని ఆవిడ ఒంటరిగా పోరాటం చేస్తూ ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా ఇదంతా కూడా చేయడం జరిగిందనమాట. డబ్బుతో కొనలేని దాన్ని ఆవిడ కాపాడారు. భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావి తరాలను కరువు నుండి రక్షించారు అని చెప్పాలి. ఇంకా 60 సంవత్సరాలు పైపడినా గానీ ఆవిడ విత్తనాలను దాచడం, ప్రజలకు నేర్పడం ఆపలేదు. తన సొంత ఊరిలోనే ఇదంతా కూడా ఆవిడ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నాకు అవార్డు వచ్చింది, నేను గొప్ప అన్న ఫీలింగ్ కాకుండా, ఎవరి నేను మొదట దేనికోసం మొదలు పెట్టాను దానికి స్టిక్ ఆన్ అయి ఉంటానని చెప్పేసి ఆవిడ ఇప్పటికీ కూడా అందరికీ ఎవరు వచ్చినా కానీ నేర్పిస్తూ ఉన్నారు. ఈ సేంద్రియ పద్ధతిలో, సంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవన ఫార్మింగ్ చేయాలి, ఎలా పండించాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ మనం చేసే పని మంచికి అయితే కనుక మనకు ప్రశంసలు ప్రోత్సాహాలతో పని లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ప్రూవ్ చేశారు. మంచి జరగడమే ఇంపార్టెంట్ ఫైనల్గా కదా, అది సంగతి. రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేసే ముందు మనకి న్యూస్ అయితే రెడీగా ఉంటుంది. మరొక 1 మినిట్లో మనకి వార్తలు కంప్లీట్ అయిన తర్వాత సందర్లో కలుసుకుందాం. వింటూ స్టేడియం టు విత్ భారతీ FM 101.3 అని నేను మీ ఆర్చే కనిష్క. ఇది ఈనాటి ధీరా.

0: FM 101.3.
1: ఫైవ్ థౌజండ్
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదెలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
0: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎదురు చూస్తున్న సందరి సందరికి వెల్కమ్ 2 o'clock 30 minutes దాటి 31.5 minutes అయిందనమాట. మనమైతే ఎంటర్ప్రెన్స్ సందరి సందరిలోకి మన వాళ్ళు ఆల్రెడీ మెసేజెస్ చేస్తూ రెడీ రెడీ అంటున్నారు అనమాట. సో మీరు కూడా రెడీగా ఉంటే 0866 2488 14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి అండ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఇవన్నీ కూడా చాలా షార్ట్ కట్ లో మీరు పంపిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మనకున్న టైంలో అందరి పేర్లు చదవాలి కదా, సో అందుకని అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను ఏంటి అంటే,

రీసెంట్ టైమ్స్లో మనం ఆల్రెడీ వినాయక చవితి కంప్లీట్ చేసుకుని ఉన్నాము అండ్ ఇంకా ఊరేగింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక ఒకేషన్లో ఇది ఈ వర్డ్ ఏదో ఒక సిచ్యువేషన్లో వినే ఉంటారు. సో ఏంటి ఆ వర్డ్కి అర్థం మీకు తెలిస్తే కనుక వాట్సాప్ చేయండి 0866248114 అనే నెంబర్కి. ఏక వింశతి అంటే ఏంటి మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. ఆల్రెడీ మెసేజ్ చేస్తున్న వారు మళ్ళీ మెసేజ్ చేస్తే ఓకే, లేకపోతే మీ మెసేజెస్ అన్నీ కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత అయితే వినిపించేస్తాను. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఏక వింశతి అంటే ఏంటి వాట్సాప్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయా, నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ అన్ని కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు. నేను ప్లే చేసే సాంగ్ ఏ మూవీలోదో టైటిల్ కూడా టైప్ చేసి ఆన్సర్ని ఆన్సర్తో పాటు పంపించండి. ఓకేనా, వింటూ స్టే ట్యూన్డ్.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 2:38 స్టూడియోస్ లో సమయం మన వాళ్ళు ఆన్సర్లు అయితే పంపించేస్తూ ఉన్నారనమాట. అలా ప్రవాహం వచ్చేసిందనే చెప్పాలి. సో మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సరే టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగానమాట. అండ్ నేను ప్లే చేస్తున్న సాంగ్స్ ఈ 1 అవర్ 1.5 అవర్లో ఈ షోలో మెయిన్గా సందరి సందరిలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు విత్ దిస్ ఆన్సర్స్. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మాడ్జీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్ అండ్ శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ అండ్ సాయి రిత్విక్ వీళ్ళందరూ కూడా పంపించారనమాట. నెక్స్ట్ ఎస్ నేను ఆల్రెడీ వినాయకుడికి లింక్ చేశాను కాబట్టి పూజ చేసే వెల్కమ్ చెప్తూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేశారనమాట. శ్రోతలకందరికీ నమస్కారం అంటూ తరాలపల్లి గ్రామం నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయ్ వీళ్ళందరూ కూడా పంపించారు మెసేజ్. ఏంటి ఏమిటిది కాపీ కొట్టని నాకే చెప్తున్నారా? నెల్లూరు జిల్లా అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. ఇనమడుగు నుండి పంపించారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంటూ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్ నగర్ పంపించారు. తెలియదు మేడం అంటూ రియాజ్ నెల్లూరు నుంచి పంపించారు. డెఫినెట్ గా తెలుసుకుంటారు, వింటూ ఉండండి షో. హాయ్ కనిష్క మేడం గారు అంటూ గడ్డమ్మ అంకయ్య పంపించారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ అంటూ. మీ చిలుక బాగుంది ఆర్జే కనిష్క గారికి అంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ కల్లూరు నుంచి ఛాంపియన్ మూవీలోది సాంగ్ అంటూ కూడా పంపించారనమాట. ఎస్ నేను ఇందాకడ ప్లే చేసిన సాంగ్ ఛాంపియన్ మూవీలోనిది. ఇలాగే గెస్ చేస్తూ ఉండొచ్చు మీరు కూడా. రామ్ మిరియాల పాడిన పాట అంటూ కూడా నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ పంపించారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూరుకుందా కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు నంద్యాల డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి వినాయక చవితి రోజున వినాయకుడిని అండ్ చేసే పూజలో అంటూ చాలా క్లారిటీగా పంపించారనమాట. ఏక వింశతి పత్ర పూజ అంటారు అంటూ పంపించారు. ఎస్ ఏక వింశతి మనం వినే ఉంటాము కానీ అందరికీ తెలుసో లేదో అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కలమందలపాడు నుంచి కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీమ్ ముత్తు జావలి వీళ్ళిద్దరూ కూడా పంపించారనమాట. బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ

తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం నుంచి పంపించారన్నమాట. తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా అండ్

ని మండలం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎలా ఉన్నారు అంటున్నారు. ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి పంపించాలి అంటే 0866244884 అనే నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంతకీ ఏమడిగానంటే ఏకవింశతి అంటే ఏంటి అని అడిగాను. నేను ఆల్రెడీ చాలా మెసేజెస్ కవర్ చేశాను అనుకున్నారు, కానీ ఇంకా ఇంకా పంపించేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించారన్నమాట. ఏకవింశతి అంటే సంస్కృతంలోని పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, దూర్వాల నుంచి సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడతారు అంటూ పంపించారన్నమాట. ఓకే, ఇంతకీ ఎవరు? గౌతమ్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఈ సాంగ్ ఛాంపియన్ లోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. సునంద ఏటీపీ నుంచి పంపించారన్నమాట. అనంతపుర ఏటీపీ అంటే కరెక్ట్ గా గెస్ చేశారా మేడం? మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ శక్తి సాంగ్ లోనిది అంటూ కర్నూలు నుంచి నజీర్ పంపించారు. కానీ నాకు అర్థం కాలేదండి మీరు పంపింది. ఓకే, మళ్ళీ ఒకసారి నాకు అర్థమయ్యేలా పంపించడానికి ట్రై చేయండి. విజయవాడ వివిధ భారతి ఆర్జే గారికి అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. నెక్స్ట్ మీరు కూడా ఇలా పంపించారంటే 0866244884 అనే నంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. రైట్ నో, మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత మీ అందరికీ కూడాను నేను ఆ ఆన్సర్ ని రివీల్ చేసేస్తాను. ఓకేనా? మరి ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్డ్.

అందరి సందిలోనే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. మీరు కూడా పంపించాలి అంటే 08662488144 అనే నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగాను అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఒక సామెత వంటిది అంటూ పంపించారనమాట. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మజి వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు, బట్ ఆన్సర్ అది కాదనమాట. మంగళగిరి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఛాంపియన్ అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పరమేష్ విజయ పరమేష్ పంపించారు గుంతకల్ నుంచి, ఎస్ సాంగ్ ఛాంపియన్ లోని అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ రాజీ అంటూ పంపించారనమాట. ఎర్రగూడూరు నుంచి కర్నూల్ డిస్టిక్ అంటూ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సర్వాణి నెల్లూరు నుంచి ఏకవింశతి అంటే ఏంటో కరెక్ట్ గా పంపించారనమాట. ఆన్సర్ మరి కాసేపట్లో రివీల్ చేస్తాను, తెలియని వాళ్ళకి డెఫినెట్ గా తెలుసుకుందరు కానీ. కొండపల్లి శ్రీను ఒంగోలు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, నమస్తే అంటూ. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్రావు, చెన్నమస్తాన్రావు అండ్ దామర్ల పెద్దమస్తాన్రావు పంపించారు. చిన్నమస్తాన్రావు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఓకే, ఏక సంత గృహ కాదండి, సుమాని పెద్ద పెడల నుంచి పంపించారనమాట. నెక్స్ట్ తిరుపతి నుంచి దేవసేన పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కనిష్కాజీ అంటూ పంపించారు. మీరు అడిగిన ప్రశ్న నా ఆన్సర్ అంటూ, ఏకవింశతి అంటే సంస్కృతంలోనిది ఈ పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి బోరెల్లి సంధ్య పంపించారనమాట, ఎస్ సంస్కృతంలో ఇలా అంటారు అని చెప్పేసి. శ్రీరామారావు మరియు అపరాజిత పెన్లూరు నుంచి పంపించారు. నెక్స్ట్ మస్త మూసపేట నుంచి, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయ్, శ్యామ్ సింగ్ రాయ్ అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. నేను ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో ఎవరైనా గెస్ చేస్తారేమో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, విజయలక్ష్మి పెదకొండూరు నుంచి ఆన్సర్. వినాయక చవితి రోజున చేసే రకాల పత్రికలను ఏకవంశతి పూజ పత్రి పూజ అంటారు అంటూ పంపించారు, ఎస్. ఆ రోజే మనం ఎక్కువగా వింటూ ఉంటామన్నమాట దాని గురించి తెలుసుకున్నప్పుడు. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ వీళ్ళందరూ కూడా పెన్మలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుండి పంపించారన్నమాట తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు వెడయపాలెం నుంచి పంపించారు, వేదయ్యపాలెం నుంచి పంపించుంటారు. ఎందుకండి, వై వై నాకే ఎందుకు పంపిస్తున్నాయి? అందరూ కూడా టెక్స్ట్ ఫామ్ లో పంపిస్తుంటే వీరు కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నారనమాట స్క్రీన్ షాట్స్ ని. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా టైప్ చేసి పెడితే బాగుంటుంది. 20 వినాయక చవితి రోజున ఉపయోగించే ఏకవింశతి పత్రాలు అంటూ కూడా పంపించారు. సో మీరు కూడా ఇలానే ఆన్సర్ పంపించాలి అంటే 08662488144 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ పంపించారనమాట పత్ర పూజ.

కానీ పత్ర పూజ సంబంధించి టాపిక్ వచ్చినప్పుడే ఈ ఏకవింశతి అనే టాపిక్ వస్తుందన్నమాట. ఏకవింశతి అంటే 21 అని సాంస్క్రిట్ లో వర్డ్ అనమాట. ఏక ఒకటి, వింశతి 20 అని. సో 21 పత్రాలతో, 21 పత్రాలతో పూజ చేసేదాన్ని ఏకవింశతి పూజ అంటారు. మొత్తానికి అది ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా కొన్ని మెసేజ్ ఉన్నాయి, డెఫినెట్ గా నేను మీకు ఆన్సర్స్ అన్ని చదివేసి వినిపించేస్తాను. ఎవరెవరు మెసేజ్ చేశారు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను, చూద్దాం ఎవరు ఆన్సర్ చేయగలరు. ఐడి కార్డ్ ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. ఐడి కార్డ్ ని తెలుగులో ఏమంటారు? అండ్ నేను ఇందాక ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోనిది అంటే ఏ మంత్రం వేసావే మూవీలోంచి సాంగ్ ప్లే చేశాను అనమాట, ఛాంపియన్ మూవీ సాంగ్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం మరొక న్యూ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీలోదో కూడా గెస్ చేస్తూ ఉండండి. 0866248148 14 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం నాన్ సందడే సందడిలో

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనీష్ కాని ఐడి కార్డ్ ని తెలుగులో ఏమంటారు అన్నాను. మన వాళ్ళు చాలా మంది మెసేజ్ చేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు రిప్లైలు ఎక్కువైపోయినాయి చెప్పాలంటే. అన్ని మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అని. కనిష్క మేడం గారు అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఛాంపియన్ మూవీలోని అంటూ పంపించారనమాట. నెక్స్ట్ హంపాపురం నుంచి పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంతా పెద్దన్న వీళ్ళందరూ. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు. వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ పంపించారు కరెక్ట్ ఆన్సర్ 21 అని ఫస్ట్ క్వశ్చన్ కి. అండ్ గుర్తింపు కార్డు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఫ్యామిలీ. అండ్ సిద్ధ శ్రీరామ పాడిన పాట అంటూ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు. నాకు అర్థం కాలేదు అంటూ కూడా ఇంతకు ముందు సాంగ్ గురించి చెప్పారనమాట. అండ్ రాజల నుంచి జయన్న గుర్తింపు పత్రం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్. సో ఇది చాలా ఈజీగా చెప్పగలిగిన ఆన్సర్ అనే అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను డెఫినెట్ గా మీ ఆన్సర్స్ అన్ని చదివిన తర్వాత నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడైతే మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఒక సాంగ్ తర్వాత మీ మెసేజెస్ అన్ని చదివిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను. ఇంటూ స్ట్రీట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. అమరావతిని దేశంలోని మొదట 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం లాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన ప్రారంభించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల పైగా సమయం పడుతోందని, వరుస సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవా యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా

కొనసాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: very resilient, supported by healthy balance sheets and NBFCs.
1: Strong macroeconomic fundamentals and a resilient, excuse me, financial system provide confidence in our ability to withstand this lingering shock. We are taking further measures to enhance our resilience to such shocks. These include diversification of import sources, enhanced sufficiency in energy and other critical resources, building strategic petroleum reserves, accelerating energy transition, enhancing the competitiveness of domestic manufacturing.
0: Five Indian nationals were rescued after a Kuwait-flagged tanker was struck by a projectile in the Strait of Hormuz. The Indian embassy in Oman said in a social media post today that it coordinated the rescue of the five Indians on board the MT Kazima 3, who were safely brought ashore. The mission thanked Omani authorities for their continued support and assistance during the rescue operation. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over Arunachal Pradesh for the day. The IMD has also said that conditions are likely to become favourable for further withdrawal of southwest monsoon from remaining parts of Punjab, Haryana, Rajasthan, Uttar Pradesh, most parts of Gujarat and Madhya Pradesh. In men's hockey, defending champions India will take on Malaysia, with the two teams meeting at the Gifu Prefectural Green Stadium with eyes on the gold medal and an LA 2028 Olympics quota. The match will start at 3:30 p.m. In Asian Games, India won the gold medal in men's cricket, defeating arch rivals Pakistan in T20 cricket final at Nishin, Japan today. India won the final by 19 runs. Chasing India's target of 212 runs, Pakistan managed to score only 196 for 6 in their stipulated 20 overs. With this, India has secured its 81st Asian Games medal, including 19th gold to the tally. India has also won 26 silver medals and 36 bronze medals already. And that is the end of this news bulletin.
2: పంపించారు మరొక నెంబర్ నుంచి, అయితే ఇంకా కురుకుంద నుంచి పంపించారు అన్నమాట కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఎస్, గుర్తింపు పత్రం అంటున్నారు, అండ్ గుర్తింపు కార్డు, గుర్తింపు పత్రం. సుమాని పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు, హైదరాబాద్ నుంచి పంపించారన్నమాట. సైనికపురి కాలనీ నుంచి అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఐడి కార్డ్ అంట అది గుర్తింపు పత్రం అంటారు మేడం అంటూ సునంద అనంతపురం నుంచి పంపించారు. తిరుపతి నుంచి దేవసేన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి గోనెగండ్ల గ్రామం నుంచి శ్రీలక్ష్మి రంగస్వామి శెట్టి గుర్తింపు కార్డు అంటూ పంపించారు. 21 కూడా కరెక్ట్ ఆన్సర్. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా కరేష్ గా మేడం గారు అంటున్నారు డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలు నుంచి పంపించారు అన్నమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జీవి సత్యనారాయణ అవనిగడ్ నుంచి పంపించారు. కలమ ందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తు జావలి పంపించారన్నమాట. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్, కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ అంటూ మసూమ్ బాబా పంపించారన్నమాట. గుర్తింపు కార్డు అంటూ సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు. కనకరావు పెడన్ నుంచి ఆధార్ కార్డు అంటారు, కాదండి గుర్తింపు కార్డు అంటే. మీరు ఏదో యాంగిల్లో వెళ్ళి ఇంకొక యాంగిల్లో ఆలోచించారు, మొత్తానికి తెలుగులో ఏమంటారు అన్నాను. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుంచి పంపిస్తాను అనమాట. మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఇంకొక సెకండ్ ఆన్సర్ ఆధార్ కార్డు అంటూ పంపించారు. గుంటూరు జిల్లా దుర్గిరాల మండలం మోరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించారన్నమాట. తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారన్నమాట. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ వదిలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గన్నవరం ఈటి పేరు నుంచి పంపించారన్నమాట. శ్రీనివాస గన్నవార అంటూ పంపించారు, తిరుపతి నుంచి గన్నవరం, తిరుపతి గన్నవరం నుంచి పంపించినట్టున్నారు. ఎస్, గుర్తింపు పత్రం. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు. అండ్ నా పేరు తులసి అంటున్నారు. మౌనిక జయంత్ ఫ్రమ్ నడి కోట్కూర్ నుంచి కాదు, నంది కోట్కూర్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండ్ ధనలక్ష్మి రామచంద్రపురం బృందావన మూవీలోనిది అంటున్నారు. బృందావనవే మూవీ కాదండి, ఇది వేరే మూవీ. నెక్స్ట్ గుర్తింపు పత్రం అంటూ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నుంచి, ఎర్రగూరు విలేజ్ నుంచి పంపించారు, నంద్యాల డీకే డిస్ట్రిక్ట్. ఐ థింక్ నెక్స్ట్ విజయ పరమేష్ పంపించారు అనమాట, గుంతకల్ నుంచి వ్యక్తిగత గుర్తింపు పత్రం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎస్, ఇది కొంచెం ఏమంటారు క్లుప్తంగా చెప్పారండ్రా, వ్యక్తిగత గుర్తింపు పత్రం. నమస్తే కనిష్క గారు అంటూ పంపించారు. ఇద్దరు సందడి సందడి పుషారు అంటూ పంపించారు అనమాట. మంగళగిరి దామర్ల చిన్న మస్తాన్రావు, దామర్ల పెద్ద మస్తాన్రావు పంపించారు. గుర్తింపు కార్డు అంటూ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పంపించారనమాట. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి తెలుగులో గుర్తింపు పత్రం అంటూ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు బూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అంటూ కనిష్క గారు నా ఆన్సర్ అంటూ పంపించారనమాట. మొత్తానికి విజిబుల్ కార్డ్, ఇన్విజిబుల్ కార్డ్ అంటే మీరు ఎటో వెళ్ళిపోయారు మొత్తానికి. అర్థ కాదు, ఇటు వచ్చేయండి మా దారిలోకి వచ్చేయండి. రాఘవేంద్ర ఇబ్రహాంపురం నుంచి పంపించారనమాట గుర్తింపు కార్డు అంటూ నెక్స్ట్ పంపించారు. పెదకాక నుంచి పద్మ శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊరుకొండ నుంచి ఈశ్వరయ్య ఒక గుర్తింపు పొందింది కార్డు అంట, కార్డు గుర్తింపు పొందింది మనకి గుర్తింపు ఇస్తుందండి. తిరుపతి దామినేడు నుంచి పంపించారు ఉషారాణి భాస్కర్రావు గారు. మొత్తానికి మీరు అన్నిసార్లు పంపిస్తే మీ క్యూ లైన్ అంటే మెసేజెస్ ఉన్న లైన్ క్యూలో వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఒక మెసేజ్ చేసి వెయిట్ చేయండి. 6 మెసేజ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయి మీవి. ఉషా రాణి భాస్కర్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. దాంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమగుడి నుంచి పంపించారనమాట. ఇనమగుడి నుంచి మొత్తానికి ఇలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎంత చదివినా కానీ ఇంకా ఇంకా ఇంకా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. చీమదాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు మీకు తెలిస్తే గనక వాట్సాప్ చేయండి 0866248114 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. చీమ దాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటూ స్టేట్ నుండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్కాని ఇప్పుడు ప్లే చేసే సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. బై ద వే ఇందాక ప్లే చేసే సాంగ్ హిట్ 3 మూవీలోనిదనమాట.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

చేస్తున్నాను వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనిష్కని. ఈ మొత్తానికి ఈ చీమ సాధారణంగా తమ శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలదు అంటూ ఇనమగుడు నెల్లూరు జిల్లా నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్ వీళ్ళందరూ కూడా తనుష్ వీళ్ళందరూ పంపించారు. మీరు కూడా ఇలానే వాట్సాప్ చేయాలంటే 0866-24888-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీరు అడిగిన ప్రశ్న, సినిమాల ప్రశ్న ఈ రెండు అయితే చాలా మెసేజ్లు వస్తాయి అని మీరు మీకే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మేము కూడా అంత యాక్టివ్గా చేస్తూ ఉంటాం అనమాట. ఏం పర్వాలేదు. దమోజీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, యాక్చువల్లీ ఈ మెసేజ్ అన్నిటిలో మీరు అనుకుంటున్నట్టు విడివిడిగా అయితే ఆన్సర్స్ రావట్లేదు అనమాట. సింగిల్ మెసేజే వస్తుంది మోస్ట్లీ. అది కూడా ఆన్సర్ అంతా కూడా అందులోనే టైప్ చేసి పంపిస్తూ ఉన్నారు. గుర్తింపు పత్రం, ఐడెంటిటీ కార్డ్ అంటూ పంపించారనమాట. గౌస, గూస్, పామిడి వీళ్ళందరూ పంపించారు. నెక్స్ట్ గడ్డం అక్కయ్య, బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు. నెక్స్ట్ మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి వీళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారనమాట. నమస్తే కనిష్క మేడం గారు, మా ఆన్సర్ ఒక్కటి కూడా చదవలేదు అంటున్నారు. తరాలిపల్లి వినాయక చవితి రోజున 21 పత్రాలు అంటూ చదివినట్టు గుర్తండి నాకు. తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం నుంచి ఇది స్టార్టింగ్ లోనే మీ మెసేజ్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లోనే చదివాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆన్సర్ కూడా పంపించారు కదా 21 అని చెప్పి, కరెక్ట్ ఆన్సర్ పంపించానని చెప్పే ఉంటాను, మీరు మిస్ అయి ఉంటారు. బుచ్చయ్య గారు కుటుంబ సభ్యులు అని చదివాను. జర్రుపోతులు బుచ్చయ్య గారు అని చదవలేదని మీరు అనుకుని ఉండుండరు. అయితే ఆ వర్డ్ అయితే మిస్ అయింది. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి ఎస్ గుర్తింపు పత్రం అంటూ పంపించారన్నమాట. ఇంకా మీరు ఆ క్వశ్చన్లోనే ఉండిపోయి లేట్గా వచ్చిందో మెసేజ్ నాకు. ఎస్ ఎవరు పంపించారో మీ మెసేజ్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. రాఘవేంద్రపురం ఇబ్రహంపాడు నుంచి పంపించారన్నమాట. ఇంతకీ ఎవరు పంపించారు ఏంటి అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఎప్పుడైనా గారు మీరు మెసేజ్ చేసేటప్పుడు ప్రతి మెసేజ్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ ఈ మూడు కూడా కలిపి పంపించేస్తూ ఉండండి. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారన్నమాట ఆన్సర్. నేను చదివిన లిస్టులోనే ఉందండి, మీరు మర్చిపోయారో వినడం మరి ఏమిటో నాకు తెలియదు. కానీ సత్తెనపల్లి నుంచి పంపించారనమాట. రాజేశ్వరి పంపించారు, 50 రెట్లు మోయగలదు అంటున్నారు. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి డిస్టిక్ నుంచి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్

పొదిల్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ కమలం కలమందల పాడు నుంచి పంపించారన్నమాట. గ్రామం నుంచి ఖాసిం అండ్ ముద్దుజావలి. అనంతపురం నుంచి అనురాధ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి బళ్ళారి నుంచి పంపించారన్నమాట. సుభాన్ రషీదా బేగం అండ్ సుమయ్య పంపించారు. చీమ తన శరీరం బరువు కంటే కూడా ఇన్ని రెట్లు ఎక్కువ బరువును మోయగలదు అంటూ పంపించారన్నమాట. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. అనకాపల్లి నుంచి శివకోటి రమ్య అంటూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి. ఆదోని మండలం నుంచి భాగమతి సినిమా కనిష్క మేడం అంటున్నారు. భాగమతి అయితే కాదండి, నేను ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. మధుసూదన్ రెడ్డి పాపినేని పాళ్యం నుంచి పంపించారు. రాజుల నుంచి జయన పంపించారు, 10 రెట్లు అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా మోయగలదన్నమాట. నేను చెప్తాను, లిఫ్ట్ చేయగలదు మేడం అంటూ సునంద అనంతపూర్ నుంచి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి సిద్ శ్రీరామ్ అని తెలుస్తున్నది అంటూ పంపించారన్నమాట. సాయి శిరీష పంపించారు, 30 రెట్లు అనుకుంటున్నాను అంటున్నారు. తిరుపతి దామినేని నుండి ఉషా రాణి అండ్ భాస్కర్ రావు పంపించారన్నమాట. 20 నుంచి 50 రెట్లు అని, దాని బరువు కంటే 10 నుంచి 50 రెట్లు మోస్తుంది అంటూ నల్గొండ జిల్లా నుంచి చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ పంపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మొరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం నుంచి పంపించారన్నమాట. తిరుపతి జిల్లా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. సో అందరివి కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఏమంటారు, ధరలక్ష్మి గారు గర్నెపూడి రామచంద్రపురం నుంచి పంపించారన్నమాట. చీమదన్న బరువు కంటే 50 నుంచి 250 మిల్లీలు గ్రాములు మోయగలదు అంటున్నారు. నేను గ్రాములో అడగలేదన్నమాట, రెట్లలో అడిగాను. చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజ్ చేస్తారో. నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. 20 to 50 టైమ్స్ బరువు మోయగలదన్నమాట. అంటే 2000% లేదా 5000% వరకు కూడా అన్ని టైమ్స్ మోయగలదన్నమాట. 20 to 50 టైమ్స్ అంటే, సో పర్సంటేజ్ లో చూస్తే 2000-5000 వస్తుంది. సో రెట్లు అని చూసుకుంటే కనుక అలా వస్తుంది అనమాట. అన్ని రెట్లు 20 నుంచి 50 రెట్ల వరకు మోయగలదు. అండ్ స్పైడర్ కి ఎన్ని ఐస్ ఉంటాయో తెలుసా? మీకు తెలిస్తే 0866-24-888-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. స్పైడర్ కి ఎన్ని ఐస్ ఉంటాయి, కళ్ళు ఎన్ని కళ్ళు ఉంటాయి స్పైడర్ కి తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ ఏ మూవీలో గెస్ చేయండి. ఇంతకు ముందు నేను ప్లే చేసిన 2 సాంగ్స్ కూడా గమ్ గమ్ గణేష అండ్ అనగనగా ఒక రాజు మూవీలోనివే అనమాట. అది సంగతి. వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతీ ఎఫ్ఎం 101.5.

ఎస్పీ ఎఫ్ఎం 101.3. ఎన్ని కళ్ళు ఉంటాయి అని అడిగాను, మన వాళ్ళు ఆన్సర్లు పంపించేస్తూ ఉన్నారు. 0866240814 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీకు కనుక తెలిసి ఉంటే ఆన్సర్, తెలియకపోతే వింటూ ఉండండి. డెఫినెట్గా నేనైతే ఆన్సర్ని రివీల్ చేస్తాను ఈ షోలో. మరి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునపాడు నుంచి 50 నుంచి 100 రెట్లు వారు ఎక్కువ బరువు ఎత్తగలదు అంటూ పంపించారు. అండ్ ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య 10 నుంచి 30 రెట్లు బరువు ఎత్తగలదు అంటున్నారు. అండ్ శ్రీదేవి, వెంకటలక్ష్మి, జ్యోతి మార్కాపురం నుంచి పంపించారనమాట. హిట్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గమగమ గణేష మూవీలోనిది బృందావానివి అనే సాంగ్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు 10 to 50 టైమ్స్ అంటూ కూడా. వరప్రసాద్ గ్రౌడ్ అండ్ ఫ్యామిలీ, రాజీ అండ్ సన్స్, అమర్ శివ అంటూ పంపించారు. అండ్ అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందరి సందరి అంటూ బి రాజేశ్వరి, సుజాత, సూర్య దర్శిని అండ్ శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ఒక సాధారణ సీమ తన సొంత బరువు కంటే కూడా 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు లేదా ఎత్తగలదు అంటూ పంపించారనమాట. ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాంగ్ పంపించారు. ఒక సాధారణ సీమ తన బరువు కంటే 10 నుండి 10 రెట్లు బరువు అంతేకాదండి, ఒకవేళ మనుషులకు కూడా సీమలంత బలం ఉంటే ఒక సాధారణ మనిషి ఒకేసారి 2 కార్లను ఎత్తి సులభంగా పైకి లేపగలడట. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కా

కామన్గా చాలా వాటికి 8 కాళ్ళు ఉంటాయట. సో కొన్నిటికి 6, 4, 2 అరుదుగా అసలు కాళ్ళే ఉండవట. ఇది ఎక్కడి నుంచి పట్టారో కానీ కొత్తగా ఉంది, కరెక్ట్ కాదో నాకు తెలియదు. రాజల నుంచి బోరెల్లి నుంచి పంపించారన్నమాట సంధ్యా గారు, 10 రెట్లు అంటున్నారు. అండ్ బేసిక్ అయితే 10 రెట్లు ఎత్తగలుగుతాయండి. సో ఒక్కొక్క చీమని బట్టి, ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి కూడా అట్మోస్ట్ 50 అయితే కన్ఫామ్గా ఎత్తగలమంట. 50 టైమ్స్ అంటే ఒక 50 చీమన్లు ఎత్తిద్దేమో, దాని వెయిట్ ఉన్నవి అంత అన్ని రెట్లు అనమాట. నల్లమ్మ పాపినేని పాళ్యం నుంచి పంపించారనమాట. పాపినే పాళ్యం అయితే కరెక్టేనా? కరెక్ట్గా పంపించారు మీరు, ఇంకేదైనా పాలెమా? నెక్స్ట్ 50 రెట్లు బరువు ఎత్తగలదు అంటే మాధవి ఆంజనేయులు, భూదాస. భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ పంపించారు 25 కేజీల. కాదండి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కపూర్ నుంచి పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 8 అంటున్నారు. ఐ థింక్ మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోయినట్టున్నారు మెసేజెస్లో. రాజుల నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇనుమగుడి నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ ఇనమడుగు నుంచి పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ అండ్ కెన్ లిఫ్ట్ 50 టైమ్స్ ఇట్స్ ఓన్ బాడీ వెయిట్ అంటున్నారు. పవన్ చిర్రా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ భగవానులపురం అంటూ పంపించారు. మీ పేరు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు అంటారా? మీ మెసేజ్ ఇప్పుడే వచ్చిందండి, అందుకనే చెప్పలేకపోయాను, ఇప్పుడే చెప్పగలుగుతున్నాను. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మార్కపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి పంపించారు ఫాతిమా జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్ మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866248814 అనే నెంబర్కి టకటకా మెసేజ్ పంపించండి. ఆల్రెడీ టకటకా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా గెస్ చేస్తూ ఉండొచ్చు. అనంతపురం జిల్లా నుంచి యాడికి నుంచి పంపించారు రంగం వెంకటస్వామి అన్నయ్య అంటూ పంపించారనమాట. కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు ఖాసిం అండ్ ముద్దుజావలి కరెక్ట్ ఆన్సర్ 6 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంతకీ రాఘవేంద్ర గారు పంపించారనమాట ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా. అనంతపురం నుంచి అనురాధ, కొన్ని స్పైడర్లకు 2, 4, 6 కూడా ఉండవచ్చు, గుహల్లో నివసించే స్పైడర్లకు అసలు కళ్ళే ఉండవట అంటూ పంపించారు. ఇంట్రెస్టింగ్ అండి, బట్ నాకు తెలియదు ఏది కరెక్ట్ అనేది. మధుసూదన్ రెడ్డి పాపినే పాలెం నుంచి పంపించారు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి స్పైడర్కి సాధారణంగా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్స్ అంటూ, సాలీడుకు సాధారణంగా అంటూ పంపించారనమాట. నెల్లూరు జిల్లా ఇనుమగడ్ నుంచి శ్రీ చెబ్రోల్ రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ పంపించారనమాట, 8 అంటూ పంపించారు. 21 అంటూ కూడా అంతకుముందు ఆన్సర్ పంపించారు, బట్ మీ ఆన్సర్ నేను ఇప్పుడే చదువుతున్నాను అనుకుంటున్నాను. మహంకాళి రాజశ్రీ సాత్విక్ పొదిల నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ దగ్గర నుంచి. అండ్ స్పైడర్కు ఎన్ని ఐజ్ ఉంటాయంటే అంటూ సునంద, శ్రీవిద్య, నాగేంద్ర, రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్ కొన్ని జాతులకు 6 నుంచి 4 అంటూ పంపించారు, 4 కళ్ళు ఉంటాయంట. ఉషారాణి భాస్కర్ రావు గారు పంపించారు తిరుపతి దామినేడు నుంచి పంపించారన్నమాట. ఎస్, అట్మోస్ట్ అయితే ఎంత ఉంటాయి అనేది నేను చెప్తాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి పంపించారు దమ్ముజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అన్నమాట.
మధుప్రసాద్.

ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ పంపించారు. నెక్స్ట్ ఇలాగే మెసేజ్ అయితే వస్తున్నమాట. 0866244 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి.

RX 100 మూవీ అంటే ఫస్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇప్పుడు అయితే కనుక 8 Eyes అంటూ పంపించారనమాట. సో నేను RX 100 మూవీ షో స్టార్టింగ్లో ప్లే చేశాను, బట్ ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అది కాదనమాట. చాలా రోజుల తర్వాత మీ షోకి వచ్చేసామంటూ శ్రీకార మూవీలోనిది ఈ సాంగ్ టైటిల్ సాంగ్ అంటూ అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప పంపించేశారు. వెల్కమ్ వెల్కమ్. ముద్దనూరు నుంచి కడప జిల్లా అంటూ స్పైడర్ కు 8 కళ్ళుంటాయి అంటూ పంపించేశారనమాట. మొత్తానికి ఆన్సర్ వచ్చేసి 8. సో డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐస్ చూడొచ్చు, బట్ సాధారణంగా మనం స్పైడర్స్ లో అట్మోస్ట్ 8 ఐస్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. అది సంగతి. అండ్ నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాలలో మీకు నచ్చింది, కొత్తగా అనిపించింది, గణేషుని మండపాలు కానీ విగ్రహాల గురించి కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఈరోజు 08662488114 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ టైప్ చేసి పంపిస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్ ఏ మూవీ లేదో కూడా గెస్ చేయండి. ఇప్పుడుదైతే ఇంతకు ముందు నేను ప్లే చేసింది అయితే శ్రీకార మూవీలో ఇది అని కరెక్ట్ గా గెస్ చేసేసారు మన లిజనర్స్. మరి వింటూ స్టేట్ యూనివర్సిటీ విత్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్ కానీ మన షోకి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. తిరుపతి నుంచి పంపించారు గౌరీ, సాలుడికి 8 కళ్ళు ఉంటాయి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ గెస్ట్ నల్లమ్మ పాపిని నేపాలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్టా కాదా అని అడుగుతారా. స్పీకర్ మూవీ అనుకుంటున్నాను ఇప్పుడు వినిపించిన పాట అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఇంతకు ముందు నేను ఒక పాట అయితే శ్రీకార మూవీలో అది ప్లే చేశానమాట. చీమలు సాధారణంగా మన తన శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఏ మీ పేరు ఊరు అయితే పంపించలేదనమాట. కనిష్క మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస వర్మ బెంగళూరు నుంచి 6 eyes అంటున్నారు. 6 eyes ఉన్నవి కూడా ఉంటాయన్నమాట. 8 కళ్ళు ఉంటాయంటూ మాధవి ఆంజనేయులు భూధాన్ పల్లి పోచంపల్లి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కనకారావుపేట నుంచి స్పైడర్ మంగినీపూడి బీచ్ దగ్గర పెట్టిన 62 feet మట్టి వినాయకుడు అంటూ పంపించారు. ఓకే, స్పైడర్ గురించి. అండ్ ఆ తర్వాత 62 అడుగుల ఎత్తు ఉన్న మట్టి వినాయకుడిని చూసి చాలా బాగా అనిపించింది అంటూ కనకరావు గారు పంపించారనమాట. సో నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాల్లో ఈ సంవత్సరం కొత్తగా అనిపించింది అండ్ అద్భుతంగా సెట్ చేసిన సెట్టింగ్స్ గురించి ఏదైనా మీకు అనిపిస్తే మంచిగా షేర్ చేసుకోండి అన్నాను. లైవ్కి వచ్చింది కనిష్క, మాట్లాడితే చాలు మనసు తేలిక, నవ్వితే చాలు ఎఫ్ఎం లోకమే వెలుగిక అంటూ వెలుగు రేఖ అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఇంత బాగా పంపించారు. ముద్దనూరు కడప జిల్లా నుంచి ఇలా కూడా పంపించచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు నా పేరు దాన్ని, నేను ఇదే చదవడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఘోష్ బ్రహ్మ పమిడి నుంచి పంపించారు, 10 అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ బంగారు వెండి రత్నాలతో హైదరాబాద్లో తయారు చేసిన వినాయకుడి విగ్రహం నన్ను బాగా ఆకట్టుకుపోయింది అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. అవునా, నైస్ అండి, ఆల్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను చాలా చాలా పిక్కీగా తీసుకొని ప్లే చేస్తూ ఉంటాను ఈ షోలో, ఎస్పెషల్లీ మీకోసం. ఎలాంటి బోర్ కొట్టకుండా కొత్తగా ఏం సాంగ్ అది తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో వింటారు అని చెప్పి నెల్లూరు డిస్టిక్ నుంచి బందర్పల్ నుంచి అక్కయ్య గారు పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ రషీద్ బేగమ్మ సుమయ్య పంపించారు, 8 కళ్ళు అంటూ. నెక్స్ట్ 8 అంటూ పంపించారు సంకీర్త సాయి అనంతపురం జిల్లా నుంచి పంపించారనమాట. నెక్స్ట్ హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ వినాయకుడు, ఈ 2 వినాయకుడు మాకు చాలా నచ్చినవి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం 8 అంటూ మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారనమాట. గౌరీ తిరుపతి నుంచి వినాయకుడిని చూసా యూట్యూబ్ లో, పానీపూరి వినాయకుడిని చూసారా, వావ్ దట్స్ సో యూనిక్, పానీపూరీలతో తయారు చేశారంట మొత్తానికి. ఆఖరు చెబితే బాగుంటుంది మా అంటున్నారు. ఫ్లోలో మన వాళ్ళు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పెట్టడంతో అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేయలేం, అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి కాణిపాక ప్రసిద్ధి వినాయకుడి విగ్రహం బాగా ఉంటుంది అంటున్నారు మొత్తానికి. మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ బాలాపూర్ విగ్రహం అంటూ పంపించారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు పంపించారు. తిరుచానూరులో చాలా పెద్ద విగ్రహం పెట్టారు, మాకు బాగా నచ్చింది అంటూ పంపించారు. నైస్ అండి. సాలీడుకు సాధారణంగా 8 కళ్ళు ఉంటాయి. రేవాటి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు, మనము ఎలుక చేతిలో డబ్బులు పెడితే వినాయకుడు చేతిలో మనకు లడ్డు వస్తుంది అంటూ పంపించారు. సో ఇలాంటి వినాయకుడిని ఇంకొకటి నానిగారు నటించిన పారడైజ్ వినాయకుడు కూడా చాలా బాగుంది అంటూ పంపించారనమాట. సో యూనిక్ అండి, అసలు మీరు చెప్పింది మాకు అసలు అలా కళ్ళ ముందు కనిపించాయనమాట. నేను చూడకపోయినా కానీ ఇప్పుడు వినిపిస్తున్న పాట టచ్ చేసి చూడు.

అంటున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మా దగ్గరకు గణేష్ మండపాలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. లైటింగ్స్ అలాగే వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు, కూర్చోవడానికి కొబ్బరి మట్టలతో మామిడి తోరణాలతో ఉదయం సాయంత్రం నిత్యం పూజలు అందుకుని మా కాలనీ గణపతి మహాగణపతి 11 రోజుల తర్వాత ఆ గంగమ్మ వారి ఒడిలోకి నిమజ్జనం చేశామంటూ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ జల్లా జయరాం గారు సరస్వతి 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. నెక్స్ట్ చాలా బాగుంది షో అంటున్నారు. ముద్దనూరు నుంచి అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప మీ లైవ్ లో ప్లే చేసిన సాంగ్ పాటలో ఉంది కదా అంటున్నారు. ఎస్ అండి, మొత్తానికి మన షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఆసియా క్రీడల క్రికెట్లో భారత జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ది ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని లోక్ భవన్లో బస చేస్తారని అధికార వర్గాలు ప్రకటనలో తెలిపాయి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ది పనుల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని, పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు 2000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు విజయవాడలో పాన్ ఐఐటి ఏపీ సమ్మిట్ 2026ను జ్యోతి ప్రజ్వలనం చేసి మంత్రి ప్రారంభించారు. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా బెంగళూరు చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 5, 12, 19, 26 నవంబర్ 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9:50 చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు 1:15 బెంగళూరు చేరుకుంటుందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదేరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం దుర్గమ్మ వారిని రాష్టపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% అమలు కోసం రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండా నిలుపుదల చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం సుప్రీంకోర్టును సైతం కోరనున్నట్లు ఆయన తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.

0: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్ అలా ట్యూన్ చేసుకుని వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మార్నింగ్ టు నైట్ కూడా ఫుల్ టు బిందాస్గా మీరు వర్క్ చేసుకుంటూ చక్కగా కూడా మీ వర్క్స్ ని చేసుకుంటూనే ఎఫ్ఎం ని వింటూ ఉండొచ్చు అనమాట. ఫైనల్ గా కొన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయి కానీ అందరికీ అర్థం కావట్లేదు మేడం అంటూ కనిష్క అంటే అర్థం ఏంటంటే మీ పేరు చాలా బాగుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. బాలాపూర్ గణేష్ హైదరాబాద్ లో చాలా బాగుంటుంది అంటూ వెంకటేష్ నందిపేట నుంచి పంపించారు. సో లాస్ట్ లో గణేష్ గురించి అడిగాను కదా, సో ఆ మెసేజెస్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనమైతే వివిధ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఒకే ఒక హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఈ మంత్ లో మన పూజా హెగ్డే బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతుంది అనమాట. సో ఆ సందర్భంగా ఈ రోజు నేనైతే వన్ హీరోయిన్ గా తన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈ రోజు ఈ అవర్ లో నేను సాంగ్స్ ప్లే చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆచార్య అండ్ రాధేశ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అలా వైకుంఠపురం అండ్ అరవింద్ సమేత వీర రాఘవ డీజే మహర్షి ఇలా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి మన పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్ లోంచి సాంగ్స్ అయితే వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వీఆర్సీ కనిష్క.

చేస్తున్నా వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని యాజే కనిష్క అని మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి వివిధలో ఈ రోజు ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాం కదా. పూజ హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి సాంగ్స్ అయితే ప్లే చేసేస్తూ ఉన్నాను. మరి ఆల్రెడీ ఆచార్య అండ్ ఎస్ ఈ సాంగ్ అయితే వినేశారు కదా, నగుమము తారలే అనే సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ. ఐడియా ఉంది కదా మీకు, ఎస్ రాధేశ్యామ్ మూవీలోని సాంగ్ అనమాట. డాక్టర్ ప్రేరణగా ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నుంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఆ తరువాత రంగస్థలం, ముకుంద అండ్ ఒక లైల కోసం మూవీస్లోంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేసేస్తూనే ఉంటారు. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ అలా వైకుంఠపురం మూవీలో నుంచి కూడా సాంగ్ ప్లే అవుతుంది. వింటూ స్టేట్ వింటూ భారతీయ FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రని వచ్చేసింది, ఆడిపాడి అల్లరిం చేస్తా అంతే. మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజయ్యేంది, గుడ్లప్పగించి చూస్తున్నావు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
1: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
3: అది

ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండి. నేను మీ ఆర్జే ఖనిష్ కని. 4 o'clock 49 minutes దాటి అలా 49 seconds కూడా దాటిపోయిందనమాట. అలా నేను చూస్తుండగానే మరి మనమైతే వివిధ ప్రోగ్రామ్ కి బబాయ్ చెప్పేసి నెక్స్ట్ మన వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వినడానికైతే రెడీ అయిపోవాల్సిన టైం అనమాట. ఇన్ టు స్టేట్ యూ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే ఖనిష్ కా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము సిబ్లింగ్ రైవలరీ గురించి మాట్లాడుకుంటాం. ఈ టర్మ్ తెలియని వారు దాదాపు ఉండరు, ఒకవేళ ఉన్నట్టయితే వింటుండండి, మీకే అర్థం అయిపోతుంది. తోబుట్టువులు ప్రతి విషయంలో పోటీ పడ్డం, తగులు ఆడుకోవడం, ఆపై కలిసిపోవడం ప్రతి ఇంట్లో జరిగేది. అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండేలా తప్ప ఇద్దరి మధ్య దూరం పెంచేలా ఉండకూడదు అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే ఈ క్రమంలో పేరెంట్స్ కలుగజేసుకుని వాళ్ల మధ్య ఒక బ్యాలెన్స్ కుదిరిస్తే తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేయొచ్చని చెప్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం ఇవాళ మనం వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. కంపారిజన్ అనేది అస్సలు చేయకూడదు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే చదువు, వారి ఆహారపు అలవాట్లు, ఇలా ప్రతి విషయంలో ఒకరితో ఒకరిని పోల్చడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. అయితే నిజానికి ఇది పోలిక వారి మధ్య అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని ప్రశంసించడం, మరొకరిని విమర్శించడం వల్ల వారి చిన్న మనసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాంతోపాటు ఒకరంటే మరొకరికి అసూయ ద్వేషాలు పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి సిబ్లింగ్స్ ప్రతి విషయంలో ఒకేలా మార్గనిర్దేశనం చేయడం, ఒకవేళ ఒకరు ఏ విషయంలోనైనా వెనుకబడిపోయినా వారిని చిన్నబుచ్చకుండా వెన్ను తట్టడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ముందుకు లాగడం, వారిలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రోత్సహించడం వంటివి చేస్తే ఇద్దరి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడచ్చు. ఇంట్లో ఇలాంటి హెల్తీ ఎన్వైరన్మెంట్ లో తోబుట్టువులు పెరిగితే వాళ్ళు ఒక హెల్తీ ఇండివిజువల్స్ గా పెరిగే అవకాశం ఉంటుంది. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను మరింతగా పెంచేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పిల్లలు అప్పుడప్పుడు గొడవ పడ్డా కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరూ ఒకరికొకరు సహాయపడడం, హోంవర్క్, ఏదైనా సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసే విషయంలో కలుగ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చూసి కొంతమంది పేరెంట్స్, నీ హోంవర్క్ పక్కన పెట్టి తమ్ముడికి సాయం చేస్తున్నావా, నువ్వే వాడిని చెడగొడుతున్నావు అంటూ కేకలేస్తుంటారు. దీనివల్ల నాకెందుకులే అనే ధోరణి ఇద్దరి మనసుల్లో నాటుకుపోతుంది. ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయపడే తత్వం క్రమంగా సన్నగిల్లుతుంది. రాను ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దెబ్బతీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇది చదువు విషయంలోనైనా లేదంటే ఇతర పనుల్లో అయినా ఒకరికొకరు సహాయపడేలా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కువసేపు గడపడం వల్ల వారి మధ్య ఉన్న దూరం తిరిగి అనుబంధం దృఢమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అనుబంధం దృఢమవ్వాలంటే అందరూ కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో, పిల్లల మధ్య చెలిమి పెరగాలన్నా ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి పనుల్లో మీతో పాటే పిల్లల్ని షేర్ చేసుకోమని చెప్పండి, ఇన్వాల్వ్ దెమ్. వీలు చిక్కినప్పుడల్లా అందరూ కలిసి బయటికి వెళ్లడం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట చేరి వారి మనసులోని ఆలోచనల్ని పంచుకునే అవకాశం ఇవ్వండి. డిన్నర్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఒక్కోసారి అన్ని మీల్స్ కలిసి చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోతారు, ఆ తర్వాత హస్బెండ్ వైఫ్ వాళ్ల వాళ్ల పనులకు వెళ్ళిపోవాలి. ఇఫ్ షీఈస్ అ హోమ్ మేకర్ ద హస్బెండ్ హాస్ టు రష్ టు ది ఆఫీస్, తను ఇంటి పని చేసుకోవాలి, ఇలా కుదరదు. అందరూ ఒక్కో టైంలో తింటారు, కానీ ఈవినింగ్ డిన్నర్ మాత్రం కలిసి చేస్తే దే విల్ బి ఏబుల్ టు స్పెండ్ టైమ్ టుగెదర్. ఇలాంటివి చేయడం వల్ల ఒకరినొకరు మిస్ అవుతున్నాం అనే భావన ఏ ఒక్కరి మనసులోనూ కలగదు. అలాగే పిల్లలు జట్టుగా కలిసి ఆడే ఆటలు కొన్ని ఉంటాయండి, గేమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్స్ ఏంటంటే ఇద్దరు కలిసి ఆడాలి, బ్యాడ్మింటన్ కలిసి ఆడాలి. ఏ గేమ్ తీసుకున్నా గానీ దానికి గ్రూప్ కన్నా కావాలి లేదా ఇద్దరు మినిమం కావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా మీరేంటంటే అవుట్డోర్ గేమ్ యాక్టివిటీస్ అయితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ లేకి వాళ్ళు ఏమవుతున్నాయంటే

వాళ్ళు వర్చువల్ గేమ్స్ ఆడుతున్నారు. ఇవి ఒక్కరే కూర్చొని వాళ్ళల్లో వాళ్ళు లీనమైపోయి అసలు ఏం చేయాలో తెలియదు, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, వాళ్ళకు వేరే వాళ్ళతో మాట్లాడడం రావలేదు, ఎమోషనల్గా కూడా వీక్ అవుతున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ ఎన్కరేజ్ చేస్తే, బ్యాడ్మింటన్ అని, అవుట్డోర్ గేమ్స్ అని, ఇండోర్లో కూడా ఏంటంటే పిల్లలు కలిసి ఆడుకునే ఎన్కరేజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వారి మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లలు అన్నాక ఏవో చిన్న పొరపాట్లు చేయడం సహజమే. అలాగే చదువు విషయంలోనూ తోబుట్టువులిద్దరూ ఒకేలా రాణించాలని లేదు. సో ఆయా విషయాల్లో వెనకబడ్డం, తెలుసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు చేస్తే పిల్లల్ని పేరెంట్స్ మందలించడం సహజమే. అయితే అది కూడా తన ఇతర సిబ్లింగ్ ముందు కాకుండా కొంచెం వాళ్ళు లేకుండా ఉండి చూసుకుని ఏదైనా తిట్టాలన్నా కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ పనిష్మెంట్, ఎందుకంటే వాళ్ళ అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ముందు వారి చిన్నబుస్తే వారు బాధపడడంతో పాటు అవతలి వారికి వీళ్ళని విమర్శించే అవకాశం మీరే కలిగిస్తారు. ఇది తోబుట్టుల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసేది. కాబట్టి వారిలోని లోపాలైనా పొరపాట్లైనా చాటుగా ఓపిగ్గా సరిదిద్దడం, ఏదైనా మంచి పని చేసినా చదువుల్లో రాణించినా తమ తోబుట్టుల ముందు ప్రశంసిస్తూ వీళ్లను మార్గదర్శకంగా తీసుకోవాలని వారికి సున్నితంగా చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ల మధ్య అనవసర పోటీని దూరం చేసి అన్యోన్యతను పెంచుతాయని చెప్తున్నారు మన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే ఇవన్నీ మనకు తెలియని విషయాలు ఏమీ కాదండి, అన్ని తెలిసాయే, కానీ ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఏదో కొంచెం ఏంటంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ అవ్వచ్చు, ఓపిక లేకపోవడం కావచ్చు, ఇలాంటి వాటిపై అన్ని పక్కన పెట్టేసి ఒక్క అరవడం ఒక్కటి మాత్రం రెడీమేడ్గా అందరికీ వచ్చేసింది ఈ మధ్య. దిస్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్. అందుకే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇద్దరు పిల్లలు కొట్టుకోకుండా హ్యాపీగా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే ఒకరినొకరితో ప్రేమగా ఉండేలా చూసుకోండి, వారినొకరినొకరు కొట్టుకున్నప్పుడు క్షమాపణలు చెప్పేలా చూడండి, ఏదైనా మంచి పనులు చేసినప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి. దీనివల్ల వారిద్దరి మధ్య పాజిటివిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం సరైన విధంగా మాట్లాడండి, దీనివల్ల వారి మధ్య గొడవలు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కొట్టుకోకుండా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కాకుండా ఎలా ఉండాలో నేర్పించండి, దానికి రోల్ మోడల్స్ మీరే. హస్బెండ్ అండ్ వైఫ్ తరచూ అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే అలాంటి పిల్లలకు కూడా సేమ్ ఓహో ఇలా బిహేవ్ చేయాలా అని కాపీ చేస్తారు అన్నట్టు. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిలో ఒక్కొక్కరితో కొద్ది కొద్దిగా టైం స్పెండ్ చేయండి. దీంతో వారందరి మధ్య ఈర్ష పెరగదు, ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి. దీనివల్ల వారికి ఎలాంటి ద్వేషాలు ఉండవు. కాబట్టి నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి, అంతేగాని ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువ చూపించడము, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడము ఇలాంటివి చేయకండి. పిల్లలు ఒకేసారి మారరు, అందుకే వారు మారడానికి కాస్త టైం ఇవ్వండి. ఓపిక్గా చూడండి, పట్టుదల వద్దు. మనకి ఇష్టాయిష్టాలు ఉన్నట్లుగానే పిల్లలకు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. వారి గురించి ఆలోచించి ప్రేమ చూపించండి, ప్రేమగా చూడండి. స్పెషల్లీ ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాలుతో కూడుకున్నది. బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులకు పిల్లల్ని పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది. పిల్లలకి గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఈ పని మరింత కష్టమవుతుంది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఇంట్లో గొడవలు జరగడం సహజమే. తోబుట్టుల మధ్య ప్రేమ వినోదం గొప్పగా అనిపిస్తుంది, కానీ వాళ్ల మధ్య గొడవలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా తలనొప్పి తీసుకొస్తాయి. దీంతో తల్లిదండ్రులు ఎవరికి సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతారు. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు బాధపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లల మధ్య విభేదాలను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని ఇళ్లలో అయితే తోబుట్టుల మధ్య గొడవలు తారాస్థాయిలో ఉంటాయి, ప్రతి దానికి ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి గొడవలు త్వరగా పరిష్కరించాలి, లేదంటే అవి పెద్దగా మారతాయి. ఈ గొడవల్ని తగ్గించడానికి తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. అదే చెప్పాను కదండి, కంపేర్ చేయకండి, మీరు పార్షాలిటీ చూపించకండి, పక్షపాత ధోరణి అస్సలు మంచిది కాదు. ఇంట్లో పిల్లల మధ్య తరచుగా గొడవలు అవుతుంటే ఎవరి ఒకరి తరఫున వకాలతో పుచ్చుకొని మాట్లాడకూడదు, దీంతో మరొకరు మనసు చాలా బాధపడుతుంది. మీరు ఇలా ఒకరిపై పార్షాలిటీ చూపిస్తే వేరొకరిలో ఆ పిల్లవాడిపై ద్వేషం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఆపడానికి ఆరోగ్యకరమైన పోటీని సృష్టించండి. హెల్తీ కాంపిటీషన్ చాలా మంచిది. సరదాగా వారి మధ్య ఏదైనా గేమ్స్ లేదా చదువు పోటీలు కండక్ట్ చేయండి. వాటిలో విజయం సాధించిన వారితో పాటు ఓడిన వారిని కూడా పొగడండి. బాగా ఆడారు లేదా చదివారని ప్రశంసించండి. దీంతో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. తప్పు ప్రవర్తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వకండి. క్రమశిక్షణలో వివిధ పద్ధతులను అనుసరించండి. మంచి క్రమశిక్షణ పిల్లల్ని సరైన దిశలో నడిపిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, సో విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్

0: sibling rivalry and how to overcome it. This is Chetan saying bye for now. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye bye, my dear friends. Call or messages on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela. That's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.
1: Akasavani Tirupati Kendram 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం అందించే తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం వనితాలోకం మహిళల కార్యక్రమం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన్ మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బల
6: సైబాల్,
5: నడువుల తామర
6: సైబాల్,
5: బురద పుల్ల
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శ్రోతలు, ఈరోజు వనితాలోకం మహిళల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన కౌంజుపిట్టల పెంపకంలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం ఎనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడ్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బి పుణ్యకుమారి గారి ప్రసంగం విందాం.
1: నమస్కారం. ఈరోజు మనము కౌంజుపిట్టల యొక్క పెంపకంలో మెలకువల గురించి చెప్పుకుందాం. పిట్ట చిన్నదే, కానీ దాని పెంపకంలో వచ్చేటటువంటి లాభాలు ఘనం. ఇంటికి ఆ పిట్ట ఏంటి అని అనుకుంటున్నారా? ఆ పిట్ట బొద్దుగా చిన్నగా ఉంటుంది, కానీ దాని నుంచి వచ్చేటటువంటి అధిక ఆదాయము రైతులను ఎంతగా ఆకర్షిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే రైతులు మరియు గ్రామీణ యువత నాటుకోళ్ళు మరియు చేపల పెంపకంతో పాటు చూడడానికి చిన్నదిగా ఉండి తక్కువ సమయంలో స్థలంలో అధిక లాభాలను తెచ్చేటటువంటి కముజుపిట్టల పెంపకంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కముజుపిట్టలను పరిగ పక్షులు, తీతిరి పిట్టలు అని కూడా అంటారు. మిగిలిన పక్షి జాతులతో పోలిస్తే ఈ కముజుపిట్టల యొక్క పెంపకము మరియు నిర్వహణ సులభము మరియు లాభదాయకము. స్వల్ప పెట్టుబడులతో అదనపు ఆదాయంగా వీటి పెంపకం క్రమంగా పెరుగుతూ ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కముజుపిట్టలకు, కముజుపిట్టల యొక్క మాంసానికి మరియు గ్రుడ్లకి ఎక్కువ డిమాండ్ ఉంది. మనం ఈరోజు రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే కముజుపిట్టల పెంపకంలో మెలకువలు మరియు వాటి నుండి అధిక ఆదాయం ఎలా పొందాలి అనేది మనం తెలుసుకుందాము. ఈ కముజుపిట్టలను మనం గమనించినట్లయితే మిగిలిన పక్షి జాతులైనటువంటి కోళ్ళు, బాతులు మరియు టర్కీలతో పోల్చినట్లయితే వీటిల్ని మనము చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఈ కముజుపిట్టలు అన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు మరియు అతి తక్కువ స్థలములో మనము ఈ కముజుపిట్టలను పెంచుకోవచ్చు. ఈవెన్ మనకు 10x10 స్క్వేర్ ఫీట్ ఉండేటటువంటి రూమ్లో కూడా మనము ఈ కముజుపిట్టలను పెంచుకోవచ్చు. మిగిలిన పక్షి జాతులతో పోలిస్తే ఈ కముజుపిట్టలు ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అంటే వీటికి మనము కోళ్ళకి ఇచ్చిన విధంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. అంతేకాక ఈ కముజుపిట్టల యొక్క మాంసం చాలా రుచికరంగా ఉంటుంది మరియు మాంసంలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ.

మరియు కంజుపిట్టల యొక్క గ్రుడ్లను మనం చూసినట్లయితే మన కోడి గ్రుడ్లలాగానే ఇవి చాలా పోషక విలువలను కలిగి ఉంటాయి. కానీ కంజుపిట్టల గ్రుడ్ల సైజు 10 నుంచి 12 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈ గ్రుడ్లు కోడి గ్రుడ్లతో పోల్చినట్లయితే కోడి గ్రుడ్ల కన్నా కంజుపిట్ట గ్రుడ్లలో ఎక్కువగా మాంసకృత్తులు, భాస్వరము, వైటమిన్ ఏ, B1 మరియు B2 పోషకాలు ఉంటాయి. ఇవి అతి తక్కువ వయసులో, అంటే 6 వారాల వయసులోనే గ్రుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. దాదాపు సంవత్సరానికి ఈ పక్షులు 250 నుంచి 300 గ్రుడ్లు పెడుతుంది. పక్షుల యొక్క బరువు చూసినట్లయితే ఇవి చిన్న పక్షులని మనం చెప్పుకున్నాం కదా, ఆడ పక్షుల యొక్క బరువు 220 నుంచి 250 గ్రాముల వరకు ఉంటుంది. అవే మగ పక్షులైతే 180 నుంచి 220 గ్రాముల బరువు తూగుతాయి. అంటే ఆడ పక్షుల యొక్క బరువు మగ పక్షుల యొక్క బరువు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక కోడిని పెంచడానికి ఉపయోగించే స్థలంలో మనము 8 నుంచి 10 వరకు క్వైల్ పక్షులను పెంచుకోవచ్చు. అంటే మనము తక్కువ స్థలంలో ఎక్కువ పిట్టలను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్వైల్స్లో దాదాపు 140 రకాలైనటువంటి జాతులు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో మనము జపనీస్ క్వైల్స్ని ఎక్కువగా పెంచుతున్నాం. ఈ జపనీస్ క్వైల్స్ మాంసోత్పత్తి కొరకు మరియు గ్రుడ్ల కోసం కూడా పెంచుకోవచ్చు మనం. ఈ మాంసం కోసం పెంచేటటువంటి పిట్టల్ని మనం 5 వారాల్లో మార్కెట్ చేయవచ్చు. మనం వీటిని 5 వారాల్లో మార్కెట్ చేయటం అనేది రైతుకు లాభదాయకంగా ఉంటుంది. 5 వారాల్లో మనం మార్కెట్ చేస్తాం కాబట్టి దాదాపు సంవత్సరానికి 10 బ్యాచ్ల వరకు మనము ఈ పిట్టలను పెంచవచ్చు. అదే గ్రుడ్ల ఉత్పత్తి కోసం పెంచే పిట్టలైతే అవి 6 వారాల వయసు నుండి గ్రుడ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. వీటిలో ఉన్నటువంటి గ్రుడ్ల ఉత్పత్తిని మనం చూసినట్లయితే ఈ కంజు పిట్టలు అన్ని కాలాలు మరియు ఋతువులలో గ్రుడ్లు పెడతాయి. కానీ మనము పొదగడానికి గ్రుడ్లను సేకరించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా తల్లి క్వైల్ పక్షి 7 వారాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. మరియు మనము వీటిల్ని పొదగడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి మగ పక్షులని మనము ఆడపక్షులతో జతపరచాలి. ఒక మగ పక్షికి 3 ఆడపక్షుల్ని కలపాలి. ఈ మగ ఆడపక్షుల సంపర్కం మొదలైనటువంటి 4 రోజుల తర్వాత మాత్రమే మనము మంచి గ్రుడ్లను పొదగడానికి సేకరించాలి. మరియు ఈ బ్రీడింగ్కి ఉపయోగించేటటువంటి పక్షులకి మనము సంపూర్ణ పోషకాహారాన్ని అందచేయాలి. ఈ పొదగడానికి ఉపయోగించేటటువంటి గ్రుడ్లని 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 80% తేమతో 7 నుంచి 10 రోజులు మించకుండా నిల్వ చేసి అలా 10 రోజులు మనము ఉంచినటువంటి కోడి గుడ్లను తీసుకొని దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టి పొదగడానికి ఉపయోగించాలి. ఈ కంజుపిట్టల యొక్క గుడ్లను చూసినట్లయితే ఇవి చాలా రంగుల్లో ఉంటాయి, అందంగా ఉంటాయి. వీటిల్ని మనము మల్టీ కలర్డ్ ఎగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. కాకపోతే ఈ పక్షులు గ్రుడ్లను పొదగలేవు కాబట్టి మనం ఈ గ్రుడ్లను పొదగాలి అంటే ఇంక్యుబేటర్స్ను ఉపయోగించాలి. ఈ క్వైల్ గుడ్లు దాదాపు 18 రోజులు పొదిగించిన తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. ఈ క్వైల్ గుడ్లని మనము మొదటి 15 రోజులు ఇంక్యుబేటర్లో ఉంచాలి. తర్వాత 3 రోజులు మనం హ్యాచర్లో ఉంచాలి. మనం ఇంక్యుబేటర్లో మొదటి 15 రోజులు ఉంచినప్పుడు ఇంక్యుబేటర్ యొక్క ఉష్ణోగ్రత 99 నుంచి 99.5 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఇంక్యుబేటర్లో తేమ శాతం కూడా 70 నుంచి 70% ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఈ గ్రుడ్లను కూడా మనము ఇంక్యుబేటర్లో నిలువుగా ఉంచాలి. రోజుకి 7-8 సార్లు గ్రుడ్లను మనం తిప్పుతూ ఉండాలి. అంతేకాకుండా ఇంక్యుబేటర్లో శుభ్రమైనటువంటి గాలి ప్రసరించడానికి కూడా మనం తగు ఏర్పాట్లు చేసుకోవాలి. మామూలుగా మనం చూసినట్లయితే కోడి గ్రుడ్లకు ఉపయోగించేటటువంటి సెట్టింగ్ ట్రేలు పెద్దవిగా ఉంటాయి. కావున ఆ ట్రేలు మనకి కంజు పిట్టల గుడ్లకు పనికిరావు. ఆ ట్రేలకు బదులుగా క్వైల్ గ్రుడ్లను అమర్చేందుకు మనము చిన్న ట్రేలను ఉపయోగించుకోవాలి. 16వ రోజు గ్రుడ్లని మనము ఇంక్యుబేటర్ నుంచి హ్యాచర్లోకి మార్చాలి. హ్యాచర్లోకి మనం మార్చినప్పుడు కూడా మనము ఉష్ణోగ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేటట్లు మరియు తేమ శాతం కూడా 88 నుంచి 90% ఉండేటట్లు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గ్రుడ్లను మనం ఇంక్యుబేటర్లో నిలువుగా పెడుతున్నాము కానీ

హ్యాచర్లో మాత్రం వీటిల్ని అడ్డంగా ఉంచాలి. కాబట్టి 15 రోజులు ఇంక్యుబేటర్లో ఉన్నటువంటి గ్రుడ్లు 16వ రోజు మనం హ్యాచర్లోకి మారుస్తాము. పిల్లలు రావడానికి మొత్తముగా 18 రోజుల వరకు పడుతుంది. ఈ హ్యాచర్ నుంచి వచ్చినటువంటి చిన్న కముజు పిట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ కముజు పిట్ట బరువే 200 గ్రాములు అని చెప్పాను. దాని నుంచి గ్రుడ్లు వచ్చి 10 నుంచి 12 గ్రాములు బరువు అని చెప్పాను కదా. ఆ 10 నుంచి 12 గ్రాముల బరువు నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇంకా బరువు తక్కువగా ఉంటాయి. అంటే దాదాపు 7 నుంచి 8 గ్రాముల వరకు బరువు ఉంటాయి. కావున ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఈ పిల్లలను మనము సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచలేము. అందులో అవి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేవు. కాబట్టి ఈ పిల్లలను కూడా ఫారం కోడి పిల్లల వల్లనే మనం బ్రూడింగ్ పద్ధతిలో పెంచాలి. ఈ కౌజు పిట్టల యొక్క చిన్నపాటి శరీరం వలన వాటికి ఇతర కోడి పిల్లల కంటే కూడా మనకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం ఈ బ్రూడర్స్లో డీప్ లిట్టర్ పద్ధతిలో మనము బ్రూడింగ్ చేయవచ్చు. ఈ బ్రూడర్స్లో ఇచ్చేటప్పుడు దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఈ బ్రూడర్స్ని మనం డీప్ లిట్టర్ పద్ధతిలో వాడుతున్నాం కాబట్టి నేలను బాగా శుభ్రపరిచి దానిపైన రంప పొట్టు కానీ వరి పొట్టు కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే వేరుశనగ పొట్టు కానీ పరిచి ఆ లిట్టర్ పైన కాగితాన్ని పరచాలి. ఆ కాగితాన్ని పరిచిన తర్వాత బ్రూడర్స్లో మనం ఉష్ణోగ్రతను 37 డిగ్రీలు ఉంచేటట్టు చూసుకోవాలి. తర్వాత బ్రూడర్ యొక్క సైజు కూడా మనకున్నటువంటి పిల్లల యొక్క సంఖ్యను బట్టి మనము పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ పిల్లలు కాకుండా 200 నుంచి 250 పిల్లల్ని ఒక్కొక్క బ్రూడర్లో వేస్తే బాగుంటుంది. సో బ్రూడర్లో పిల్లల యొక్క కదలికలను బట్టి కూడా మనం ఉష్ణోగ్రతను మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అని చెప్పాను, కానీ ఈ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్ టెంపరేచర్ అనేది ఖచ్చితం కాదు. ఎందుకంటే ఈ టెంపరేచర్ అధికంగా ఉంది అంటే ఈ పిల్లలు బ్రూడర్ యొక్క గోడల వరకు వెళ్తాయి. అదే కానీ ఈ టెంపరేచరు లేదా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పిల్లలు అన్నీ ఆ ఉష్ణోగ్రత ఉన్నటువంటి వైపుకి, లైటింగ్ వైపుకి ఎక్కువగా వస్తాయి, అక్కడ గుమికూడతాయి. కాబట్టి మనం బ్రూడర్లో పిల్లల యొక్క కదలికలను బట్టి మనం టెంపరేచర్ అనేది కొంచెము మార్చుకోవాల్సి వస్తుంది. కానీ మొదటి వారం 37 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ని మనము జనరల్గా పాటిస్తాము. తర్వాత 2వ వారం, 3వ వారం, 4వ వారం వచ్చేటప్పటికీ మనం ఈ ఉష్ణోగ్రతను పిల్లల యొక్క కదలికలను బట్టి మనం తగ్గించుకుంటూ రావాలి. అంతేకాక ఈ బ్రూడర్ గృహంలో ఈ పిల్లలు ఉన్నప్పుడు వీటిల్ని చలి నుంచి రక్షించాలి. అంటే ఈ బ్రూడర్ హౌస్ చుట్టూ కూడా మనం పట్టలు కట్టి చలి నుంచి ఈ పిల్లల్ని రక్షించాలి. అంతేకాకుండా బ్రూడర్ గృహంలో శుభ్రమైనటువంటి గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించడానికి మనము అవకాశం కల్పించాలి. పైనుంచి మనకు గాలి వెలుతురు వచ్చేటట్లు మనం చూసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఏంటంటే దుర్వాసన బయటకు వెళ్తుంది, లిట్టర్ కూడా పొడిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకొకటి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమంటే ప్రతి క్వైలు పిల్లకి మనము దానా తొట్టి కానీ నీటి తొట్టి స్థలము అనేది సరిగా ఇవ్వాలి. ప్రతి పిల్లకి దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్లు దానా తొట్టి స్థలము మరియు నీటి తొట్టి స్థలము 1 నుంచి 1.5 సెంటీమీటర్స్ వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు ప్రతి చదరపడుక్కి మనం 8 నుంచి 10 పిల్లల వరకును మనం ఉంచవచ్చు. ఈ నీటి తొట్టెల్లో మాత్రము మొదట మనము అమర్చినప్పుడు మొదట 3-4 రోజులు చిన్న గులకరాళ్లను మనం తప్పనిసరిగా, గులకరాళ్లు కానీ గోళీలు కానీ తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే ఈ కంచు పిట్టల యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఈ వాటరర్స్లో అవి మునిగి చనిపోవడానికి అవకాశం ఉంది. కావున పిల్లలు మునగకుండా నీటి తొట్టెల్లో చిన్న చిన్న రాళ్ళు వేయాలి. ఒక్కోసారి మనకి ఈ సమ్మర్లో కరెంటు పోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ కరెంటు పోయినప్పుడు ఏమవుతాయంటే ఈ పిల్లలు ఒకదాని మీద ఒకటి తొక్కిసలాట చేసుకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కావున కరెంటు పోయినప్పుడు మనం ప్రత్యామ్నాయ పద్ధతుల్ని అవలంబించి ఈ పిల్లలకి మనం వేడిని అందించాలి. ఈ బ్రూడర్లో మనం ఈ ఒకరోజు కంచు పిట్టల్ని బ్రూడర్లోకి మార్చగానే ఆ పిల్లలకి గ్లూకోజు లేదా ఎలక్ట్రోలైట్ కలిపినటువంటి వాటర్ని మనం పెట్టాలి. మనము ముఖ్యంగా కోడి పిల్లల్లో చూసినట్లయితే మనము డే ఓల్డ్ చిక్స్లోనే మనము మేల్ చిక్స్, ఫీమేల్ చిక్స్ అనేది

గుర్తించగలుగుతాము, ఆడ మగ పక్షుల్ని మనం గుర్తించగలుగుతాము, వాటిల్ని మనం వేరు వేరు చేస్తాము. కానీ వీటి యొక్క సైజు పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనము ఆడ మగ పక్షులను మనము డే ఓల్డ్ కంసు పిట్టల్లో మనము గుర్తించలేము. ఇవి ఆడపిట్టనా మగ పిట్టనా అని మనం గుర్తించాలి అంటే కనీసం 3 వారాల వయసు వరకు మనము వెయిట్ చేయాల్సి వస్తుంది. 4 వారాల వయసులో వీటి తేడా మనం సులభంగా గుర్తించవచ్చు. ఎలా గుర్తించవచ్చు అంటే సాధారణంగా ఆడపక్షులకి ఉదర భాగంలో ఉండేటటువంటి ఈకల పైన నల్లటి మచ్చలు ఉంటాయి. ఇవి మగవాటి కంటే కూడా అధిక బరువు తూగుతాయి. అదే మగ పక్షుల్ని చూసినట్లయితే వీటి యొక్క ఉదర భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. 5 వారాల వయసు వచ్చేటప్పటికి ఈ ఆడపిట్టలు 220 గ్రాముల వరకు, అవే మగ పక్షులైతే దాదాపు 180 నుంచి 190 గ్రాముల వరకు బరువు తూగుతాయి. అదే మనం మాంసం కోసం ఉపయోగించేటటువంటి కంజు పిట్టలైతే వీటిని మనము 4 నుంచి 5 వారాల వయసులో మాంసం కొరకు మనం వినియోగించవచ్చు. మనం 5 వారాల వరకు ఇవ్వాల్సినటువంటి ఈ దాణాలో దాదాపు 26 నుంచి 28% వరకు మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. మామూలుగా మనకు ఒక బ్రాయిలర్ కోడిని పెంచాలి అంటే 1 చదరపు అడుగు స్థలం అవసరము. ఈ చదరపు అడుగు స్థలంలో మనం దాదాపు 5 నుంచి 6 కంసు పిట్టలను పెంచవచ్చు. ఈ కంసు పిట్టలు 4 వారాల వరకు ఉష్ణోగ్రత ఉండాలి. 4 నుంచి 6 వారాల వయసు ఉన్నటువంటి కంసు పిట్టల్ని మనం గ్రోయర్స్ అంటాము. ఈ కంసు పిట్టలకి 4 నుంచి 6 వారాల వయసులో వేడిని ఉష్ణోగ్రతను మనము అందించాల్సినటువంటి అవసరం అయితే లేదు. 6 వారాల అనంతరము ఈ గ్రుడ్లు పెట్టేటటువంటి ఫేల్స్ని లేయర్స్ షెడ్స్కి మార్చాలి. లేయర్ షెడ్స్ లో పిట్టల యొక్క వయసు మరియు వాటి యొక్క సైజును బట్టి 150 నుండి 180 చదరపు సెంటీమీటర్ల ఫ్లోర్ స్పేస్ అవసరం పడుతుంది. అదే దాణా స్థలం చూసినట్లయితే 2.5 నుంచి 3 సెంటీమీటర్ల వరకు, నీటి తొట్టి స్థలం చూసినట్లయితే 1.5 నుంచి 2 సెంటీమీటర్ల వరకు మనం ఏర్పాటు చేయాలి. సాధారణంగా మనం కోళ్ళు గమనించినట్లయితే 70% గుడ్లు ఉదయం పూట పెడతాయి. కానీ క్వేల్స్ మాత్రం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల సమయంలో 75% గుడ్లు పెడతాయి. అంతేకాకుండా చూసినట్లయితే 20% గుడ్లు వెలుతురు లేని చోట పెడతాయి. అంతేకాకుండా ఈ పిట్టలు గుడ్లు పెట్టడానికి వెలుతురు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎలా అంటే 7 వారాల వయసు వచ్చేటప్పటికి మనము 13 గంటల కాంతినివ్వాలి. 7 వారాల వయసు నుండి క్రమంగా లైటింగ్ సమయం పెంచుతూ వెళ్ళాలి. ఎలా అంటే ప్రతి వారం 1 గంట లైటింగ్ పెంచుతూ లైటింగ్ సమయము 1 రోజుకి 15 నుంచి 16 గంటలు వచ్చే వరకు కొనసాగించాలి. అంతేకాకుండా గరిష్ట సంఖ్యలో గ్రుడ్లను ఉత్పత్తి చేయడానికి సుమారుగా 9 వారాల వయసు ఉన్నప్పుడు 16 గంటల కాంతి అవసరము. ఆడ కంచు పిట్టలు దాదాపు 6 వారాల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఇవి నిరంతరంగా రోజుకు 1 గుడ్డు చొప్పున పెడుతూ ఉంటాయి. మొదటి సంవత్సరంలో అయితే సుమారు 300 గుడ్లు పెడతాయి. తర్వాత సంవత్సరంలో అయితే 150 నుంచి 175 గుడ్ల వరకు పెడతాయి. 13 నుంచి 14 వారాల వయసు వచ్చేటప్పటికి గుడ్ల ఉత్పత్తి దాదాపు 90 నుంచి 95% చేరుతుంది. అదే మనము మాంసం కోసం పెంచేటటువంటి క్వేల్ పక్షుల్ని చూసినట్లయితే వీటిల్ని మనము 5 వారాల వయసు నుంచి మార్కెట్ చేయొచ్చు. ఎందుకంటే 5 వారాల వయసుకి అవి సుమారు 200 గ్రాముల బరువు వస్తాయి. అప్పుడు వాటిల్ని మనం డ్రెస్ చేసి తినగలిగినటువంటి క్వేల్ బరువు దాదాపు 70% ఉంటుంది. అంటే దాదాపు 140 గ్రాములు ఉంటుంది డ్రెస్డ్ వెయిట్. కాబట్టి మనం 5 వారాలకి మాంసోత్పత్తి కోసం పెంచేటటువంటి క్వేల్ పక్షుల్ని మనము మార్కెటింగ్లోకి చేసుకోవచ్చు. ఈ క్వేల్స్ యొక్క పోషణ విధానాన్ని మనం గమనించినట్లయితే ఈ క్వేల్స్ ఫీడింగ్కి అయ్యే ఖర్చు మొత్తము క్వేల్స్ పెంపకానికి అయ్యే ఖర్చులో సుమారు 70% వరకు ఉంటుంది. అంటే ఫీడింగ్కి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సరి అయినటువంటి పెరుగుదల మరియు మంచి ఉత్పత్తి అనగా అంటే గ్రుడ్లు మరియు మాంసం ఉత్పత్తికై మనం ఎంతైనా కూడా శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
కౌంజు పిట్టలను చూసినట్లయితే ఇవి మిగతా కోళ్ల కంటే కూడా కొంచెం అధిక మొత్తంలో మాంసకృత్తులు అవసరం అవుతాయి. ఈ దాణాన్ని మనం సొంతంగా అయినా తయారు చేసుకోవచ్చు, లేదా బయట మార్కెట్లో కూడా కౌంజు పిట్టల దాణాన్ని

అమ్ముతారు, అక్కడి నుంచి అయినా కూడా మనం కొనుక్కోవచ్చు. అయితే బయట మార్కెట్ నందు మనము కోసు పిట్టల దాణాను కొనుక్కుంటుంటే దానికి కొంచెం మోతాదులో సోయా చెక్కను కూడా కలిపి వాడుకోవాలి. మనం ఈ కంచు పిట్టల యొక్క పోషణను చూసినట్లయితే 4 వారాల వరకు దాదాపు మనము మనమిచ్చేటటువంటి దాణాలో 28% మాంసకృత్తులు ఉండాలి. అలాగే శక్తి కూడా 2800 కిలో క్యాలరీస్ ఉండాలి. 4 నుంచి 5 వారాల మధ్యలో 24% మాంసకృత్తులు మరియు 2800 కిలో క్యాలరీస్ యొక్క శక్తి ఉండాలి. తరువాత అవి గుడ్లు పెట్టే సమయంలో మాంసకృత్తులు 18% శక్తి 2700 కెలరీస్ ఉండాలి. మాంసకృత్తులు ఎనర్జీ ఒక్కటే కాకుండా మనము ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం అన్నమాట, లైసిన్, మిథియోనైన్, కాల్షియం, బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, కోలిన్ క్లోరైడ్, ప్రీబయాటిక్ సప్లిమెంట్స్, వీటన్నిటినీ కూడా మనం దాణాలో చేర్చాలి. మనం సాధారణంగా చూసినట్లయితే ఈ కంచు పిట్టలు మొదటి 5 వారాల వయసు వరకు 450 నుంచి 500 గ్రాముల వరకు దాణాను తింటాయి. తర్వాత ఈ గుడ్లు పెట్టేటటువంటి దశలో దాదాపు రోజుకి ఒక పిట్ట 25 గ్రాముల దాణాను తింటుంది. అంటే సగటున కౌజు పెట్టకు గుడ్ల దశలో దాదాపు 10 నుంచి 11 కిలోల దాణా అవసరమవుతుంది. ఇంకోటి ముఖ్యంగా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే గుడ్ల దశలో ఉన్నప్పుడు ఆ దాణాలో మనము 4% కాల్షియంని మనం యాడ్ చేయాలి. ఈ దాణా ఖర్చు మొత్తం పెట్టుబడిలో 70 నుంచి 75% వరకు ఉంటుంది. కాబట్టి దాణా తయారీ విధానంలో కానీ దాణా అందించే విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మేత తొట్లల్లో కూడా 3 వంతుల వరకు మాత్రమే దాణాన్ని నింపాలి. రోజుకు 3 సార్లుగా దాణాన్ని ఇచ్చామనుకో అది ఇంకా మంచిది. అంతేకాకుండా రోజు మనము దాణాను నీటిని మార్చి మంచి పరిశుభ్రమైనటువంటి నీటిని మరియు దాణాన్ని మనము ఈ పిట్టలకి ఇవ్వాలి. మనం ఇంతవరకు ఈ కంచు పిట్టల యొక్క పెంపకంలో మనం తీసుకోవాల్సినటువంటి మెళకువలు అయితేమి, వాటి పోషణ విధానంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఈ జపనీస్ క్వెల్స్లో అనేది రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా కూడా తట్టుకోగలిగి ఉంటాయి. కాబట్టి మనకు మామూలుగా కోళ్ళకి వేసినటువంటి విధంగా మనం వ్యాక్సినేషన్స్ ఏమి వీటికి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. కానీ మనము కౌజు పిట్టల పెంపకం చేపట్టేటప్పుడు మనము అక్కడ లభించేటటువంటి నీటి వసతి, వాటి నీటి యొక్క నాణ్యత కూడా పరిశీలించుకోవాలి. అవసరం అనిపిస్తే నీటిలో మనకు తగు మోతాదులో శానిటైజర్స్ను కూడా వాడాలి. నెలలో మామూలుగా 3 రోజులు బీ కాంప్లెక్స్ని నీటి ద్వారా అందిస్తే కూడా చాలా బాగుంటుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి డీవార్మింగ్ కూడా చేయొచ్చు. ఈ క్వెయిల్స్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా క్వెయిల్స్ పక్షులు మొదటి 2 వారాల వయసులో చాలా సున్నితంగా ఉంటాయి. అంటే వీటిని మనం ప్రొడక్ట్స్లో వేసినప్పుడు చాలా సున్నితంగా ఉంటాయి, ఏమాత్రం ప్రతికూల వాతావరణ పరిస్థితులను భరించలేని స్థితిలో ఉంటాయి. కాబట్టి మనం బ్రూడింగ్ దశలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఒకవేళ మార్టాలిటీ అనేది బ్రూడింగ్ దశలోనే కొంచెం ఎక్కువగా వస్తుంది. మరియు ఈ బ్రూడింగ్ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పక్షులకి ఆస్పర్జిల్లోసిస్ అనే ఫంగస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే బ్రూడర్ గృహాల్లో కానీ తేమ శాతం ఎక్కువగా ఉంటే ఈ ఫంగస్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం బ్రూడర్ హౌసెస్లో తేమను తగ్గించాలి, మరి వాటిని పరిశుభ్రంగా ఉంచినట్లయితే ఈ ఆస్పర్జిల్లోసిస్ వ్యాధి నుంచి మనము పిల్లల్ని రక్షించవచ్చు. ఇవే కాకుండా పెద్ద పక్షులకి వచ్చేవి అల్సరేటివ్ ఎంటరైటిస్, కాక్సిడియోసిస్ అనేటటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఈ అల్సరేటివ్ ఎంటరైటిస్, కాక్సిడియోసిస్ జబ్బుల్ని మనం చూసినట్లయితే ఈ వ్యాధులు మనకి వచ్చాయి అంటే మన మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అని అర్థం. అంటే ఈ 2 వ్యాధులు పరిశుభ్రత లోపించటం వల్ల వస్తాయి. కాబట్టి మనము కంచు పిట్టల పెంపకం చేపట్టినప్పుడు వాటికి పరిశుభ్రమైనటువంటి నీరు అందించాలి. దాణాని మనము సరి అయినటువంటి మోతాదులో అందించాలి. మరియు లిట్టర్ కూడా పొడిగా ఉంచాలి.
కాబట్టి ఎల్లప్పుడూ మనకి కంసు పిట్టల పెంపకంలో పరిశుభ్రమైన నీరు

నాణ్యమైనటువంటి దాణను ఇవ్వాలి. ఈ నీరు దాణ రోజు మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా మనకి షెడ్స్లో గాలి ప్రసరణ కూడా బాగా ఉండాలి. వీటి యొక్క ఇచ్చేటటువంటి ఫ్లోర్ స్పేస్ అయితే ఏమి, ఫీడర్ స్పేస్ కానీ, వాటర్స్ స్పేస్ కానీ, మనం పెంచేటటువంటి పిట్టల యొక్క సంఖ్యను బట్టి వాటికి తగిన విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పిట్టలకి మనల్ని ఎక్కువ ఒత్తిడికి గురి చేయకూడదు. ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా మనం వాటిని బాగా మేనేజ్ చేసుకోగలిగినట్లయితే వీటిల్లో మరణాల శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంతవరకు మనము జపనీస్ క్వైల్స్లో వచ్చేటటువంటి రోగాలు, వాటి యొక్క నివారణ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన రైతు సోదరులు విని కొద్దిమంది కొత్తగా కంచు పిట్టల పెంపకం చేపట్టాలి అనేటటువంటి ఆసక్తి ఉంటుంది. సో మనం కంచు పిట్టల పెంపకాన్ని మనం కొత్తగా ప్రారంభించాలి అన్నప్పుడు మన రైతు సోదరులు కానీ గ్రామీణ యువత కానీ ముందు ఏం చేయాలంటే, వాళ్ళు ముందు మార్కెట్ని సర్వే చేసుకోవాలి. మన ప్రాంతంలో ఈ క్వైల్ పిట్టల యొక్క పెంపకానికి డిమాండ్ ఉందా, మాంసానికి డిమాండ్ ఉందా, గ్రుడ్లకి డిమాండ్ ఉందా. ఒకవేళ డిమాండ్ ఉంటే మంత్లీ మనకి ఎంత రిక్వైర్మెంట్ అవసరమవుతుంది, వీక్లీ మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మనం ఈ పిట్టల పెంపకాన్ని చేపట్టినప్పుడు మనం లేబర్స్ అంటే మనం ఫ్యామిలీ లేబర్ను ఉపయోగించుకుంటున్నామా లేదంటే మనం బయట నుంచి పనివాళ్ళని పెట్టుకుంటున్నామా అనేది చూసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి పనివాళ్ళని పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు కూడా మనకి లెక్కలోకి వస్తాయి. అంతేకాకుండా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మార్కెట్లో దీని దాణా సప్లై చేసేవాళ్ళు ఉన్నారా, లేనట్లయితే మనమే సొంతంగా చేసుకోగలమా అనేది కూడా మనం స్టడీ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. సో మొట్టమొదటగా మనం కంచు పిట్టల పెంపకాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో కాకుండా రైతు సోదరులు 200 మరియు 300 పిల్లలతో స్టార్ట్ చేయొచ్చు. అట్లా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి యాజమాన్య పద్ధతుల్లో ఉన్నటువంటి లోపాలు కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటటువంటి విషయాల మీదకి వాళ్ళకి అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత కావాలంటే మనం పెద్ద సంఖ్యలో, అదే మన మార్కెట్ యొక్క డిమాండ్ను బట్టి 1000 2000 కోడి పిల్లల్ని లేదా కంచు పిట్టలను కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత మనం ఒక్కసారి మార్కెట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మనం వినియోగదారులకి కంటిన్యూస్గా మనం సప్లై చేయగలిగినటువంటి అవకాశాన్ని చూసుకోవాలి. కంటిన్యూస్గా మనం సప్లై చేస్తేనే వినియోగదారులకు మన మీద నమ్మకం వస్తూ ఉంది. తర్వాత మన పక్షులకి కూడా ఎప్పటికీ మార్కెట్ అనేది ఉంటుంది. తర్వాత మనము ఈ మార్కెటింగ్ అనేది మాంసం ఉత్పత్తి కోసం ఉపయోగించినటువంటి కంచు పిట్టల్ని మనం 5 వారాల వయసులో మనము మార్కెటింగ్ చెయ్యొచ్చు. అంటే మనము ఈ 5 వారాల వయసు వచ్చేటప్పటికి దాదాపు ప్రతి కంచు పిట్ట 450 నుంచి 500 గ్రాముల వరకు దాణా తింటుంది, అంటే 1/2 కేజీ దాణా తింటుంది. అంటే ఇప్పుడు మనం 1 కేజీ దాణా 30 నుంచి 35 రూపాయలు అనుకుంటే 1/2 కేజీ దాణా దాదాపు 15 నుంచి 18 రూపాయల వరకు పడుతుంది ఒక పిట్టకి. పిట్ట కాస్ట్ 1-8 రూపాయలు అనుకుంటాం. అవి కాకుండా మిగిలినటువంటి ఎలక్ట్రిసిటీ కానీ లేబర్ ఛార్జెస్ అన్నీ కలిపి చూస్తే ఒక్కొక్క పిట్టకి దాదాపు 25 నుంచి 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి మార్కెట్ను బట్టి, ఒక్కొక్క ప్రాంతంను బట్టి ఈ పిట్టలు దాదాపు ఒక్కొక్క పిట్టను మనం 50 నుంచి 70 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. అంటే మనం పిట్ట మీద పెట్టే ఖర్చు 30 రూపాయలు, దాన్ని మనం అమ్మేది 50 రూపాయలనే అనుకుందాం. అంటే అప్పుడు పిట్టకి మనకు 1 20 రూపాయలు వస్తుంది ఆదాయం. దాదాపు మీరు 500 పిట్టల్ని పెంచుకున్నట్లయితే దాదాపు మనం 2 నెలల లోపల 10,000 వరకు ఆదాయాన్ని మనం కళ్ళ చూడొచ్చు. ఆ రకంగా మనం సంవత్సరంలో 10 బ్యాచ్లు కానీ పెంచుకోగలిగితే దాదాపు 1 సంవత్సరంలో మనం 1 లక్ష రూపాయల ఆదాయాన్ని మనము ఈ కంచు పిట్టల పెంపకంలో మనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ కోళ్ల పెంపకంలో ఉండేటటువంటి రైతులు ఈ కంచు పిట్టల యొక్క పెంపకాన్ని అదనంగా చేపట్టి తక్కువ సమయంలో అధిక మరియు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అందుకే ఈ కంచు పిట్టల పెంపకాన్ని పిట్ట కొంచెం ఆదాయం ఘనం అని చెప్తారు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులను, జాగ్రత్తలను అవలంబించి కంచు పిట్టల పెంపకంలో రైతులు, గ్రామీణ యువత అధిక ఆదాయాన్ని పొందగలరు అని ఆశిస్తున్నాను.

శ్రోతలు, మీరింతవరకు గ్రామలక్ష్మి శీర్షికన కౌంజుపిట్టల పెంపకంలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం ఎనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడ్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పుణ్యకుమారి గారి ప్రసంగం విన్నారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారంలో భాగంగా ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాల కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క వివరాలను తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం పోస్టుల సంఖ్య 3477. అర్హతలు: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 1 జనవరి 2027 నాటికి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 8 అక్టోబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6 నవంబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6 నవంబర్ 2026. మొదలైన వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ చిరునామా https://www.rrbappply.gov.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://www.rrbapply.gov.in.

0: ఇవి ఈనాటి మన ఉద్యోగ సమాచారం వివరాలు. అనంతరం ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగానికి స్వాగతం. ఇప్పుడు మనం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం విశ్లేషణాత్మకంగా చూద్దాం. ముందుగా మేక్ ఇన్ ఇండియా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పరిశీలిద్దాం. 2014 సెప్టెంబర్ 25 ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీని లక్ష్యం భారతదేశాన్ని ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడం. దీనివల్ల ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, స్టీల్, రైల్వేస్, రక్షణ రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యం పెరిగింది. ఇక పిఎల్ఐ పథకం, పిఎం గతిశక్తి, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఇలాంటి కార్యక్రమాలు తయారీ రంగానికి చాలా మద్దతు ఇస్తున్నాయి. దీనివల్ల సెమీకండక్టర్లు, మొబైల్ ఫోన్లు, స్పెషాలిటీ స్టీల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇలాంటి రంగాల మీద కూడా దృష్టి పెరిగింది. ఇప్పుడు మనం భారత విద్యుత్ కొరత 3 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్న విషయం మనం చూద్దాం. సెప్టెంబర్ 26 భారతదేశ విద్యుత్ కొరత 3 ఏళ్లకు పైగా కాలంలో అత్యధిక స్థాయికి చేరినట్లు ప్రభుత్వ డేటా ఆధారంగా ఒక నివేదిక తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ డిమాండ్ పెరగటం, పారిశ్రామిక కార్యకలాపాల పెరుగుదల, ఎల్ నినో కారణంగా వేడి వాతావరణ పరిస్థితులు, అలాగే విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత ప్లాంట్ల మీద అధికంగా ఆధారపడటం. ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు వరుసగా 6 నెలల కూడా అధిక సామర్థ్యంతో పనిచేసినప్పటికీ పెరిగిన డిమాండ్ను పూర్తిగా తీర్చడం కష్టమైంది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్, ఇండస్ట్రియల్ డిమాండ్ అనే ఈ 3 అంశాలకు సంబంధించి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనం 3వ అంశం భారత్ అమెరికా సంబంధాలు. ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఫోన్ సంభాషణ ఏంటి అనేది చూద్దాం. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఏమేమి చర్చించారు అంశాలంటే వాణిజ్యం, రక్షణ, ఇంధనం, క్రిటికల్ టెక్నాలజీస్, ప్రాంతీయ అంతర్జాతీయ భద్రత, ఇంకా భారత్ అమెరికా కాంప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగిందని, అదే సమయంలో భారతదేశ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ పీయూష్ గోయల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 అంటే ప్రస్తుత సమయంలో అమెరికా పర్యటనలో ఉన్నారు. భారత్ అమెరికా మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అరేంజ్మెంట్ అలాగే బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా యుఎస్ రిలేషన్స్లో ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ, క్రిటికల్ టెక్నాలజీస్ ఇవి చాలా కీలకమైనటువంటి రంగాలుగా మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. భారత ఉక్కు రంగానికి 2047 లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఈ భారతదేశం 2047 నాటికి 600 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ మేకింగ్ కెపాసిటీ సాధించే లక్ష్యంతో కొత్త స్టీల్ పాలసీ రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ఒక నివేదికలో తెలియజేశారు. దీనికి ప్రాముఖ్యత ఏమిటి అంటే స్టీల్ రంగం ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రైల్వేస్, అలాగే రక్షణ, నిర్మాణ రంగం, ఆటోమొబైల్ రంగం ఇలాంటి అనేక రంగాలకు చాలా కీలకం. కాబట్టి ఈ స్టీల్ మేకింగ్ని మరింత అధికంగా చేసే లక్ష్యంతో భారతదేశం ప్రయత్నిస్తోంది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2047

వికసిత్ భారత్ లక్ష్యంతో అనుసంధానమైనటువంటి దీర్ఘకాలిక మ్యానుఫ్యాక్చరింగ్ విజన్ అన్నమాట. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దాం. ఐఐటి ఢిల్లీ ఇండిజినస్ మైక్రో జీపీయూను అభివృద్ధి చేసినట్లు తెలియజేశారు. ఐఐటి ఢిల్లీ పరిశోధకులు ఎఫ్పిజిఏ ప్లాట్ఫామ్ మీద పనిచేసే ఇండిజినస్ మైక్రో జీపీయూను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఈ జీపీయూలు ముఖ్యంగా ఎక్కడ పనికొస్తాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇంకా ప్యారలల్ కంప్యూటింగ్ వ్యవస్థల్లో ఉపయోగపడతాయి. ఇది భారతదేశంలో దేశీయ సెమీకండక్టర్ అలాగే డిజైన్ క్యాపబిలిటీస్ని అభివృద్ధికి సంబంధించినటువంటి ముఖ్యమైన పరిణామంగా పరిగణించబడుతోంది. ఇప్పుడు మనం నాసా ఇస్రో సంయుక్తంగా నిసార్ శాటిలైట్ రష్యాలోని కామ్చట్కా పెనిన్సులాలో ఉన్న క్రషెనిన్నికో అగ్నిపర్వతం నుంచి వెలువడినటువంటి లావాని రాడార్ టైమ్ ల్యాప్స్ ద్వారా పరిశీలించింది. అయితే నిసార్ అంటే ఏమిటి, NISAR అంటే ఏమిటి అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. దీన్ని నిసార్ అని అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అంటే ఈ నిసార్ ద్వారా మనం భూకంపాలని, అగ్నిపర్వతాలను, భూభాగ మార్పుల్ని, వరదల్ని, హిమనదుల మార్పులను, ఇంకా వ్యవసాయ భూముల పరిశీలన ఇలాంటి అంశాలను మనం అధ్యయనం చేయొచ్చు. ఇప్పుడు మనం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్వాంటమ్ మెషర్మెంట్ అనే అంశం మనం చూద్దాం. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఒక క్వాంటమ్ మెజర్ 1 కంటే ఎక్కువగా ఉన్న విలువను కొలిచినట్లు నివేదించారు. అంటే కొలిచిన విలువ సుమారు 1.17, థియరటికల్ ప్రిడిక్షన్ సుమారుగా 1.18గా పేర్కొనబడింది. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అలాగే క్వాంటమ్ మెజర్మెంట్ ఇంకా ఫండమెంటల్ ఫిజిక్స్కి సంబంధించిన అంశం. ఇప్పుడు మనం పిఎల్ఏ బయోప్లాస్టిక్ వాణిజ్య వినియోగం అనే అంశం మనం చూద్దాం. బయో E3 ఫ్రేమ్వర్క్ కింద పాలీలాక్టిక్ యాసిడ్ పిఎల్ఏ పాలీలాక్టిక్ యాసిడ్ ఆధారిత బయోబేస్డ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాణిజ్య వినియోగాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, మామూలుగా ప్లాస్టిక్ అంటేనే అది భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పి ఆ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే భారతదేశం తయారు చేయబోయే బయోబేస్డ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఇదేమిటంటే మరల భూమిలో కలిసిపోవటం, అంటే దాన్ని బయోడిగ్రేడబుల్ అంటే తనంతట తానే నిర్వీర్యం అయిపోయే ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ని తయారు చేసే విధానంలో భారత ప్రభుత్వం ఉన్నట్టు తెలియజేశారు. అసలు ఈ పిఎల్ఏ ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే జీవ ఆధారిత పదార్థాల నుంచి తయారవుతుంది. అలాగే సంప్రదాయ పెట్రోలియం బేస్డ్ ప్లాస్టిక్కి దానికి మనం దీన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. బయో ఎకానమీ ఇంకా సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది. కాబట్టి ఈ పిఎల్ఏ ఆధారిత బయో బేస్డ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మరింతగా ఉపయోగంలోకి వస్తే పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ని మనం సమూలంగా నిర్మూలించవచ్చు. ఇక ఇప్పుడు మనం రైల్వే భద్రత కోసం కవచ్ వెర్షన్ 4.0ని భారత రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటిసారిగా కవచ్ వెర్షన్ 4.0ను 108 కిలోమీటర్ల మార్గం ఉన్నటువంటి మల్కాజ్గిరి కామారెడ్డి సెక్షన్లో కమిషన్ చేశారు. అసలు కవచ్ అంటే ఏమిటి? భారత రైల్వేల ఇండిజినస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని కవచ్ అంటారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సిగ్నల్ వయలేషన్ని, అంటే సిగ్నల్ ఇచ్చినప్పటికి కూడా ఆటోమేటిక్గా అంటే కంట్రోల్ లేకుండా ట్రైన్స్ వెళ్లడం, దాన్ని తగ్గించవచ్చు. రైళ్ల మధ్య ఢీ కొనడాన్ని తగ్గించడం, అలాగే ప్రమాదకరమైనటువంటి వేగాన్ని నియంత్రించడం, అవసరమైనప్పుడు ఆటోమేటిక్ బ్రేకింగ్ చేయడం కూడా ఈ కవచ్
వ్యవస్థలు.

ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మనం ఆరోగ్య రంగం, ఆరోగ్య మంథన్ 2026

జైకి 8 సంవత్సరాలు, ఏబిడిఎంకి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో అనుసంధానించబడింది. ఇక ఇప్పుడు మనం అంతర్జాతీయ నీటి వారోత్సవం, ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ అనేది మనం చూద్దాం. 9వ భారతీయ అంతర్జాతీయ నీటి వారోత్సవం 2026లో మనం క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్, అలాగే వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత, వాటర్ ఫైనాన్స్ అంటే నీటి ద్వారా వచ్చే వ్యాపారం ఆర్థిక అంశాలు, ఇన్నోవేషన్ అంటే వినూత్నమైనటువంటి ప్రయోగాలు, ఇంకా సస్టైనబుల్ వాటర్ సర్వీసెస్ అంటే ఎక్కువ కాలం ఉండగలిగే నిలవగలిగే జల ఆధారిత సేవలు, వీటన్నిటి మీద చర్చలు జరిగాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మూడు చాలా ముఖ్యమైన అంశాలు. ఇక ఇప్పుడు మనం భారీ వర్షాలు, వరదలు, భారత్ ఇంకా పొరుగు దేశాల పరిస్థితులు ఏమిటో చూద్దాం. భారత్, నేపాల్, థాయిలాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇంకా నేపాల్, థాయిలాండ్లో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక ఇప్పుడు మనం చైనా, అమెరికా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా వాణిజ్య చర్చలు ఏమిటి అనేది మనం చూద్దాం. సెప్టెంబర్ 26, 2026న చైనా, అమెరికా మధ్య జరిగిన చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చర్చలు, అలాగే ట్రేడ్ అంటే వ్యాపారం, టారిఫ్స్ అంటే సుంకాలు, ఇంకా బైలాటరల్ ఎకనామిక్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు అనే అంశాల మీద ఒక అవగాహన ఏర్పడింది. ఈ రెండు దేశాలు సుమారు $30 బిలియన్ విలువైన వస్తువుల మీద సుంకాల తగ్గుదలకు సంబంధించిన ఒప్పంద అంశాలను చర్చించాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎస్ చైనా రిలేషన్స్ ప్రభావం ఏమిటంటే గ్లోబల్ ట్రేడ్, సప్లై చైన్స్, సెమీకండక్టర్స్, ఏఐ ఇంకా జియో పాలిటిక్స్, ఈ అంశాలు ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. ఇక ఇప్పుడు మనం భారత పారిశ్రామిక ఉత్పత్తి, సెప్టెంబర్ 26 చివరి వారంలో, ఆగస్టు 2026లో భారత ఇండస్ట్రియల్ అవుట్పుట్ 8% పెరిగినట్లు సెప్టెంబర్ 29 నాటి ఆర్థిక విశ్లేషణలో వెల్లడైంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచిక ఏమిటంటే ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది మనం గమనించుకోవాలి. ఇది ప్రధానంగా మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ ఈ రంగాల ఉత్పత్తి పనితీరుని కొలుస్తుందన్నమాట. కాబట్టి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఇక భారత, రష్యా చమురు సరఫరా విషయం మనకు పరిశీలిస్తే సెప్టెంబర్ 28, 2026న భారత రిఫైనర్లకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ సప్లై అక్టోబర్, నవంబర్ కాలంలో మరింత కఠినం అయ్యే అవకాశం ఉందని ఒక నివేదికలో తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే రష్యా నుంచి ఎగుమతులు తగ్గటం, చైనా నుంచి బలమైన డిమాండ్, ఇంకా అంతర్జాతీయ జియో పొలిటికల్ పరిస్థితులు అంటే భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం అన్నమాట. అయితే ఇది ఎందుకు అంత ముఖ్యం అంటే భారతదేశం క్రూడ్ ఆయిల్ దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇది ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్లేషన్, కరెంట్ అకౌంట్ ఇంకా రూపాయి విలువతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ముఖ్యమైన అంతర్జాతీయ అంశం ఆహార భద్రత అనేది చూద్దాం. సెప్టెంబర్ 30, 2026న భారత విదేశాంగ మంత్రి శ్రీ ఎస్ జయశంకర్ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే నెలల్లో పెద్ద ఫుడ్ క్రైసిస్ సంభవించే ప్రమాదం మీద ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన అంశాలేమిటంటే గ్రెయిన్ షిప్మెంట్స్లో అంతరాయాలు, ఫెర్టిలైజర్ సప్లై సమస్యలు, యుద్ధాలు, మిడిల్ ఈస్ట్ ఇన్స్టెబిలిటీ అంటే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అనిశ్చితి, గ్లోబల్ ఫుడ్ సప్లై చైన్స్, ఇలాంటి అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి, ఆహార భద్రతను
ప్రభావితం చేస్తాయి.

0: అయితే పరీక్షలకు సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ, ఫెర్టిలైజర్, అగ్రికల్చర్, ఇన్ఫ్లేషన్, అలాగే జియో పాలిటిక్స్ ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఇక పోటీ పరీక్షల కోసం అత్యంత ముఖ్యమైనటువంటి వన్ లైనర్ అంటే ఒక లైన్ సమాధానాలు ప్రశ్న సమాధానాలు ఏంటో చెప్తాను. మేక్ ఇన్ ఇండియా ప్రారంభమైంది ఎప్పుడు, ఏ సంవత్సరం? 2014. నిస్సార్ ఎన్ఐఎస్ఏఆర్ ఎన్ఐఎస్ఏఆర్ ఏ రెండు సంస్థల సంయుక్త శాటిలైట్ అంటే నాసా ప్లస్ ఇస్రో, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మించి ప్రయోగించినటువంటి శాటిలైట్ నిస్సార్. అలాగే కవచ్ ఏ రంగానికి చెందింది అంటే రైల్వే సేఫ్టీ. కవచ్ 4.0 ఎక్కడ తొలిసారి సౌత్ సెంట్రల్ రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వేలో అమలు చేశారు అంటే మల్కాజ్గిరి నుంచి కామారెడ్డి మధ్య సెక్షన్లో అమలు చేశారు. ఇక పిఎల్ఏ పూర్తి రూపం ఏంటంటే పాలిలాక్టిక్ యాసిడ్, పాలిలాక్టిక్ యాసిడ్. ఐఐపి పూర్తి రూపం ఏమిటి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఐఐపిలో ముఖ్య రంగాలేమిటి? మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. 2047 నాటికి భారత స్టీల్ కెపాసిటీ లక్ష్యం ఏమిటి? 600 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యం. భారత అమెరికా చర్చల్లో ముఖ్య రంగాలేమిటి? ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ, క్రిటికల్ టెక్నాలజీస్. నిస్సార్లోని ఎస్ఏఆర్ పూర్తి రూపం ఏమిటి అంటే సింథటిక్ అపర్చర్ రాడార్. నిస్సార్ అంటే నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడార్. ఆరోగ్య మంథన్ ఏ రంగానికి సంబంధించింది అంటే హెల్త్, అలాగే ఆయుష్మాన్ భారత్ రంగానికి సంబంధించింది. ఇక భారతదేశంలో సెప్టెంబర్ 26లో విద్యుత్ కొరత ఎలా ఉంది అంటే 3 సంవత్సరాలకు పైగా గరిష్టంగా ఉంది. మరి శ్రోతలు, అవండి వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్. ఈ వారంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి మళ్ళీ రేపు సాయంత్రం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండో భాగంలో ఈ వారంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఆధారంగా చేసినటువంటి 10 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఆ కార్యక్రమంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. బాయ్
1: శ్రోతలు. మీరింతవరకు విన్నారు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్. సముద్రమంత సమాచారాన్ని వడబోసి కప్పు కాఫీ రూపంలో మీకు అందించే మా చిరు ప్రయత్నం వీక్లీ రౌండప్. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్లో మొదటి భాగం మీరు విన్నారు. దీనిలో భాగంగా రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 మీ యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: స్టూడియోల సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసారాల విశేషాల గురించి తెలుసుకుందాం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి వెంకట్రామన్నగూడెం కొత్త అనంతర సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధనా సంస్థ అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ పద్మాగారి ప్రసంగం వింటారు, 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:15 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 ఏకచిత్రగానం శీర్షికన భలే మాస్టారు చిత్రం నుండి పాటలు వింటారు, 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసారాల విశేషాలు. రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా సూర్యకీర్తనలు అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముత్తావళి వ్యాఖ్యాత శ్రీమతి పి హిల్దా, 6:35 పొలం కబుగులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తరువాత మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 23వ భాగం వింటారు. రచన మాలతి చందూర్ గారు, చదివినవారు శ్రాదరా శ్రీనివాసన్ గారు. అనంతరం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం, 8:15 ఆంధ్రంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచెర్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు, 9:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:15 12:10 12:40 1:30 4:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 1:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితాలోకం మహిళల కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం వింటారు, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడా మహాకుంభ్ నుంచి ఖేలో ఇండియా వరకు, గ్రామం నుంచి ప్రపంచ వేదిక వరకు భారత క్రీడా ప్రస్థానం అనే అంశంపై కొన్ని విశేషాలు వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో రసాయనిక సమస్యాత్మక భూములు వాటి యాజమాన్యం గురించి డాక్టర్ జీపీ లీలావతి గారి ప్రసంగం వింటారు, 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 ఆపాత మధురాలు అలనాటి శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమం వింటారు, 10:00 రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి రేపు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న వివరాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: is Akashwani, the news read by Valsa Williams. Union Home and Cooperation Minister Amit Shah has said the Narendra Modi government is developing a complete ecosystem around cattle rearing, from converting cow dung into biogas and organic fertilizer to processing dairy products and providing market access to give a new boost to the rural economy. Addressing the state-level Gopalak Sammelan in Bhopal today, Mr. Shah said cattle rearers would be among those benefiting the most from the formation of the Ministry of Cooperation. Details from our correspondent.
2: Union Home and Cooperation Minister Amit Shah announced 101 crore rupees for cow shelters at the Sammelan, attended by around 35,000 Gopalaks from 11 districts. He also virtually performed the foundation stone ceremony for a dairy plant to be built in Ujjain at a cost of 255 crore rupees. He said that a central laboratory has been set up in Bhopal at a cost of 12 crore rupees and a mini dairy plant will be built in Shivpuri. Before the Gopalak Sammelan, the union minister also inaugurated an exhibition by the Madhya Pradesh police on the new criminal laws at the Bhel Dashara Maidan. Abhinav Goyal, Akashwani News, Bhopal.
1: The government has successfully brought back the hardened narco-trafficking kingpin, Navpreet Singh, from Turkey. Sharing this achievement of the country's enforcement agencies, Home Minister Amit Shah said agencies tracked him down, ripping apart veil after veil to unmask his true identity and secured his deportation. The Home Minister said Navpreet Singh has been put behind bars in connection with multiple cases involving drug trafficking and other crimes. Mr. Shah added that from 2019 till August this year, a total of 288 fugitives from 36 countries have been brought back to India. Finance Minister Nirmala Sitharaman today said India's economic strength and resilience have been built over the past decade through a combination of fiscal prudence, infrastructure investment, banking reforms, improved delivery mechanisms and consistent reforms. Addressing the fifth Kautilya Economic Conclave in New Delhi, the finance minister said the government has advanced the national frameworks through GST, Insolvency and Bankruptcy Code and the four labour codes. She said India had navigated the shocks of the past 4 years with its fundamentals intact, citing 7.8% real GDP growth in the first quarter of fiscal year 2026-27. The finance minister said the IMF projects India's general government debt to decline from 83.4% of GDP in 2026 to 77.7% in 2031 against a rising global trend. In Andhra Pradesh, four workers were killed and another was critically injured in a boiler explosion at a private industrial unit in Sri City of Satyavedu Mandal today. The blast occurred inside a factory in the special economic zone. Two workers died on the spot while three others were critically injured and shifted to a nearby hospital. India have won 5 gold, 2 silver and 2 bronze medals at the Asian Games in Japan today. In hockey, India thrashed Malaysia 5-1 to defend their men's gold, and the triumph also secured them a direct qualification for the 2028 Los Angeles Olympics. In men's cricket, India won the gold, defeating arch rivals Pakistan in the T20 final. Indian wrestler Aman Sehrawat clinched the men's 57-kilogram gold after edging out North Korea's world champion Chong Song Han 11-7 in a fierce final. With these impressive performances, India has climbed to 4th position in the overall medal standings. The country's medal tally has risen to 85, including 21 gold, 27 silver and 37 bronze medals. Prime Minister Narendra Modi has congratulated the men's cricket team on retaining their title at the Asian Games 2026. In a series of social media posts, Mr. Modi said, "This is indeed a joyous occasion for the nation." He also wished the team members for their future endeavours. The Prime Minister also congratulated Pranavi Sharathurs on winning India's first ever gold in women's individual golf at the Asian Games. Mr. Modi said her superb finish has given the nation a sporting moment to remember. He wished that the victory would draw more young Indians to the game and inspire them to aim for the very top. And with that, we end this news bulletin.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. వివరాలు. ఐఐటీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్చలు జరిపారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటీ సమ్మిట్లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐఐటీ ఖరగ్పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్బాద్, వారణాసి, భువనేశ్వర్ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, ఐఐటీల నుంచి సాంకేతికత బదిలీ, పట్టణీకరణలు, డీప్టెక్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో క్రెడా ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎక్స్పోకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేయడంతో 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు సాధించినట్టు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు జరిగిన పాన్ ఐఐటీ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత లక్ష్యానికి సహకారం అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచానికి భారత్ నమూనాను చూపాలని, ఆ నమూనా అమరావతి నుంచే వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. అభివృద్ది చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరోప్లకు 100 ఏళ్లు పట్టిందని, అదే భారత్ వచ్చే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వేగమే మంత్రంగా సాగిందని, ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొంటూ
1: I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry. We believe that 5 years is a time given by our electorate. We need to showcase results. We are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh. Second is service. We believe government plays a very, very important role in the growth story of entrepreneurship.
0: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి పేర్కొంటూ
2: బాయిలర్ పేలుడు ఘటన అందరికీ తెలిసిందే విషయం అని దానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి మేము అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 100,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా వెనువెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుటుంబానికి అన్ని

0: రకాలుగా అండగా ఉంటదని తెలియజేసుకుంటూ బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఈ మార్కెట్ కొనుగోళ్లలో డిజిటల్ పారదర్శకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారదర్శకత, వేగం, సులభమైన సేవలు, ఎక్కువ మంది వ్యాపారస్తులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలక వేదికగా మారింది. 2016 ఆగస్టు 9 ప్రారంభమైన జీఈఎం ఆన్లైన్లో కొనుగోళ్లు, టెండర్లు, ఒప్పందాల నిర్వహణ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 2396 ఉండగా ప్రస్తుతం అది 11.9 లక్షలకు పైగా చేరుకుంది. ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 69 కోట్ల రూపాయల నుంచి 8,69,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు కేవలం 268 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,16,000 పైగా ఉంది. 2016-17లో 88 స్టార్టప్లు మాత్రమే పాల్గొనగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000 పైగా చేరుకుంది. జీఈఎంలో కృత్రిమ మేధస్సు ఏఐ, అధునాతన డేటా విశ్లేషణలతో ప్రభుత్వ కొనుగోళ్లను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై జీఎం దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: जो भी सरकार में कोई चीज सप्लाई करना चाहता है, क्या क्वालिटी का माल है उसके पास, वो उसमें लिख करके रख सकता है. और सरकार के डिपार्टमेंट को कंपलसरी है कि उन्होंने उस पर विजिट करना होगा, देखना होगा कि ये सप्लाई करने वाले क्वालिटी कॉम्प्रोमाइज न करते हुए सस्ते में कौन पहुंचाता है. ई जेम के अंदर जो लोग रजिस्ट्री करवाते हैं, सरकार के सभी डिपार्टमेंट उसको देखते रहते हैं. मैं मानता हूं मिनिमम गवर्नमेंट एंड मैक्सिमम गवर्नेंस का एक बेहतरीन उदाहरण है. और इसका लक्ष्य है మినిమం ప్రైస్ ఆర్ మాక్సిమం ఈజ్, ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ.
1: రాష్ట్రంలో 3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బురిపాలెం గ్రామంలో రేపు జరిగే ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లబ్దిదారులకు ఒక్క రూపాయి కూడా అదనపు భారం లేకుండా ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కొత్త సాంకేతికతను విజయవంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర అధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర, యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
3: ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పథకం గెలుచుకుంది. ఈరోజు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పథకం గెలుచుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ ఉక్తవాన్ యత్ సర్వకారః గోపాలన ఆధారితం సంపూర్ణ పారిస్థితిక తంత్రం వికసయన్ అస్తి, యేన గ్రామీణ అర్థవ్యవస్థాయై ప్రోత్సాహనం లభతే. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః మాసికః ఆకాశవాణి కార్యక్రమః మన్ కీ బాత్ అద్య ద్వాదశ వర్షాణి పూరితాని. ఆరక్షిదళేన సూచితం యత్ సార్వజనిక సురక్షాం విధిం వ్యవస్థాం యాతాయాత సంచారం సునిశ్చేతుం నవదిల్లీ మండలే భారతీయ నాగరిక సురక్షా సంహిత త్రయోవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య త్రిషష్టి ఉత్తరైకశతతమః భాగః ప్రభావీభూతః. ఆంధ్రప్రదేశే సత్యవేడు మండలస్య శ్రీ సిటీ ఇత్యత్ర ఏకేన ఔద్యోగిక బాష్పయంత్ర విస్ఫోటేన చత్వారః కర్మకరాః మృతాః, ఏకశ్చ గంభీరరూపేణ వ్రణితః. అపి చ ఏషియాయీ క్రీడాయాం జపానదేశే భారతేన అద్య పంచ స్వర్ణ పదకాని ద్వే రజత పదకే చ విజితే. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ గృహ ఏవం సహకారితా మంత్రి అమిత్ షాహ అవదత్ యత్ నరేంద్ర మోదీ ప్రశాసనం గోపాలనస్య విషయే సంపూర్ణం తంత్రం వికసితుం ప్రయతతే. గోమయాత్ జైవ గైస్ జైవిక ఖాద్ నిర్మాణాత్ ప్రారభ్య దుగ్ధజన్య పదార్థానాం ప్రసంస్కరణం తథా చ తేషాం విపణస్య వ్యవస్థా అపి అస్మిన్నేవ తంత్రే అంతర్భవతి. ఏతేన గ్రామీణ అర్థవ్యవస్థాయాః వికాసే నూతనం ప్రోత్సాహనం ప్రారప్స్యతే. అద్య భోపాలనగరే ఆయోజితే రాజ్యస్తరీయ గౌపాలక సమ్మేళనే భాషమాణః అమిత్ షాహః అవదత్ యత్ సహకారితా మంత్రాలయస్య స్థాపనయా పశుపాలకాః సర్వాధికం లాభం ప్రాప్స్యంతి.
1: హమ్నే శ్వేత క్రాంతి దో కీ శురువాత్ కీ హే, ఇస్మే హమ్ నయీ 75,000 సహకారీ డేరియా గావో మే బనాయేంగే ఔర్ 46,000 డేరియో కో మజబూత్ కరేంగే. 75,000 నయీ డేరియా బనానే మే సబ్సే జ్యాదా డేరీ మేరే మధ్యప్రదేశ్ మే బన్నే వాలీ హై.
0: ఆపరాధిక న్యాయ వ్యవస్థాయాః పరిష్కార విషయే అమిత్ షాహః భణితవాన్ యత్ భారతీయ న్యాయ సంహితాయాః పూర్ణరూపేణ కార్యాన్వయనే సతి ప్రథమ సూచనా ప్రతివేదనస్య పంజీకరణాత్ ఆరభ్య సర్వోచ్చ న్యాయాలయ పర్యంతం ప్రకరణానాం నిస్తారణం త్రివర్షాభ్యంతరే కర్తుం శక్యతే. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః మాసిక ఆకాశవాణి కార్యక్రమః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమః అద్య ద్వాదశ వర్షాణి ప్రపూరితవాన్. అస్య కార్యక్రమస్య ప్రథమం ప్రసారణం చతుర్దశోత్తర ద్విసహస్రతమే వర్షే విజయదశమ్యాః అవసరె ప్రసారితః అభవత్. సాంప్రతం యావత్ మన్ కీ బాత్ కార్యక్రమస్య అష్టత్రింశదుత్తరైకశత సంస్కరణాని ప్రసారితాని. విగతేషు ద్వాదశ వర్షేషు మన్ కీ బాత్ కార్యక్రమ మాధ్యమేన సమగ్రదేశే జాయమానం సకారాత్మకం పరివర్తనం ప్రకాశయితుం భారతస్య వికాసయాత్రాయాం భారతీయ నాగరికాణాం సక్రియాంశగ్రహణం ప్రోత్సాహయితుం చ ఏకం విశిష్టం మంచం ప్రదత్తవాన్. అనేన మాసిక కార్యక్రమేణ ప్రధానమంత్రి దేశస్య తేషాం జనానాం ప్రేరణాదాయీ కథాః వినిమయం కరోతి, యే శిక్షా స్వాస్థ్య పర్యావరణ సంరక్షణ నవాచార సమాజ సేవాదిషు క్షేత్రేషు విశిష్టం యోగదానం కుర్వంతి. దిల్లీ ఆరక్షిదళం అవదత్ యత్ సురక్షాం లోకవ్యవస్థాం నిర్బాధ యాతాయాత్ సంచారం చ సునిశ్చేతుం నవదిల్లీ మండలే భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యధికైకశతతమా ధారా ప్రవర్తతే. సార్వజనిక సూచనాయాం నవదిల్ల్యాః ఆరక్షి ఉపాయుక్తః అవదత్ యత్ అనుమతి విహీనాః జనసమ్మర్దాః సార్వజనిక భాషణాని ఉద్ఘోషకరణం శోభాయాత్రాః ప్రదర్శనాని అన్యాః నిర్దిష్టాః గతివిధయః చ నిషిద్ధాః సంతి ఇతి. సూచనాయాం ఇదమపి ఉక్తం యత్ అద్య నిర్ధారితాయ కస్మైచిదపి విరోధ ప్రదర్శనాయ అనుమతిః న ప్రదత్తా, అపి చ తాదృశస్య కస్యచిత్ విరోధ ప్రదర్శన

0: इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి. తొలి తెలుగు పదకవిత పితామహులు అన్నమయ్య రచించిన సంకీర్తన స్వరాలను ఇప్పుడు విందాం.
2: నాయిక అలనీలు మంగ, నాయకుడు శ్రీనివాసు, దూతిక అన్నమయ్య. ఇది నవవిభక్తులలో ఒకటి. దూతిక వెంకటపతి రహస్యంగా వ్రాసి పంపిన లేఖలను అందించి అతని బాధను ఆవేదనను వినిపించినది. అలమేలు మంగలేని ఆదినారాయణునకు శేషశయ్య తాపం కలిగిస్తున్నది. నిమిషముక యుగమై నిలిచినది. నీ కినుక చూపులకు కింకరుడను అన్నాడు దేవుడు. దేవికి ఇంతకంటే కావలసినదేమున్నది?

0: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
1: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల, అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీడీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
0: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
1: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.

0: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం.
1: అలమేలు మంగను ఉరమంగిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు.
0: అన్నమయ్య తన కులదైవాన్ని, తన దక్కి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువును ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు అన్నమయ్య పదమంజరి. స్టూడియోలో సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2

కాంస్య పథకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవుపేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ది చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ది చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు.
అంతర్జాతీయ సంప్రదింపులు సంస్థల మధ్య

0: సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ మందుగుండు సామాగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ది కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్దిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఎక్వా సాగు ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్న మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఎక్వా సాగు. ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ చంద్రశేఖరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానం అధిపతిగాను సీనియర్ శాస్త్రవేత్తగాను ఉన్నారు కదా.
4: అవును సార్.
3: ఈరోజు రైతు సోదరుల కోసం, మరి ముఖ్యంగా మత్స్య రైతు సోదరుల కోసం మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అదేమిటంటే ఉప్పు నీటి వనరుల్లో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు. ఎందుకంటే రెగ్యులర్గా టైగరు వెనామీ చేసుకుంటున్నారు, అవి అంత లాభదాయకంగా లేదంటున్నారు, కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ జాతుల సాగు ఏమన్నా అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా చేపట్టుకోవాలనే అంశం గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా సార్, ఈ ఉప్పు నీటి వనరుల్లో ఈ టైగర్ రొయ్యలకి ప్రత్యామ్నాయ జాతుల ఆవశ్యకత ఏమిటి?
4: సార్, అది మనం ముఖ్యంగా మన ఆక్వా రైతు సోదరులు తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న ఈ ఉప్పు నీటి వనరుల్లో ఎక్కువగా మనం ఈ టైగర్ రొయ్య, మన దేశీయ రొయ్య అయినటువంటి టైగర్ రొయ్య 2000 సంవత్సరం ముందు దాకా కూడా చేస్తూ ఉన్నారు. అయితే అది 2000 సంవత్సరం ముందు ఒకసారి ఏమైందంటే, మొట్టమొదటిసారిగా ఈ తెల్ల మచ్చల వైరస్ వ్యాధి రావడం తర్వాత,
3: వైట్ స్పాట్
4: అంటాం సార్ దాన్ని. ఈ వైరస్ వ్యాధి అనేది చాలా ప్రబలంగా విపరీతంగా మనకి మొత్తం చెరువులంతా స్ప్రెడ్ అయిపోయి సాగంతా నాశనం అయిపోయి రైతుకి సాగు లేని పరిస్థితికి వెళ్ళిపోవటం వల్ల, ఆ తరువాత ముఖ్యంగా మనకి ఈ వనేమి రొయ్య అనేది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుని, ఏదైతే ఈ వ్యాధిని తట్టుకోగలిగే, వైట్ స్పాట్ని తట్టుకోగలిగే, స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ అంటాం అనమాట దాన్ని, అటువంటి జెనెటిక్ స్టాక్ని మనం తెచ్చుకుని, పిల్లని బ్రూడర్స్ని తెచ్చుకుని వాటి నుంచి పిల్లలు తయారు చేసుకుని వాటిని మనం వన్యామి సాగు అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ వన్యామి సాగులో కూడా ఎక్కువగా హై డెన్సిటీలో చేస్తూ ఉన్నాం. ఈ వన్యామి రొయ్యలు అయితేనేమి, టైగర్ రొయ్య కూడా మనకు అదే విధంగా ఈ వ్యాధుల భారం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ వ్యాధుల వల్ల రైతుకి ఖర్చు భారం విపరీతం అయిపోతూ ఉంది. వ్యాధుల మీద కెమికల్స్ అయితేనేమి, ఇన్పుట్స్ అయితేనేమి, ఇవి ఆక్వా సాగులో మేత ఖర్చులు, వ్యాధుల వల్ల అయ్యే కెమికల్సు, ఈ మందుల ఖర్చులు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పెరిగిపోతున్న ఖర్చుల్లో వాళ్ళకి దిగుబడి అనేది ఎంత వచ్చినా, మనకి రొయ్య ఎంత రావాలో అంత వచ్చినప్పటికీ కూడా రేట్లు కూడా సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళకి మిగులు అనేది జరగట్లేదు. పెట్టిన పెట్టుబడికి సరైన మిగులు ఖర్చు అనేది ఉండకుండా పోతూ ఉంది. సాగు ఎక్కువగా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యాధులు తీవ్రతంగా ఉన్న కండిషన్స్లో మనకి ఏ విధంగా వ్యవసాయంలో అయితే పంట మార్పిడి విధానంలో మనం ఏ విధంగా సాగు చేయటం వల్ల ప్రతి పంటకి సుస్థిరత అనేది ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మనకు ఉప్పు నీటి వనరుల్లో కూడా మనం ఈ రొయ్యలతో పాటు కొన్ని చేపల జాతుల్ని మనం ప్రత్యామ్నాయంగా ఒక సాగు అవి వేసుకోవటం వల్ల ఈ యాక్వా సాగు రైతులు సుస్థిరంగా దాని నుంచి దిగుబడి తీసుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ సాగు జాతుల్ని ఆక్వా సాగులో భాగంగా చేసుకున్నట్టయితే రైతు ఆర్థికంగా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
3: సార్, మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఏ ప్రత్యామ్నాయ జాతులు మనకు అందుబాటులో ఉన్నాయి, రైతు సోదరులు పెంచుకోవచ్చు?
4: మనకి ఉప్పు నీటి వనరుల్లో చేపల జాతుల్లోకి తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పండుగ సీబాస్ అంటూ ఉంటాం, అదేవిధంగా పాంపేనో అంటూ ఉంటాం, ట్రాకినోటస్ జెల్లీ వెరైటీ, అదేవిధంగా కాకుండా కోయింగా రకాలు, పాలచేప మిల్క్ ఫిష్ అనే రకాలు, గ్రూపర్ రకాలు అనేవి ఉప్పు నీటి వనరుల్లో మనం పెంచుకోదగ్గ చేప జాతులండి. అయితే వీటితో కూడా రైతుకి ఆదాయం రావడానికి అవకాశం ఉందండి.
3: పండుగప్ప చేపని రైతులు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అంటారు ఈ ఉప్పు నీటి వనరుల్లో?
4: పండుగప్ప

0: పిల్లలనేవి మనకి సహజ వాతావరణంలో కూడా దొరుకుతాయండి. ఏస్చరీస్ అంటూ ఉంటాం ఉప్పునీటి వనరుల్లో. ఈ ఏస్చరీస్ కృష్ణా ఏస్చరి కానీ గోదావరి ఏస్చరీ బెల్ట్ కానీ ఇక్కడ చిన్న చిన్న మనకి సముద్రము నది ఆనుకుని ఉండే జాయింట్ ప్లేసెస్లో ఉంటా ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఈ ఏదైతే ఈ పండుగప్ప తల్లి చేపలు ఏం చేస్తాయంటే అవి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని అక్కడ మళ్ళీ అవి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల వాటి పిల్లలు మనకి ఈ ఎస్చరైన్ ప్లేసెస్లో దొరుకుతాయి. అంతేకాకుండా మనకి హ్యాచరీ ద్వారా కూడా, ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ చెన్నై వాళ్ళు దీన్ని ఈ పండుగప్పకి పిల్లల ఉత్పత్తిలో వాళ్ళు శాస్త్రీయంగా దాంట్లో చాలా ముందుకెళ్లారు. దాన్ని పిల్లల ఉత్పత్తి కూడా హ్యాచరీ టెక్నాలజీ కూడా మనకు స్టాండర్డైజ్ అయ్యింది. దాని నుంచి పిల్లలు కూడా వాళ్ళు ఆర్జీసీఏ వాళ్ళు కూడా దాన్ని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ వాళ్ళు కూడా రైతులకి ఈ పండుగప్ప చేప పిల్లల్ని అందజేస్తూ ఉన్నారు. వీటిలో రైతులు ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగప్ప హ్యాచరీ ద్వారా అందిన పిల్లల్ని సాగు చేసుకున్నట్టయితే రైతులకి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇందులో ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా సార్?
0: సార్, పండుగప్ప చేపలు అనేవి ముఖ్యంగా మొదట్లో ఏంటంటే సాగు మొదలైనప్పుడు సీడ్ అనేది ఏ ఆక్వా సాగు కాదు వ్యవసాయం దేనికైనా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే విత్తనం, విత్తనమే సాగుకి ప్రధాన ఆధారం. అది దాన్ని బట్టే మనం సాగు నిలబట్టడం కానీ ముందుకు దిగుబడి సాధించడం కానీ ఉంటా ఉంటుంది. అయితే ఇంతకుముందు మనకి హ్యాచరీ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ కాకముందు మనం ఎక్కువగా ఏశ్వరి పిల్ల మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ఈ ఏశ్వరి పిల్లలు ఏమైతుందంటే ఇవి రకరకాల బ్రూడర్స్ నుంచి వచ్చే సీడ్ అక్కడ ఉండడం వల్ల ఆ సీడ్లో సైజ్ వ్యత్యాసాలు అనేవి సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఈ సైజ్ వ్యత్యాసాలంటే ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క తల్లి చేప నుంచి ఒక వచ్చే పిల్లలు ఒక సైజ్ ఉంటాయి, ఇంకొక తల్లి చేపల నుంచి వచ్చేవి. నేచర్లో ఏంటంటే రకరకాల బ్రూడర్స్ ఫీడ్ ఉంటుంది కాబట్టి మనకి వాటిలో సైజులు అనేవి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అంతేకాకుండా ఏంటంటే పండుగప్ప చేపల్లో చూసుకున్నట్టయితే క్యానిబాలిజం అంటాం, అది కూడా ఒక మేజర్ సమస్యగా ఉంటుంది. అంటే స్వజాతి భక్షణం అనమాట. ఈ చేపలు కొద్దిగా ఏదైతే కొద్దిగా గైరు చేప, అదైతే కొద్దిగా పిల్ల కొద్దిగా పెద్దదిగా ఉన్నది చిన్న చేపను తినేస్తూ ఉంటుంది. దాన్ని మనం క్యానిబాలిజం సహజంగా ఇది లక్షణం ఉంటాం.
1: మరి సమస్య కదా సార్?
0: అవును సార్. అది ఏంటంటే ముఖ్యంగా మనకి పండుగప్ప చేపల్లో చూసుకున్నట్టయితే ఈ క్యానిబాలిజం అనే సమస్య వల్ల వాటిలో ఏంటంటే మనం ఒకవేళ మనం 1,00,000 చేప వేస్తే మనం 10,000 చేప కూడా పట్టలేని పరిస్థితి వస్తూ ఉంటుంది క్యానిబాలిజం వల్ల. అందువల్ల ఏంటంటే మనం ముఖ్యంగా పిల్ల వేసిన తర్వాత నెలల వారీగా నెలకోసారి ఒక 2-3 వారాలు 3 వారాలకి 4 వారాలకి ఒకసారి గ్రేడింగ్ చేయాలన్నమాట. గ్రేడర్స్ని ఉపయోగించి మనకి స్క్రీన్స్ ద్వారా మనం వాటి సైజుని బట్టి పెద్ద చేప, మధ్య చేప, చిన్న చేప వీటిని వేరు చేసి రకరకాల మనకున్న చెరువులోనే ఒక హాపాలు కట్టుకుని వాటిని సెపరేట్ చేసుకుని వాటిని మనం సెపరేట్గా మళ్ళీ కల్చర్ చేసినట్టయితే వాటిలో ఒకదాన్ని ఒకటి తినేసి క్యానిబాలిజం వల్ల మనకు వేసిన చేప మొత్తానికి తగ్గిపోయి అసలు మనకు అనుకున్న సర్వైవల్ రాకోకుండా రైతు నష్టపోయే పరిస్థితి లేకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: సో ఈ గ్రేడింగ్ చేసుకుని ఏ వయసులో వాటిని
0: అది వాటిని మనం చేసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు రైతుల దగ్గర దిగుబడి ప్రాపర్గా రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ తీయడానికి సాగు?
0: ఈ ముఖ్యంగా మనం పండుగప్ప సాగు తీసుకుంటే 7 నుంచి 8 నెలల కాలంలో మనం 70 నుంచి 100 గ్రాముల సైజు ఉండే పిల్ల మనం హ్యాచరీ నుంచి తెచ్చుకుని వేసుకున్నట్టయితే ఎకరానికి ఒక 3,000 నుంచి మనం అలా వేసుకున్నట్టయితే పిల్లని సహజంగా ఈ పండుగప్ప చేపలలోకి వచ్చేసరికి ముఖ్యంగా ఇవి ఏంటంటే కార్నివోరస్ ఫిష్ అంటాం అనమాట. అంటే మాంసాహారాన్ని తీసుకునే చేపలు అనమాట. అందువల్ల ఇది ఈ చేపలో ఆహార విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అది దానికి కావలసిన ఆహారాన్ని వేటాడి పట్టుకుని తినే లక్షణం ఉంటుంది అనమాట. అందువల్ల ఈ చేప ఎక్కువగా లైవ్ ఫిష్ని దాని మేతగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఏంటంటే పండుగప్ప చేపల్లో మనం తిలాపియా అంటాం అనమాట. గురక చేపని ఏదైతే మనం ఒకప్పుడు వీడి చేపగా వాడతాం ఉంటాము, దాన్ని ఒక చిన్న మన నర్సరీ దాంట్లో పెట్టేసుకుని దాని నుంచి వచ్చే పిల్లల్ని మనం దీనికి మేతగా వేసుకున్నప్పుడు ఏంటంటే వాటిలో చక్కగా ఎదుగుదల అనేది ఫాస్ట్గా వచ్చి చక్కని దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది సార్.
1: సార్, మరి ఇది కార్నివోరస్ అంటున్నారు, మరి మనకు ఆహారంగా బాగానే ఉంటుందండి?
0: తప్పకుండా సార్. కార్నివోరస్ అంటే మీరు మనకి ఇప్పుడు మేక తింటున్నారు మనుషులు, ఇప్పుడు మన కోడి తీసుకుంటే రకరకాల పురుగులను తింటది. మీనింగ్ ఏంటంటే అది మాంసాహార చేప అంటే దానికి మాంసకృతులు ఎక్కువగా అవసరమైన చేప అని అర్థం అక్కడ.
1: అంతేగాని మనం
0: సహజంగా మన ఆహారంలో చక్కగా మంచి రుచి కూడా బాగుంటుంది సార్ చేప. అందువల్ల అంతేకాకుండా మార్కెట్లో కంపారిటివ్గా మిగతా చేపలతో పోల్చుకుంటే ఈ ఏవైతే మాంసాహారం తింటాయో వాటికి కన్జ్యూమర్ వినియోగదారుడి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సార్. ఆ చేపలకి మంచి మార్కెట్ ప్రైస్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది
1: సార్. తర్వాత ఇంతకుముందు మీరు మరొక జాతి పంపానో చేపలు అని చెప్పారు, వీటిని రొయ్యలకు బదులుగా పెంచుకోవచ్చా?
0: తప్పకుండా సార్. అంటే ఇది మామూలుగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. కేంద్రీయ సముద్ర మత్స్య ఉత్పత్తుల సంస్థ అనేది వీళ్ళు

0: మనకి ట్రాకింగ్ నోటస్ మకాలి ట్రాకింగ్ నోటస్ బ్లాచీ అనే రెండు వెరైటీస్ ఉన్నాయి ఈ పాంపెనోలో. అందులో ట్రాక్ నోటస్ బ్లాచీకి ఏంటంటే ఈ పాంపెనో ఈ సీడ్ దాన్ని హ్యాచరీ టెక్నాలజీ సిఎంఎఫ్ఆర్ఐ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ పాంపెనో అనేవి చక్కని మార్కెట్ ప్రైస్ ఉంది, వీటికి 300 రూపాయల కేజీకి వస్తూ ఉంది. అంతేకాకుండా 6 నుంచి 7 నెలల కాలంలో 1/2 కేజీ సైజ్ వస్తుంది మీకు చక్కగా. మీకు ఎకరానికి 1.5 నుంచి 2 లక్షల దాకా మిగలడానికి అవకాశం ఉంది మనకి. వీటిని మనం పాంపెనో రకాలని కేజీలు కూడా వేసుకుని మనం పెంచుకోవచ్చు, పంజరాలు అంటాం మనకి. ఇది మనకి విశాఖపట్నం దగ్గర కొన్ని ఏరియాస్లో మనకి నాగాలంక చుట్టుపక్కలలో కూడా ఈ కేజ్ కల్చర్ అనేది చేసుకుని అంటే మనకి నెట్ చుట్టూ అంతా వేస్తారు, మధ్యలో ఒక దోమతరకి తిప్పేస్తే మనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి కేజ్ అంటాం అనమాట. ఈ చుట్టూ అంతా ఫెన్స్ వేసేసి మెష్ నెట్ వేసేసి మధ్యలో మనం చేపలని పెంచుతూ ఉంటాం. వాటిలో కూడా మనం ఈ పాంపెనోలను పెంచుకోవచ్చు. వీటిలో నార్మల్ ఆహారమే కాకుండా సహజ ఆహారమే కాకుండా మనకి ఫ్లోటింగ్ కృత్రిమంగా తయారు చేసే ఆహారాన్ని కూడా దీనికి ఫ్లోటింగ్ పెల్లెట్స్ పెల్లెట్ ఫీడ్ని ఆహారంగా ఇచ్చి కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. అందువల్ల మనకి వీటిని ఉప్పు నీటిలో సవ్యంగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: తర్వాత కొయ్యంగా అండ్ మిల్క్ ఫిష్ అని చెప్పారు సార్, పాల చేపలు, ఇవి ఉప్పు నీటిలో సాగు చేసుకోవచ్చా?
0: కొయ్యంగా మల్లెట్స్ అంటాము, అదేవిధంగా మిల్క్ ఫిష్ పాల చేప, ఇవి కూడా మనకి ఉప్పు నీటి వనరుల్లో ఇవి ఒక 5 నుంచి 25 PPT దాకా, అంటే మనకు సహజంగా మనకు బ్రాకిష్ వాటర్ అనేది ఏదైతే మార్జిన్ ఉందో ఆ ఉప్పు నీటి లవణీయత ఉండేటటువంటి అన్ని నీళ్లల్లో కూడా ఈ కోయింగా చేపని అదేవిధంగా మనకి మిల్క్ ఫిష్ని కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఇవి ఏదైతే ఈ సెలినిటీ అనేది లిమిటెడ్ ఫేజ్గా కాకోకుండా వైడ్గా రేంజ్లో కూడా టాలరేట్ చేయగలుగుతాయి. అదే కాకోకుండా మనకి ముల్లెట్టు మిల్క్ ఫిష్ తీసుకుంటే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీటి సీడ్ అవైలబిలిటీ అనేది ఏస్టరీ సీడ్ అనేది దొరుకుతూ ఉంటుంది, సహజ వనరుల్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి ఉప్పు నీటి కయ్యలు అంటాం వాటిని. ఆ ఉప్పు నీటి కయ్యల్లో ఈ మల్లెట్ బ్రీడర్ ఫిషెస్ పెట్టినటువంటి ఎగ్స్ నుంచి పిల్లలు డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని మనం చక్కగా మనకు ఉప్పు నీటి రొయ్యల చేరువుల్లో వీటిని కూడా వేసుకుని చక్కగా మనం ఎకరానికి 1-3 వేల చొప్పున వేసుకుని మనం చక్కగా పెంచుకోవచ్చు. వీటికి ప్రోటీన్ పర్సంటేజ్ 40%, హార్డ్లీ 35-40% బిలోనే మనం ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ కూడా అవసరం లేదు. అందువల్ల మేత ఖర్చులు కూడా కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. మార్కెట్ రేటు కూడా వీటికి చక్కని మార్కెట్ రేట్ ఉంది. వినియోగదారుల డిమాండ్ కూడా మార్కెట్లో మనకి దేశీయంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందువల్ల ఈ చేపలను మనం రొయ్యలకి ప్రత్యామ్నాయంగా ఒక క్రాప్గా మనం దీన్ని తీసుకోవచ్చు. 6 నెలల కాలంలో ఇవి సహజంగా మార్కెట్ సైజుకి వచ్చేస్తూ ఉంటాయి.
1: సార్, ఒక చిన్న సందేహం, రొయ్యలతో పాటుగా ఏదైనా చేపల జాతిని కల్పించకుండా
0: చేసుకోవచ్చు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ముఖ్యంగా ఏం జరుగుతూ ఉందంటే మనం వేస్తే రొయ్యలు లేకపోతే చేపలు అనేది కాకోకుండా మనం సహజ నీటి వనరులను గమనించుకున్నట్టయితే సహజ నీటి వాతావరణం, వాటికి ఏదైనా సహజ వాతావరణం ఉన్నప్పుడు ఏ జాతి అయినా సరే ఏ జంతువు అయినా అది చక్కగా పెరిగి చక్కగా దాని పెర్ఫార్మెన్స్ గ్రోత్ పెర్ఫార్మెన్స్ అంటాం మనం, దాన్ని చక్కగా ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇందాక ప్రశ్నకి అనుసంధానంగా మనం చూసుకుంటే మీరు రొయ్యతో పాటు ఇతర చేపలని, రొయ్యతో పాటు ఎప్పుడైతే మీరు ఇతర చేపలను కూడా పెంచినప్పుడు ఏమవుద్దంటే వాటికి సహజ నీటి వాతావరణం ఉంటుంది. వాటికి సహజ నీటి వాతావరణం అంటే ఒక్క మీరు రొయ్యను మాత్రమే పెంచినప్పుడు దానికి వేరే ఏ రకమైనటువంటి కంపానియన్ ఎన్విరాన్మెంట్ కంపానియన్ ఉండకపోవటం వల్ల వాటి మీద ఏవైతే వ్యాధికారక క్రిములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కంబైన్డ్గా ఉన్నప్పుడు అవి వేరేవి తక్కువ వాటి మీద ప్రభావం చూపవు. చేపలు రొయ్యలు ఉన్నప్పుడు, చేపలు రొయ్యలు ఉన్నప్పుడు చేపలు కొన్ని ఈ బయోఫిల్మ్ లాంటి వాటిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇటు బయోఫిల్మ్స్ మీద డెవలప్ అయ్యేటటువంటి వ్యాధికారక క్రిములు ఏవైతే ఉన్నాయో అవి ఈ చేపల ఆహారంగా వినియోగించుకుంటూ ఉండడం వల్ల ఇవి రొయ్యల మీద వ్యాధి కార్యక్రముల ప్రభావం చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే మనం మోనోకల్చర్ అంటాం అనమాట ఈ రకమైన విధానాన్ని, ఒకే రకమైన చేప గాని రొయ్య గాని పెంచే జాతి విధానాన్ని మోనోకల్చర్ అంటాం. ఈ మోనోకల్చర్ విధానంలో ఒత్తిడి, వ్యాధి కార్యక్రముల వలన ఒత్తిడి, అదేవిధంగా నీటి నాణ్యతలో వచ్చే వ్యత్యాసాలు, ముఖ్యంగా చూసుకుంటే చెరువులో వచ్చేటటువంటి నీటి నాణ్యతలో వచ్చే వ్యత్యాసాల ప్రభావం మోనోకల్చర్లో ఎక్కువగా ఉంటా ఉంటుంది. అదే మనకు ప్రత్యామ్నాయ జాతులు చేపలు మరియు రొయ్యలు చేసుకున్నప్పుడు, ఇది అంటే శాస్త్రీయంగా కూడా మేము మత్స్య పరిశోధన స్థానాల్లో వీటి మీద పరిశోధనలు కూడా చేశామండి చాలా రకాలుగా. వనేమి పాల చేపను పెంచడం, వనేమి కోయింగా చేపలను కల్పించడం, ఇటు ఈ రెండు జాతులు ఇలా చేపలు రొయ్యలు పెంచినప్పుడు మాకు ఆ సాగు విధానంలో ఈ వ్యాధి ప్రభావాలు, వ్యాధులు నోటీస్ అవ్వడం అనేది చాలా తక్కువ. ఎప్పుడు కూడా మనకి ఫర్ సపోజ్ ఒక ఇంతకు ముందు క్రాప్లో ఒక్కటే రొయ్య మాత్రమే పెంచినప్పుడు మనకి వ్యాధులు ఎక్కువ ఒక 40-50% ఉన్నప్పుడు చేపలు రొయ్యలు పెంచినప్పుడు మాకు వ్యాధులు అనేవి గమనించడం లేదండి అసలు.

0: కంప్లీట్గా ఆ వ్యాధులు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో రైతులకి వ్యాధుల వల్ల వచ్చేటటువంటి ఏవైతే కెమికల్స్ ఇటువంటి వల్ల వచ్చే బర్డెన్ అనేది తక్కువగా ఉంటుందండి.
1: ఇది మంచి పద్ధతి, ప్రూవెన్,
0: ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ సార్. ఇది శాస్త్రీయంగా కూడా దాన్ని మేము చాలా ట్రయల్స్ చేశాము. దాంట్లో కూడా మేము గమనించడం జరిగింది, అది వ్యాధులు అనేవి ఈ రకమైన వాతావరణంలో తక్కువగా ఉండడం అనేది మేము గమనించాము.
1: ఎందుకంటే వాడికి ఒక న్యాచురల్ ఎన్వైరన్మెంట్,
0: సహజ సిద్ధమైన వాతావరణం ఉన్నప్పుడు వాటి మీద ఒత్తిడి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకుంది ఉప్పు నీటి వనరుల గురించి. సహజంగా ఉప్పు నీటి వనరులు కొంచెం తక్కువ నాణ్యత ఉంటాయి మనం మంచినీటి వనరులతో పోలిస్తే. అలాంటప్పుడు మనం నీటి యాజమాన్యం నాణ్యత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ముఖ్యంగా చూసుకుంటే ఉప్పు నీటి వనరుల్లో నీటి నాణ్యత అనేది మనం సహజంగా వాటిలో ముఖ్యంగా మనం గమనించుకునేదంటే నీటి లవణీయత, సెలినిటీ అంటూ ఉంటాం. ఉప్పు నీటి వనరుల్లో నీటి నాణ్యత సెలినిటీ పరంగా చూసుకుంటే ఈ 5 to 25 PPT అనేది ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా స్టేబుల్గా ఒక 15, మనకు 1 MMA రొయ్యల్లోకి వచ్చేసరికి 15 PPT ఈ సెలినిటీ నీటి నాణ్యత చక్కగా రొయ్య పెరుగుదలకి సరైన నీటి లవణీయత ఉంటుంది. అదేవిధంగా చేప జాతులు చూసుకుంటే అవి కూడా ఈ 15-20 PPT దగ్గర చక్కగా వాటి ఎదుగుదలలో కానీ అన్నీ చక్కని గ్రోత్ ఉంటాయి సార్. అంతేకాకుండా ఉప్పు నీటి చెరువుల్లో ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే నీటి నాణ్యతల్లో మరొక ముఖ్య నీటి నాణ్యత ప్రమాణం చూసుకుంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ అండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఇది కూడా మనం చేపలు రొయ్యల్లో కూడా పెంచేటప్పుడు ముఖ్యంగా మనకి ఇది 5 PPM కన్నా ఎక్కువగా ఉండాలి. 5 PPM కన్నా ఎప్పుడైతే పడిపోద్దో ఈ ఉప్పు నీటి చెరువుల్లో మనకి ఎప్పుడైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 5 PPM కన్నా పడిపోయినప్పుడు ఏ ప్రాంతాల్లో ఎక్కువ డెడ్ జోన్స్ ఏర్పడతా ఉంటాయి. ఆ డెడ్ జోన్స్ అంటే ఏంటంటే అక్కడ వ్యాధికారక క్రిములు, ఈ ఎప్పుడైతే ఆక్సిజన్ లేని వాతావరణం వస్తుందో వ్యాధికారక క్రిముల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే చాలాసార్లు వ్యాధికారక క్రిములు ఆక్సిజన్ ఫుల్ ఉండే కండిషన్స్లో ఎప్పుడైతే చేపలు కానీ రొయ్యలు కానీ వీటిలో కరిగిన ఆక్సిజన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అయినా సరే వాటిలో ఉన్న ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ అయినా కానీ మంచి దృఢంగా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనకి 5 PPM కన్నా ఎప్పుడైతే నీటిలో కరిగిన ఆక్సిజన్ అనేది పడిపోతూ ఉంటుందో అక్కడ జీవులు బలహీనపడతా ఉంటాయి. ఆరోగ్యపరంగా కానీ వాటి వ్యాధి నిరోధక వ్యవస్థ పరంగా కానీ బలహీనపడినప్పుడు ఈ వ్యాధి కార్యక్రమాలు వాటి మీద దాడి చేసి వాటిని వ్యాధులకు గురి చేసే ప్రక్రియ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మనకు ఉప్పు నీటి చెరువుల్లో 5 PPM కన్నా ఎప్పుడూ కూడా ఆక్సిజన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. దానికన్నా పడిపోయినప్పుడు త్వరగా అవి వ్యాధుల బారిన పడతా ఉంటాయి. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ముఖ్యంగా నీటి నాణ్యతలోకి వచ్చేసరికి ఆల్కలినిటీ అంటాం. ఆల్కలినిటీ ఎప్పుడు కూడా 80 PPM కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే pH అనేది 7.5 to 8 దాకా ఉంటే బెటరు. గ్రోత్ వాటికి ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకోకుండా కానీ ఫిజియాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చేపలు రొయ్యలు ఎదుగుదలకి pH అనేది 7.5 to 8 ఉన్నప్పుడు బెటర్గా ఉంటాయి. ఆ దానికి మనకి ఆల్కలినిటీ అనే నీటి నాణ్యత ప్రమాణం 80 PPM కన్నా ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది బఫర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు మీ చెరువులో ఇది ఎప్పుడైతే ఆల్కలినిటీ బెటర్గా ఉన్నప్పుడు అది వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు, మీకు వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే ఎండలు పెరిగిపోయినప్పుడు వచ్చే ఈ pH వ్యత్యాసాలను అవి తట్టుకుని మళ్ళీ pHని నార్మల్కి తెచ్చుకోగలుగుతాయి అనమాట. ఆల్కలినిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అవి నార్మల్కి రాగలుగుతుంటుంది అనమాట ఆ సైక్లిక్ సిస్టంలో. అందుకు నీటి నాణ్యత ముఖ్యంగా ఆల్కలినిటీ కూడా 80 PPM కన్నా ఎక్కువ ఉండేలాగా ఉండాలండి.
1: సార్, చివరిగా ఈ సాగులో ఈ జాతులకి బయట మార్కెట్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ధరలే రైతు సోదరులకి ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు రైతు సోదరులు ఆదాయం గడించే అవకాశం ఉంది?
0: సార్, మనకి ఉప్పు నీటి వనరుల్లో మనం చూసుకుంటే ఈ రొయ్యల్లో మనం చూసుకుంటే ఆదాయం వచ్చినప్పుడు బాగానే వస్తుంది. కానీ వ్యాధి నష్టంతో మనం సాగు మధ్యలో అంటే 100 కౌంట్ కన్నా ముందే మనకి సాగు లెగిసిపోతున్న క్రమంలో మనకు పెట్టిన పెట్టుబడి ముఖ్యంగా చూసుకుంటే లీజ్ నష్టం రైతుకి, అదేవిధంగా అప్పటిదాకా ఉపయోగించిన మేత నష్టం, అదేవిధంగా సీడ్ నష్టం, మధ్య మధ్యలో ఈ కెమికల్స్ వీటన్నిటి నష్టం పోల్చుకుంటే రైతు ఇది మనకి ఉప్పు నీటి ప్రత్యామ్నాయ జాతులు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవి రొయ్యల్లాగా ఒకటేసారి ఆదాయం పడిపోయినా స్థిరంగా ఆదాయం మనకి స్థిరమైన ఆదాయం రైతుకి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది సార్. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు ప్రధానంగా ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ముఖ్యంగా ఏంటంటే రైతు ఈ మోనోకల్చర్ సిస్టంలో ఎక్కువ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నాడు రైతు. అంతేకాకుండా మనకు మేత రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉంటున్నాయి. అదే మనం చేపను పెంచుకుంటే వాటికి ఉపయోగించే మేత ఖర్చు చాలా తక్కువ, అదేవిధంగా వ్యాధుల ప్రభావం ముఖ్యంగా చూసుకుంటే వ్యాధుల మీద మీరు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఏదైతే కెమికల్ ఇన్పుట్ వల్ల మీకు జరుగుతుందో రైతులకి అది చాలా తగ్గిపోవడం వల్ల వీళ్ళకి అదనపు భారం లేకుండా లేకుండా ఉంటుంది. ఆదాయం

0: అనేది స్థిరంగా ఉంటుంది. మీకు మినిమం మనకి చేపలు, ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ పండుగప్ప కావచ్చు, లేకపోతే పాంపేనో కావచ్చు, మీకు మా కొయ్యంగా కానీ పాలచేప, ఇవన్నీ కూడా 250 నుంచి 300 రూపాయల రేట్లో ఉన్నాయండి. అవి చక్కగా మీకు 2 to 3 టన్స్ మినిమం ఈల్డ్ వస్తాయి ఇవి ఎకరానికి. అయితే ఏంటంటే రైతుకి మనకి పండుగప్ప చేప దేశం ఒక ఎకరానికి దిగుబడి ఆదాయం పరంగా చూసుకుంటే మిగులు, నేను చెప్పేది మినిమం మనకి 2 నుంచి 3 లక్షల మధ్యలో సహజంగా దానికి 8 నెలల కాలానికి మిగులుతూ ఉందండి. అంటే ఇది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ మీకు వ్యాధులు వచ్చి దానివల్ల వచ్చే నష్టం ఉండట్లేదు. అంతేకాకుండా మీకు పాంపెనో లాంటిది తీసుకుంటే 1.5 to 2 లాక్స్ వస్తుందండి. మీకు కోయింగా ఇటువంటి అయితే కొద్దిగా 1 లక్ష రావడానికి ఉంటుంది. కోయింగా మరి పాలచేప రకాలు ఈ విధంగా మనకి స్థిరంగా ఉంటుంది. వీటిలో ఒడిదుడుకులు లేని సాగు విధానం ఇది. అంతేకాకుండా ఈ ఒక ప్రత్యామ్నాయ జాతులు మనం ఒక క్రాప్కి వేసుకోవటం వల్ల నెక్స్ట్ క్రాప్కి మనకి ఎష్యూరెన్స్ వచ్చినట్టు అవుద్ది. మీరు ఒక క్రాప్ ఇది వేసుకుని చేపలు వేసుకుని రెండో క్రాప్ అట్లీస్ట్ రొయ్యలు వేసుకున్న రైతు కంప్లీట్గా నష్టాల బారిన పడకోకుండా సుస్థిరంగా సాగటానికి అనుకూలంగా ఉంటుంది సార్.
1: అయితే ఈ విధంగా రైతు సోదరులు గమనించినట్లయితే మనకున్నటువంటి అపారమైన ఉప్పునీటి వనరుల్లో కేవలం రొయ్యలు ఈ వెనామి సాగే కాకుండా సార్ ఏది చెప్పారో మోనోకల్చర్, ఇందులో కొంచెం స్ట్రెస్ కూడా గురవుతాయి కాబట్టి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉందంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ జాతుల వైపు ఏదైతే పండుగప్ప చేప అలాగే మిల్క్ ఫిష్ ఇవన్నీ సాగు చేసుకున్నట్లయితే ఒక సుస్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు, ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: ఇప్పుడు
1: బంతిపూల సాగు విషయానికి వచ్చినట్టయితే, నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని నేలల్లోనూ బంతిని సాగు చేయొచ్చు. ఉదజన సూచిక 7 నుండి 7.5 మధ్య గల నేలలు బంతి సాగుకు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నేలలు బంతికి చాలా అనుకూలంగా ఉంటాయి. బంతిని సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి. నీడలో బంతి బాగా పెరుగుతుంది కానీ పూలు పూయవు. ఇక బంతిలో రకాలని గనక మనం చూసినట్టయితే, ఆఫ్రికన్ బంతి, ఇది ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుండి ముద్దగా పెద్దగా ఉండే రకాలున్నాయి. పూలు నిమ్మ రంగు నుండి పసుపు, బంగారు రంగు నుండి నారింజ రంగు వరకు అనేక రంగుల్లో ఉన్నాయి. పూస నారింగ, గైండా, పూస బసంది, గైండా, MDU1 రకాలు ఈ ఆఫ్రికన్ బంతిలో సాగులో ఉన్న రకాలు. ఇక ఫ్రెంచ్ బంతి రకాల విషయానికి వచ్చినట్టయితే, ఇవి పొట్టిగా గుబురుగా ఉండి అనేక ఒంటి రెక్క లేదా ముద్దగా ఉండే పూలని పూస్తాయి. పూల రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు, అలాగా వివిధ రకాల్లో లభ్యమవుతాయి. బంతిని ప్రవర్ధనం చేసే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, విత్తనం ద్వారా కానీ కత్తిరింపుల ద్వారా కానీ కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తడానికి మొదలు పాలిడాల్ పొడి చల్లితే చీమలు చెదల నుంచి మనం రక్షించవచ్చు. సాధారణంగా వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూమొగ్గు ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగా గిల్లేస్తే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి. ఈ కొమ్మలపై పూలు ఏర్పడి పూల దిగుబడి పెరుగుతుంది.
0: మీరింతవరకు బంతిపూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కిసాన్ వాణి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం అందించే మీ తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 7:45. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు సినీ భక్తి గీతాలు. స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో దార్శనిక భారత్ కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వింటారు.
1: మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం నుంచి పెట్టుబడుల వరకు, దేశీయ వ్యాపారాల నుంచి అంతర్జాతీయ లావాదేవీల వరకు ప్రతి రంగంలోనూ కాలానుగుణంగా కొత్త విధానాలు, కొత్త నిబంధనలు, కొత్త సంస్కరణలు అవసరమవుతాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, విదేశీ పెట్టుబడులు దేశంలోకి మరింత సులభంగా వచ్చేలా నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగాలి, భారతీయ సంస్థలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మార్గాలు ఏర్పడ్డాయి, అలాగే ఒక సంస్థ ఆర్థికంగా విఫలమైనప్పుడు దాని రుణదాతలకు న్యాయం జరిగేలా దివాలా పరిష్కార వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కేవలం ఆర్థిక రంగానికి సంబంధించిన వారికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకే ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, అందుబాటులో ఉన్న గణాంకాలు, వాటి ద్వారా వచ్చిన మార్పులను సులభమైన భాషలో మీకోసం. మార్పు మన ఆర్థిక ప్రయాణం. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న

0: కొన్ని ముఖ్యమైన సంస్కరణల గురించి తెలుసుకుందాం.
1: బ్యాంకింగ్ రిఫార్మ్స్. మన భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల్ని బ్యాంకింగ్ సంస్కరణలు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఆర్థిక చేరిక, డిజిటలైజేషన్, బ్యాంకుల విలీనం, మొండి బాకీల పరిష్కారం, కస్టమర్ ప్రొటెక్షన్ల లక్ష్యంగా ఈ మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగ అభివృద్ధిని 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో 1970 నుండి 1969 వరకు దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీకరణం జరిగింది. 2వ దశలో 1969 నుండి 1991 వరకు దేశంలో మరో 6 బ్యాంకులు జాతీకరించబడ్డాయి. 1991లో నరసింహం కమిటీ ఆర్థిక సరళీకరణలో భాగంగా సమూల బ్యాంకింగ్ సంస్కరణలనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొదటి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది 1770లో అప్పటి భారత రాజధాని కలకత్తాలో స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చెందింది. ఇది ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. 2014లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మందికి 0 బ్యాలెన్స్ ఖాతాలు తెరవబడ్డాయి. జన్ధన్, ఆధార్ మరియు మొబైల్ అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ వ్యవస్థను విస్తరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ చేపట్టింది. దీనివల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 బ్యాంకులుగా రూపాంతరం చెందింది.
0: బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. ప్రజల పొదుపులను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు అందించడం, వ్యాపారాలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా అవి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కూడా అవసరం. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యాపార విస్తరణ ఇలాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆర్థిక సంస్కరణల్లో మరో ముఖ్యమైన అంశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FDI. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు కాలానుగుణంగా ఎలా మారాయి, ఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించారు, ఆ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థలోకి ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం.
1: FDI పాలసీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. లిబరలైజ్డ్ FDI పాలసీ 2014 అనగా 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం. ఇది భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింత సులభంగా చేరవేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన సంస్కరణ లిబరలైజ్డ్ FDI పాలసీ 2014. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం మరియు కీలక రంగాలలో పెట్టుబడి పరిమితులను పెంచడం. మరి ఏ రంగాల్లో ఈ పెట్టుబడి పరిమితులనేవి పెంచడం జరిగింది అంటే రక్షణ రంగంలో FDI పరిమితిని కొన్ని నిబంధనలలో 26% నుండి 49% వరకు పెంచబడినది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని మరియు టెక్నాలజీని బదిలీ చేయడానికి దోహదపడుతుంది. రైల్వే రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనగా హైస్పీడ్ ట్రైన్స్, కారిడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు లోకోమోటివ్ల తయారీలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, దీన్ని PPP విధానం అంటారు. ఈ విధానం ద్వారా 100% FDI కి అనుమతి ఇవ్వటం జరిగింది. రిటైల్, టెలికం మరియు ఫార్మాస్యూటికల్ వంటి ఈ రంగాల్లో పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేశారు.

0: 2014 సరళీకృత విధానం ఫలితంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు పునాది పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించి విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంలో వ్యాపారం చేయటం సులభతరం అయింది. ఉపాధి కల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావటం ద్వారా ఉత్పాదక రంగం అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనేవి మెరుగ్గావటం జరిగింది. 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం వలన మనకు ఇన్ని ప్రయోజనాలనేవి చేకూరటం జరిగింది.
1: ఒక దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం ఒక అంశమైతే, ఆ దేశానికి చెందిన సంస్థలు ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారం చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మరో ముఖ్యమైన అంశం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో మరింతగా అనుసంధానమవుతున్న కొద్దీ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడే ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అంటే విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ మారకద్రవ్య లావాదేవీలను నియంత్రించడం మాత్రమే కాకుండా చట్టబద్ధమైన అంతర్జాతీయ వ్యాపారానికి అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడడం కూడా ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్ష్యం.
0: ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దీనినే ఫెమా అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం తన మార్కెట్లను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం సరళీకృతం చేయడానికి 1973 తీసుకువచ్చినటువంటి ఈ ఫెరా చట్టం స్థానంలో 1999 ఈ ఫెమా, ఎఫ్ఈఎంఏ, దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విదేశీ మారకద్రవ్యాన్ని నియంత్రించడం కంటే దానిని సమర్థవంతంగా నిర్వహించి అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ ఫెమా ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో అనుసంధానం చేయబడింది. రోజువారీ విదేశీ వ్యాపార చెల్లింపులు మరియు ఆస్తులు పెట్టుబడుల బదిలీలు ఎలా జరగాలి అనే దానిపై స్పష్టమైనటువంటి నిబంధనలను ఈ ఫెమా రూపకల్పన చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశీయ ఆర్థిక మార్కెట్ ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లతో పూర్తి స్థాయిలో అనుసంధానం కావటమే. దీనివల్ల పెట్టుబడులు మరియు మూలధనం ఏ దేశానికైనా సులభంగా తరలిపోతుంది. అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాపారాలనేవి వేగంగా విస్తరిస్తాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ సక్రమంగా జరగటానికి ఫెమా వంటి సరళీకృత చట్టాలు దోహదం చేస్తాయి.
1: అయితే ఒక సంస్థ వ్యాపారంలో విజయం సాధించకపోతే ఏమవుతుంది? రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే రుణదాతలకు న్యాయం చేయడానికి, సంస్థ ఆస్తుల విలువలను కాపాడడానికి సమస్యను ఎంత త్వరగా పరిష్కరించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం మరో ముఖ్యమైన సంస్కరణ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ కోడ్ 2016, అంటే దివాళా మరియు ద్రవ్య పరిష్కార కోడ్ వైపు తీసుకువెళ్తుంది.
0: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ కోడ్ 2016 సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న అప్పులను గడువులోగా చెల్లించలేనంత డబ్బు వారి వద్ద లేకపోవటాన్ని ఇన్సాల్వెన్సీ అని అంటారు. మరి బ్యాంక్ క్రప్టసీ అంటే అప్పులు చెల్లించలేని వ్యక్తిని లేదా సంస్థను చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని బ్యాంక్ క్రప్టసీ అంటారు. మన భారతదేశంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ కోడ్ 2016, దీనినే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అమల్లో ఉన్నది. ఈ చట్టం కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల అప్పుల వాటి యొక్క సమస్యలను ఒకే సమగ్ర కాలపరిమితి ఉన్న విధానంలో పరిష్కరించడానికి రూపొందించబడింది. అంటే ఈ యొక్క చట్టం అనేది అప్పులను, ఆ అప్పులు తీర్చలేకపోతే మరి చట్టపరమైనటువంటి తీసుకు

0: తీసుకోవాల్సినటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి విధి విధానాలను కలిగి ఉంటుంది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే అప్పుల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించటం, సంస్థలను మూసివేయకుండా సాధ్యమైనంత వరకు పునరుద్ధరించటం, ఆస్తుల విలువలను గరిష్టంగా చేయడం, అదేవిధంగా అప్పుదారులు మరియు రుణదాతల యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయటం, రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వారికి చట్టపరమైనటువంటి చట్టబద్ధంగా రికవరీ మార్గాన్ని కల్పించటం, ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ, దీన్ని దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అనేది ఈ యొక్క మార్గదర్శకాలను సులభం చేయటం జరుగుతుంది.
1: ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం, పెట్టుబడులు, వ్యాపారం, రుణాలు, వాటి పరిష్కారం ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. బ్యాంకులు రుణాలు అందిస్తాయి, పెట్టుబడులు వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తాయి. అంతర్జాతీయ లావాదేవీలు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతాయి. అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థ కూడా అవసరం. అందుకే ఈరోజు మనం చూస్తున్న సంస్కరణలను ఒక్కొక్కటిగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పడిన పరస్పర అనుసంధానమైన మార్పులుగా కూడా చూడవచ్చు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలను గుర్తించడం, వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను కాలానుగుణంగా మార్చడం, అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థల సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు దివాళా పరిష్కార వ్యవస్థను తీసుకురావడం, ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విధానపరమైన మార్పులకు కొన్ని ఉదాహరణలు. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కేవలం పెద్ద సంఖ్యలు, గణాంకాలతోనే కొలవబడదు. వ్యాపారం చేయడం ఎంత సులభంగా ఉంది, పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ఒక వ్యాపారం విఫలమైనప్పుడు దాన్ని చట్టబద్ధంగా ఎలా పరిష్కరించవచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగాలే. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింతగా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింత పెరుగుతుంది. సమాచారం తెలుసుకుందాం, విధానాలను అర్థం చేసుకుందాం, మన ఆర్థిక అవగాహనను మరింత పెంచుకుందాం. ఇదే మార్పు మన ఆర్థిక ప్రయాణం.
2: మీరింతవరకు దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం అందించే తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 8:15. ఇప్పుడు విందాం మీ అందరికీ ఎంతో ఇష్టమైన మన కార్యక్రమం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న పాట గజనీ చిత్రం కొరకు కార్తీక్ ఆలపించగా వేటూరి సుందర్రామ్మూర్తి గారు రచించిన ఈ సినిమాకు హారీష్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు.

ఇప్పుడు మీరు వినబోతున్న మరొక పాట గంగోత్రి చిత్రం కొరకు ఎస్పి చరణ్, సునీత ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట నిన్నే పెళ్లాడతా. చిత్రం కొరకు రాజేష్ ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ సినిమాకు సందీప్ చౌత స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు. గత దశాబ్ద కాలంగా పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, నిరంతర సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆమె ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వాస్తవ జీడిపి వృద్ధి నమోదు చేసిందని, గత 4 ఏళ్లలో ఎదురైన ప్రపంచ ఆర్థిక సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పుల భారం పెరుగుతోన్న తరుణంలో

0: భారతదేశ ప్రభుత్వ అప్పు జీడిపిలో 2026 నాటికి ఉన్న 83.4% 2031 నాటికి 77.7%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయం కింద 12,22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. 2014 నుంచి జాతీయ రహదారుల నెట్వర్క్ దాదాపు 61% విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: Real GDP grew 7.8% in quarter 1 of FY27. CPI inflation was about 4.82 in August 2026 and the current account deficit was 0.5% of the GDP in quarter 1. Gross NPAs of banks are at multi-decadal low and foreign exchange reserves stand about $766 billion.
0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడను బయోగ్యాస్, సేంద్రియ ఎరువులుగా మార్చడం నుంచి డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వరకు ఈ వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ధి పొందే వారిలో పశుపోషకులు కూడా ఉంటారని పేర్కొన్నారు. నేరపూరిత న్యాయ సంస్కరణలపై అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక భారతదేశపు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. బీఎన్ఎస్ సంపూర్ణ అమలు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏ కేసైనా 3 ఏళ్ల వ్యవధిలోనే పరిష్కరించబడుతుందని అమిత్ షా వివరిస్తూ,
2: कानून पूर्ण इम्प्लीमेंटेशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए और इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి విధానాలు రూపొందించేటప్పుడు విధానకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2026లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే వాటి అమలును సరిగా పరిశీలించుకోవాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అందరి అంగీకారం సాధించే ప్రక్రియలోనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక స్థిరత్వం నుంచి వేరు చేయలేనిదని, అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు, దేశంలోని ప్రతి ప్రాంతానికి అందాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను సమీకరించడం, నిధుల కొరత లేకుండా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం బలమైన మూలధన మార్కెట్లు ఎంతైనా అవసరమని భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 12వ కమోడిటీ అండ్ క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సాధారణ పెట్టుబడిదారులు నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా, వ్యాపారాలు తమ వృద్ధి కోసం నిధులను సమీకరించేలా, మార్కెట్ మధ్యవర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెబీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2014లో ఇదే రోజున ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇటీవల మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే. గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చేందుకు, భారత అభివృద్ది ప్రయాణంలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడానికి మన్ కీ బాత్ ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశ నలుమూలల ప్రజల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకుంటున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల ద్వారా ప్రసారం కావడంతో పాటు ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్.

0: ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా లభ్యమవుతోంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. భారతీయ సంస్థలను విదేశీ పెట్టుబడులకు సిద్ధం చేయడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చికాగో, మచిగాన్, ఒహియో చాప్టర్లకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నాయకులు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో విస్తరిస్తున్న అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు సరిహద్దు పన్నుల విధానం, క్రాస్ బోర్డర్ టాక్సేషన్, నిబంధనల అమలు, ఆర్థిక నిర్వహణను సరిగా అర్థం చేసుకుని నిర్వహించడంలో చార్టెడ్ అకౌంటెంట్లు సహాయపడుతున్నారని ప్రశంసించారు. బలమైన జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో భారతదేశం ఆర్థిక పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లో మలేషియాను 5-1 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్స్లో పాకిస్తాన్ జట్టును ఓడించి భారత జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్స్లో భారత రెజ్లర్ అమన్ షహ్రావత్ ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ చోంగ్ సాంగ్ హాన్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గోల్ఫ్ క్రీడలో వ్యక్తిగత విభాగంలో ప్రణవీ వూర్స్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్గా నిలిచారు. ఇలా ఉండగా భారత్ 85 పతకాలతో పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ములాన్పూర్లోని న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం అందించే మీ తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 8:40. ఇప్పుడు విందాం మీ అందరి అభిమాన కార్యక్రమం చిత్రకుసుమాలు. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట ప్రేమికుల రోజు. చిత్రం కొరకు ఉన్ని మీనన్ ఆలపించగా ఏఎం రత్నం రచించిన ఈ సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ

0: అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట బొంబాయి. చిత్రం కొరకు చిత్ర ఆలపించగా వేటూరి సుందర్రామ్మూర్తి రచించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మీరింతవరకు విన్నారు మీ అభిమాన కార్యక్రమం చిత్రకుసుమాలు, సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 9:00 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

అవునంతే కాదంటే సరికాదు, ప్రేమించే సమయంలో ఉనుకే ఎలా, చిన్నవాడు జతలేని బ్రతుకే ఎలా. చంచమకచం చంచమకచం తెలుసుకోండి, ఇదిగో ఇదిగో ఇదిగో అదిగో చిన్నది పోటు చకల ఉన్నది, కనులే కలిపితే కలత పడుతున్నది, ఇదిగో ఇదిగో ఇదిగో.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఏకచిత్ర గానం శీర్షికన భలే మాస్టారు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని అలనాటి శ్రావ్యమైన గీతాలు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ
2: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాలు. స్టూడియోలో సమయం 10:00 కావస్తుంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
3: కార్యక్రమ మే హమ్ సునంగే శ్రీ రఫీక్ ఖాన్ కా వయలిన్ వాదన్. దేవాస్ ఘరానే కి ప్రతిష్ఠిత సంగీత పరంపరా ఔర్ ఉస్తాద్ రజబ్ అలీ ఖాన్ కి శిష్య పరంపరా సే జుడే శ్రీ రఫీక్ ఖాన్ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత్ కి సమృద్ధ విరాసత్ కో గహరాయి ఔర్ ప్రామాణికతా కే సాథ్ ఆగే బఢా రహే హై. ఏక్ కుశల్ వయలిన్ వాదక్ కే రూప్ మే వే అప్నీ ఉత్కృష్ట బోయింగ్ తక్నీక్, స్వర్ కి శుద్ధతా ఔర్ రాగ విధాన్ కి గహరీ సమజ్ కే లియే జానే జాతే హై. उनके संगीत में तकनीकी सटीकता और भावपूर्ण अभिव्यक्ति का सुंदर संतुलन दिखाई देता है, जिससे उनकी प्रत्येक प्रस्तुति आत्मीय और प्रभावशाली बन जाती है. श्री रफीक खान एकलवादन और संगत में भी समान रूप से दक्ष है. लहरा और लयकारी पर उनकी विशेष पकड़ है. वे सपाट तान, छूटकी तान और गमक जैसे तानों को अत्यंत कुशलता और सहजता से अपनी प्रस्तुतियों में पिरोते हैं. वर्ष 1994 से आकाशवाणी अहमदाबाद के स्टाफ आर्टिस्ट रहे श्री रफीक खान अगस्त 2026 में ए ग्रेड वायलिन वादक के रूप में आकाशवाणी अहमदाबाद से सेवानिवृत्त हुए. देश के अनेक प्रमुख शास्त्रीय संगीत समारोह में अपनी प्रस्तुतियां दे चुके रफीक खान अपनी भावपूर्ण और नवोन्मेषी वायलिन प्रस्तुतियों के माध्यम से देवास घराने की संगीत परंपरा को निरंतर समृद्ध और प्रतिष्ठित कर रहे हैं. आज की इस प्रस्तुति में श्री रफीक खान के साथ तबला पर संगत कर रहे हैं श्री हेमंत जोशी. श्री रफीक खान अपने वादन का आरंभ करेंगे राग मारू बिहाग से. इसकी विलंबित रचना विलंबित एक ताल में तथा द्रुत रचना द्रुत तीन ताल में निबद्ध है.
4: This is Akashwani. In tonight's broadcast of National Program of Music, we bring you a violin recital by Shri Rafiq Khan. Hailing from the distinguished Devas Gharana in the lineage of Ustad Rajab Ali Khan, Rafiq Khan carries forward a rich legacy of Hindustani classical music with depth and authenticity. A virtuoso violinist, he is acclaimed for his mastery of bowing technique, tonal purity and deep understanding of raga grammar. His music beautifully balances technical precision with emotional expression, making each performance both soulful and elevating. Equally proficient as a soloist and an accompanist, Shri Rafiq Khan is known for his expertise in lehra and laikari, seamlessly weaving taans like sapat, chhoot ki taan and gamak with finesse. A staff artist of Akashwani Ahmedabad since 1994, Shri

0: आपने अभी सुना राग जोग। इसी के साथ ही संगीत के अखिल भारतीय कार्यक्रम में प्रस्तुत श्री रफीक खान के वायलिन वादन का यह कार्यक्रम यहीं संपन्न होता है। उनके साथ तबला पर संगत कर रहे थे श्री हेमंत जोशी।
1: इस कार्यक्रम की प्रस्तुति आकाशवाणी अहमदाबाद द्वारा की गई।
0: इसी के साथ ही हम संगीत के अखिल भारतीय कार्यक्रम के इस प्रसारण को यहीं समाप्त करते हैं। यह प्रसारण आप तक आकाशवाणी के दिल्ली केंद्र से पहुंचाया गया।
2: यू जस्ट हर्ड
3: श्रोतलु, మీరింతవరకు విన్నారు జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: చిరునవ్వు మరింత అందంగా మారాలా?
5: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల అత్యాధునిక

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరింతవరకు విన్నారు ఈరోజు మా ప్రసారాలు. శ్రోతలు, ఇవి ఇవాల్టి మా ప్రసారాలు. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.

0: హలో ఆకాశవాణి శృతి. హలో, గుడ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. రెండో నెంబర్ చేయండి సార్.
1: ఒక్క నిమిషం ఉండు, రెండో నెంబర్ చేస్తాను.
0: సరే సార్.

0: హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్
1: సెకండ్ నెంబర్ అన్నమాట,
0: ఓకే సార్, వినిపించింది సార్.
1: వినపడుతుంది కదా.
0: వినిపిస్తుంది, నా వాయిస్ వినిపిస్తుందా సార్? సరే సార్ కట్ చేసేస్తున్నాను.
1: రైట్, ఓకే.
0: హలో సార్, వస్తుంది సార్, వస్తుంది.